ఆకాశవాణి వరంగల్ కేంద్రం శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 16వ రోజు క్రీస్తు శకం 2026 జూన్ నెల 6వ తేదీ శనివారము ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెడ్స్ పై ఈనాటి కార్యక్రమాలు ప్రారంభం. నిలయంలో సమయం 6:59. ప్రియమైన ఆకాశవాణి శ్రోతలకు హృదయపూర్వక నమస్సు మాంజలులు, శుభోదయం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 6:05. కొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

0: సినిమాలో ఎంఎస్ సుబ్బలక్ష్మి ఆలపించిన శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం మరికొన్ని భక్తి గీతాలు వింటారు. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
5: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.

వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. రేఖామయధ్వజ సుధాకలశాత భద్రవజ్రాంబుశాంబురుగకల్పక శంఖ చక్రైః భవ్యైరలంకృత తలౌ పరతత్వ చిహ్నైః శ్రీ వెంకటేశ చరణౌ.

శ్రీవేంకటేశ చరణం శరణం ప్రపద్యే విష్ణో పదే పరమ ఇత్యుదిత ప్రశంసౌ యౌ మధ్వ ఉత్సహితి భోగ్యతయాప్యుపాతౌ భూయస్తతేతి తవ పాణితల ప్రతిష్టౌ శ్రీవేంకటేశ చరణం శరణం ప్రపద్యే పార్థాయ తత్సదృశ సారథినా త్వయైవ యౌ దర్శితౌ స్వచరణౌ శరణం వ్రజేతి భూయోపి మహ్యమిహతౌ

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
4: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవం, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: శ్రోతలు, ఇంతవరకు ఎంఎస్ సుబ్బలక్ష్మి ఆలపించిన శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం, మరికొన్ని భక్తి గీతాలు విన్నారు. ఇంతటితో ఈనాటి

0: తరంగిణి భక్తి సంగీత కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ఇప్పుడు ఒక దేశభక్తి గీతం విందాం. ముందుగా ఒక వాణిజ్య ప్రకటన.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 6:45. కొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. విశాఖపట్నాన్ని అంతర్జాతీయ స్థాయి తీర ప్రాంత నగరంగా తీర్చిదిద్దేందుకు సమగ్ర అభివృద్ది ప్రణాళిక రూపొందించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఒక ప్రకాశవంతమైన శక్తిగా ఎదుగుతోందని కేంద్ర మంత్రి జికిషన్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలోని అల్పాదాయ మధ్యతరగతి ప్రజల కోసం లక్ష ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నామని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్ర కార్యక్రమానికి నమోదు ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఇక వార్తల్లోని వివరాలు. విశాఖపట్టణాన్ని అంతర్జాతీయ స్థాయి తీర ప్రాంత నగరంగా తీర్చిదిద్దేందుకు సమగ్ర అభివృద్ది ప్రణాళిక రూపొందించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్పై నిన్న నిర్వహించిన సమీక్షలో పర్యాటక, మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక అభివృద్దిపై ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు. గ్రే హౌండ్స్కు చెందిన 303 ఎకరాల్లో కన్వెన్షన్ సెంటర్ నిర్మాణం, కైలాసగిరిని ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రం అభివృద్ది చేయడం, బీచ్ వాటర్ స్పోర్ట్స్, వినోద ప్రాజెక్టులకు పెట్టుబడులు ఆకర్షించడం, జంతు ప్రదర్శనశాలకు ఆధునీకరణ చేపట్టాలని సూచించారు. అలాగే ఎర్రమట్టి దిబ్బలు, బౌద్ద క్షేత్రాలు, పాపికొండలు, పోలవరం ప్రాజెక్టు, రాజమహేంద్రవరం ప్రాంతాల్లో పర్యాటక అభివృద్దికి ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. స్వస్థలానికి దూరంగా నివసిస్తున్నప్పటికీ తెలుగు భాష, యాస, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను భావితరాలకు అందించేందుకు ముంబై తెలుగు సంఘాలు చేస్తున్న కృషి అభినందనీయమని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. ముంబైలో నిన్న నిర్వహించిన తెలుగు సాంస్కృతిక సంబరాలు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ
1: అటువంటి తెలుగు భాషకు సంబంధించి కేవలం ఆంధ్రదేశంలోనూ తెలంగాణలో మాత్రమే కాకుండా ఎక్కడైతే మనం స్థిరపడ్డామో ఆ ప్రాంతంలో సైతం మన భాషని, మన యాసని మనం మర్చిపోకుండా 10 కాలాల పాటు నిలబెట్టుకోవడానికి వీలుగా మనం మాత్రమే కాకుండా మన పరమాది తరాల వాళ్ళు కూడా తెలుగు భాష యొక్క సొగసుని ముందుకు తీసుకెళ్ళాలనేటువంటి బాధ్యతని మనం అందరూ తీసుకోవాలి.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో బలమైన ఆర్థిక పునాదులు, సంస్కరణలతో దేశం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఒక ప్రకాశవంతమైన శక్తిగా ఎదుగుతోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో 7.7% స్థూల దేశీయోత్పత్తి వృద్ది, అలాగే 4వ త్రైమాసికంలో 7.8% నమోదు కావడం భారత ఆర్థిక వ్యవస్థ బలాన్ని, పెట్టుబడిదారుల విశ్వాసాన్ని, ప్రజల కృషిని ప్రతిబింబిస్తున్నాయని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. మౌలిక సదుపాయాల అభివృద్దిని మరింత వేగవంతం చేస్తూ, యువతకు కొత్త అవకాశాలను సృష్టిస్తూ, ఆర్థిక వ్యవస్థలోని ప్రతి రంగాన్ని సాధికారత కల్పిస్తున్న ఈ సమయంలో సాధించిన విజయాలు 2047 నాటికి వికసిత భారత నిర్మాణ లక్ష్య సాధనలో మన సమిష్టి సంకల్పాన్ని మరింత బలోపేతం చేస్తున్నాయని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మచిలీపట్నం అభివృద్దికి తగిన ప్రాధాన్యం ఇస్తోందని ఆంధ్రప్రదేశ్ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాల నుంచి అవసరమైన నిధులు తీసుకువచ్చి నియోజకవర్గాన్ని సమగ్రంగా అభివృద్ది చేస్తున్నట్లు చెప్పారు. కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలోని టీడీపీ కార్యాలయంలో నిన్న నిర్వహించిన ప్రజాదర్బార్లో ప్రజల నుంచి వినతులను మంత్రి స్వీకరించారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ,
2: రాష్ట్రంతో పాటు మచిలీపట్నం కాన్స్టిట్యున్సీలో కూడా చేయాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఒక ట్రాక్ మీదకి తీసుకొచ్చాం. ఒక మచిలీపట్నం డెవలప్మెంట్ కోసం ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ ఒకటి ఏర్పాటు చేస్తున్నాం. ప్రధానమైనటువంటి పోర్ట్ కానీ, ఆక్వా కల్చర్ కానీ, మనకున్నటువంటి రోడ్డు కనెక్టివిటీస్ కానీ, రైల్వే కనెక్టివిటీస్ కానీ, టూరిజం కానీ, ఇండస్ట్రీస్, ఇదంతా కూడా ఒక సమగ్రమైనటువంటి ఒక ప్రణాళిక తయారు చేసుకుని స్థానిక యువతకి దాంట్లో భాగస్వాములు చేయాలి. ప్రధానంగా మహిళలకు ఉమెన్ ఎంపవర్మెంట్ కావాల్సినటువంటి కార్యాచరణను కూడా ఇవాళ దానికి ఒక ప్రణాళిక బద్ధంగా టీం వర్క్ చేస్తున్నాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. అసెంబ్లీ నియోజకవర్గాన్ని యూనిట్గా తీసుకుని హైదరాబాద్ నగరంలోని అల్పాదాయ మధ్యతరగతి ప్రజల కోసం లక్ష ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నామని తెలంగాణ

0: గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. హైదరాబాద్లోని సచివాలయంలో గృహ నిర్మాణంపై సమీక్షను ఆయన నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి నగరంలో 100,000 ఇళ్లకు, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో 2.50 లక్షల ఇళ్ల నిర్మాణానికి ఇప్పటికే పరిపాలనాపరమైన అనుమతులు ఇచ్చామన్నారు. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని అవసరమైన కార్యాచరణను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. మెగా డీఎస్సీ ఉపాధ్యాయ నియామకాల్లో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు GO 77 ప్రకారమే హారిజాంటల్ రిజర్వేషన్లను అమలు చేస్తూ పూర్తిస్థాయి పారదర్శకతతో నియామక ప్రక్రియ నిర్వహించినట్లు ఆంధ్రప్రదేశ్ సర్వీసెస్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిన్న నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో విద్యాశాఖ కార్యదర్శి కోనా శశిధర్, శాప్ వైస్ చైర్మన్ భరణితో కలిసి డీఎస్సీ నియామకాలకు సంబంధించి ఆయన సమగ్ర వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎస్ఎస్ రావత్ మాట్లాడుతూ,
1: వేకెన్సీస్ లో ఎస్సీ ఎస్టీ బీసీకి ఈడబ్ల్యూఎస్ కి దమాషా ప్రకారం చేయాలని రెగ్యులేట్ చేయడానికి ఈ ఒక 100 పాయింట్ రోస్టర్ చేయడం జరిగింది. వి స్పెసిఫై నంబర్ 1 ఎస్సీ ఎస్టీ బీసీ వచ్చి ఇయర్ మార్క్ చేసేసి వి హ్యావ్ ఫర్ ఎవ్రీ కేటగిరీ ఫిక్స్డ్ రోస్టర్ పాయింట్. దీని వల్ల ఎస్సీకి 15%, ఎస్టీకి 6%, బీసీకి 29%, తర్వాత ఈడబ్ల్యూఎస్ కి 10%. ఈ మార్పు వచ్చింది, కొత్త కేటగిరీ కూడా యాడ్ అయింది, స్పోర్ట్స్ పర్సన్ కేటగిరీ స్టార్ట్ అయింది. అది కూడా ఏ దమాషా డిసైడ్ చేశారు ప్రభుత్వం, అది కూడా రాష్ట్రంలో ఫిట్మెంట్ చేయడం జరిగింది అన్నమాట.
0: 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్ర కార్యక్రమానికి నమోదు ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది. గ్రామ వార్డు సచివాలయాల ద్వారా రాష్ట వ్యాప్తంగా కోటి మందిని యోగా కార్యక్రమాల్లో భాగస్వాములను చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ నిన్న నిర్వహించిన దృశ్య మాధ్యమ సమావేశంలో పరిశీలించారు. కార్యక్రమాల సమన్వయం కోసం వైద్య ఆరోగ్య శాఖలో ప్రత్యేకంగా వార్ రూమ్ ఏర్పాటు చేసినట్లు అధికారులు ఈ సందర్భంగా మంత్రికి వివరించారు. రేపటి నుంచి 21 వరకు రాష్ట వ్యాప్తంగా ప్రత్యేక యోగా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల పాలనలో రాష్ట్రంలో చెప్పుకోదగ్గ అభివృద్ది ఏమీ జరగలేదని మాజీ మంత్రి వైఎస్సార్సీపీ నాయకులు అంబటి రాంబాబు పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో నిన్న ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. 2 ఏళ్ల పాలనలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలు ప్రజలకు కనిపించడం లేదన్నారు. ఈ కాలంలో ప్రభుత్వం ప్రధానంగా రాజకీయ ప్రత్యర్థులపై కక్ష సాధింపు చర్యలకై పరిమితమైందని రాంబాబు విమర్శించారు. వాతావరణం. రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. మరో 3 రోజులు కొన్ని చోట్ల ఎండ తీవ్రత, మరికొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు ప్రభావం చూపే అవకాశం ఉందని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈరోజు రాష్ట వ్యాప్తంగా 56 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 51 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉందని వెల్లడించారు. కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. అదేవిధంగా తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అనేక ప్రాంతాల్లో కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విశాఖపట్టణాన్ని అంతర్జాతీయ స్థాయి తీర ప్రాంత నగరంగా తీర్చిదిద్దేందుకు సమగ్ర అభివృద్ది ప్రణాళిక రూపొందించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఒక ప్రకాశవంతమైన శక్తిగా ఎదుగుతోందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలోని అల్పాదాయ మధ్యతరగతి ప్రజల కోసం 100,000 ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నామని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్ర కార్యక్రమానికి నమోదు ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz పై ఈరోజు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు వింటారు.

ముందుగా ఈ పూట 7 గంటలకు జిల్లా సమాచార లేఖ, అనంతరం 7:05 తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 7:15 ప్రసారమయ్యే ఉదయ తరంగిణిలో శబ్ద సందేశం నాటిక వింటారు. 8:00 శాస్త్రీయ సంగీతం, 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 8:30 చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు వింటారు. 10:00 90 వసంతాల ఆకాశవాణి ప్రత్యేక కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 10:30 12:40 1:20 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 12:30 తెలుగులో వార్తలు, 1:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 3:00 వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి ముంబై కేంద్రం నుండి ప్రసారం వింటారు. 5:00 చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు వింటారు.

0: ఆరు గంటలకు దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. ప్రాంతీయ వార్తలు 6:10 ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ప్రసార విశేషాలు 6:20 సమాచార దర్శిని 6:25 ప్రసారమవుతుంది. ఇక జానపద సంగీత కార్యక్రమము 6:30 ప్రసారమవుతుంది. రాత్రి 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం వింటారు. 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 7:15 కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమము. 7:45 చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు వింటారు. 9:00 News@9 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 9:30 శాస్త్రీయ సంగీతం. తొమ్మిది గంటల 31 నిమిషానికి 12 సంవత్సరాల ప్రభుత్వం ఈ అంశం గురించి, ద్వితీయ భాషలో ఒక ప్రత్యేక కార్యక్రమం వింటారు. 10:06 జాతీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. ఇవి ఈరోజు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన విందాం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 7 గంటలు. కొద్ది క్షణాల్లో జిల్లా సమాచార లేఖ, అనంతరం 7 గంటల 5 నిమిషాలకు తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.
1: ఆకాశవాణి సిద్దిపేట జిల్లా సమాచార లేఖ వింటారు. సమాచార లేఖ అందించిన వారు శ్రీ పి. రమేష్.

0: పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట జిల్లా యువజన క్రీడా వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో యువతీ యువకులతో యూత్ పార్లమెంట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. దాదాపు 70 మంది యువతీ యువకులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్లమెంట్ సమావేశాల వలె జీరో అవర్ క్వశ్చన్ అవర్ బిల్లు ప్రవేశపెట్టే పద్దతి ఓటింగ్ వాదనలు ప్రతివాదనలు వంటి విషయాలతో యూత్ పార్లమెంట్ కార్యక్రమం ఆసక్తిగా కొనసాగింది. ఈ కార్యక్రమంతో పాటు విద్యార్థిని విద్యార్థులకు యువతీ యువకులకు పెయింటింగ్ డాన్స్ కాంపిటీషన్ నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. తీవ్రమైన ఎండ వేడి కారణంగా రాత్రి వేళల్లో ఇక ఆవరణలో బాల్కనీలో నిద్రించే ప్రజలను ఆసరాగా చేసుకుని గొలుసు దొంగతనాలకు పాల్పడే నేరస్తులను పట్టుకోవడానికి సిద్దిపేట పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. సమాజంలో శాంతి భద్రతలు కాపాడడం, మహిళా రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడమే ప్రధాన లక్ష్యంగా డెకాయ్ ఆపరేషన్ చేపట్టారు. దొంగల కదలికలపై నిఘా ఉంచుతూ వారిని పట్టుకోవడానికి పోలీసులు ఈ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ప్రజల భద్రత పట్ల అసాధారణమైన నిబద్ధతను ప్రదర్శిస్తూ పోలీసులు స్థానిక గ్రామాలు సందర్శిస్తున్నారు. ఎండాకాలంలో నేరాల నియంత్రణకు పోలీసులకు సహకరించాలని సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మి పెరుమాళ్ కోరారు. టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా వైట్ ఫీల్డ్ బయో ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సౌజన్యంతో సిద్దిపేట జిల్లా కేంద్రంలోని అర్బన్ హెల్త్ సెంటర్ లో క్షయ వ్యాధిగ్రస్తులకు 7 రకాల పోషక విలువలున్న ఆహారం బుట్టల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. మన జిల్లాను క్షయరహిత జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ హైమావతి పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయిలో ఆరోగ్య సిబ్బంది ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని, అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో క్షయ లక్షణాలను ముందస్తుగా గుర్తించి వ్యాధి తీవ్రత పెరగకుండా అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. సిద్దిపేట జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్ ప్రక్రియలో చేరే విద్యార్థులకు సంబంధించి లక్కీ డ్రాను జిల్లా కలెక్టర్ కె హైమావతి నేతృత్వంలో నిర్వహించారు. జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఎస్టీ విద్యార్థులు బెస్ట్ అవైలబుల్ స్కూళ్లలో 3 తరగతిలో మొత్తం 5 సీట్లుండగా 3 మాత్రమే దరఖాస్తు చేసుకున్నారని, వారికి నేరుగా సర్టిఫికెట్లు తనిఖీ చేసి 3 తరగతిలో అడ్మిషన్ ఇవ్వనున్నట్లు చెప్పారు. 5 తరగతిలో మొత్తం 3 సీట్లుండగా 5 దరఖాస్తు చేసుకోగా వారికి లక్కీ డ్రా ద్వారా 3 ఒక బాలిక, 2 బాలుని ఎంపిక చేశారు. 1 రిజర్వ్ లో ఎంపిక చేశారు. ఇందులో ఎంపికైన ఎస్టీ విద్యార్థులకు సర్టిఫికేట్ వెరిఫై చేసి సిద్దిపేట అర్బన్ మండలం తడకపల్లి గ్రామంలోని శ్రీ విద్యారణ్య ఆవాస విద్యాలయంలో విద్యను అభ్యసిస్తారని తెలియజేశారు. సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా స్థాయి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందేశాన్ని కలెక్టర్ చదివి వినిపించారు. రాష్ట ప్రభుత్వం సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరవేసి వారు సద్వినియోగం చేసుకునేలాగా గ్రామ స్థాయి వరకు విస్తృత అవగాహన కల్పించడమే లక్ష్యంగా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరుతో 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామ మండల నియోజకవర్గ జిల్లా స్థాయిలో వివిధ అవగాహన కార్యక్రమాలను, ప్రభుత్వ పథకాల అమలు, ప్రజల భాగస్వామ్యం, సేవల చేరువుపై విస్తృత స్థాయిలో అవగాహన కల్పిస్తున్నామని కలెక్టర్ వివరించారు. ప్రజల రక్షణ, నేర నియంత్రణ లక్ష్యంగా చేపట్టిన సిద్దిపేట సురక్ష నేత్ర మూడవిడత కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట కమిషనరేట్ వ్యాప్తంగా 275 సీసీ కెమెరాలను పోలీస్ కమిషనర్ రష్మి పెరుమాళ్ ప్రారంభించారు. సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలోని 26 పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం 275 నూతన సీసీ కెమెరాలు ప్రారంభించారు. శాంతి భద్రతల పరిరక్షణలో సీసీ కెమెరాలు 3 కన్నుల పనిచేస్తాయని, నేరస్తులను గుర్తించి పట్టుకోవడంలో కీలక పాత్ర పోషిస్తాయని రష్మి పెరుమాళ్ అన్నారు. సిద్దిపేట జిల్లా వ్యవసాయ శాఖ తెలంగాణ విత్తన అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లాలోని అగ్రోస్ సహకార సంఘాలు ప్రైవేట్ డీలర్ కి అవగాహన సదస్సు నిర్వహించారు. వచ్చే వానాకాలం సీజన్ లో నకిలీ విత్తనాలు అమ్మకుండా రైతులు పంటల మార్పిడికి సంబంధించి సలహాలు సూచనలు అందుకునేందుకు ఈ సదస్సు నిర్వహించారు. వచ్చే ఖరీఫ్ లో రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించాలని, తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ అందించే విత్తనాలను మాత్రమే కొనుగోలు చేయాలని సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి విత్తన డీలర్లను కోరారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించేందుకు విత్తనాభివృద్ధి సంస్థ ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ సంస్థ ప్రయోగశాలలో పరిశోధన చేసిన మేలిమ రకం విత్తనాలను మాత్రమే రైతులకు అందిస్తోందని, వీటి వల్ల ప్రయోజనం చేకూరుతోందని అన్వేష్ రెడ్డి చెప్పారు.
1: శ్రీ పి రమేష్ అందించిన సిద్దిపేట జిల్లా సమాచార లేఖ విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ 2025-26 ఆర్థిక సంవత్సరంలో మన దేశం 7.7% వృద్ధిని నమోదు చేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా 9,42,000 మందికి పైగా రైతులు ఖేత్ బచావో అభియాన్లో చేరారని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ తెలిపింది. రాగల 2-3 రోజుల్లో కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో నైరుతి ఋతుపవనాలు మరింత ముందుకు విస్తరించేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. టెస్ట్ క్రికెట్లో భాగంగా ఈరోజు న్యూ చండీగఢ్లో ముల్లాన్పూర్లో జరిగే మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్తో తలపడుతుంది. ఇక వార్తల వివరంగా. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ మన దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని 2025-26 ఆర్థిక సంవత్సరంలో దేశం 7.7% వృద్ధిని నమోదు చేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. నిన్న సాయంత్రం దామన్లో 2,970 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టు ప్రారంభించిన తర్వాత ప్రధానమంత్రి ప్రసంగిస్తూ, ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతోన్న ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటిగా కొనసాగుతుందని పేర్కొన్నారు. భారీ మౌలిక సదుపాయాల అభివృద్ది, పేదల సంక్షేమ పథకాలకు ప్రాధాన్యత ఇస్తూ సంస్కరణలతో ముందుకు దూసుకుపోతుందని దేశ ప్రజలకు హామీ ఇచ్చారు.
1: ये जो वैश्विक संकट चल रहा है, ये दिखाता है कि एनर्जी के मामले में आत्मनिर्भरता कितनी जरूरी है और बीते 12 वर्षों में देश ने जो कैपेसिटी तैयार की उसका कितना बड़ा महत्व है. 12 वर्ष पहले भारत में सौर ऊर्जा का उत्पादन नाम मात्र का था, आज हम दुनिया के टॉप 5 देशों में से एक हैं.
0: గడిచిన దశాబ్ద కాలంలో దామన్నం డయ్యూ ప్రధాన పరివర్తన చూస్తుందని మోదీ అన్నారు. ఈ ప్రాజెక్టులు కేంద్రపాలిత ప్రాంత అభివృద్ధిని వేగవంతం చేయటమే కాకుండా యువత కొత్త ఉపాధి అవకాశాలు సృష్టిస్తాయని ప్రధానమంత్రి చెప్పారు.
1: सूरत सिर्फ स्वच्छता और सर्कुलर इकोनॉमी तक ही सीमित नहीं है, बल्कि ग्रीन ग्रोथ के दूसरे माध्यमों का भी अभूतपूर्व गति से विस्तार हो रहा है. सूरत ऐसी व्यवस्था बनाने में जुटा है जहां सड़कों पर चलने वाली सारी बसें इलेक्ट्रिक होगी, साथ ही यहां सूरत मेट्रो का भी विस्तार हो रहा है. ये सारे कदम हरित शहर के रूप में सूरत की पहचान को और सशक्त करेंगे.
0: లక్షద్వీప్ కేంద్రపాలిత ప్రాంతం కోసం ప్రారంభించిన వివిధ సముద్రయాన ప్రాజెక్టుల ద్వారా బ్లూ ఎకానమీ బలోపేతం అవుతుందని ప్రధానమంత్రి చెప్పారు. అలాగే దామన్ విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ ప్రారంభించడంతో పాటు నమో హాస్పిటల్ను దేశానికి అంకితం చేశారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఉత్తరప్రదేశ్లో 5 కోట్లకు పైగా మొక్కలు నాటినందుకు ఆ రాష్ట ప్రజలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సోషల్ మీడియా పోస్ట్ పంచుకుంటూ, ఏక్ పేడ్ మాకే నామ్ అమ్మ పేరిట ఒక మొక్క ప్రచారంతో ప్రజలు పర్యావరణ పరిరక్షణకు పూర్తిగా కట్టుబడి ఉన్నారనేందుకు ఇదే నిదర్శనమని మోదీ అన్నారు. ఉత్తరప్రదేశ్తో పాటుగా దేశం మొత్తం హరిత భవిష్యత్ సాధించడంలో ఇదెంతో సహాయపడుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. ఇది ప్రతి ఒక్కరికి స్ఫూర్తినిస్తుందని తెలిపారు. అలాగే పర్యావరణ దినోత్సవం రోజు అస్సాం ప్రజలు 1 కోటికి పైగా మొక్కలు నాటినట్టు తెలిపిన ఆ రాష్ట ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ సోషల్ మీడియా పోస్ట్ ప్రధానమంత్రి పంచుకున్నారు. అస్సాం ప్రజలను, ముఖ్యంగా ఆ రాష్ట నారీ శక్తిని ప్రధానమంత్రి అభినందించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకుని సమ్మర్ యాన్యువల్ ఎడిషన్ 2026లో భాగంగా రాష్టపతి ద్రౌపది ముర్ము నిన్న రాష్టపతి భవన్లో అమృత్ ఉద్యానంలో దేశీయ పుష్పజాతికి చెందిన దుపహారియా మొక్క నాటారు. ఈ సందర్భంగా తోటలో అపరాజిత, గుల్ మెహందీ, రుక్మిణితో సహా దాదాపు 27 రకాల పుష్పించే జాతులు నాటుతున్నట్టుగా తెలిపారు. దేశంలో వివిధ ప్రాంతాల్లో పెరిగే ఈ మొక్కలను వేరువేరు స్థానిక పేర్లతో పిలుస్తారని రాష్ట్రపతి సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. జీవ వైవిధ్యం పెంపొందించడం, భారతదేశ అలంకరణ మొక్కల వారసత్వం పరిరక్షించడం, ఉద్యానవనాల అందాన్ని, పర్యావరణ విలువలను మరింత పెంచడమే ముఖ్య ఉద్దేశమని ముర్ము చెప్పారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిన్న రాష్ట్రపతి భవన్లో కార్గిల్కు చెందిన విద్యార్థులు, దివ్యాంగ పిల్లల బృందంతో సమావేశమయ్యారు. జాతీయ సమగ్రత యాత్రలో భాగంగా ఈ బృందం రాష్ట్రపతి భవన్ సందర్శించింది. ఈ సమావేశానికి సంబంధించి కొన్ని విషయాలు రాష్ట్రపతి సోషల్ మీడియా పోస్టు ద్వారా పంచుకుంటూ విద్యార్థులు, పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం శుభాకాంక్షలు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దూరదృష్టితో కూడిన ఆర్థిక సంస్కరణలతో దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో నమోదైన 7.7% జీడిపి వృద్ధి రేటు ప్రస్తావిస్తూ, ప్రపంచం ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న తరుణంలో ప్రధానమంత్రి విధానాలతో దేశం ప్రతి

సవాల్ అధిగమిస్తోందని హోంమంత్రి పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. దేశవ్యాప్తంగా 942,000 మందికి పైగా రైతులు ఖేత్ బచావో అభియాన్లో చేరారని, సమతుల్య ఎరువుల వినియోగం ఈ ప్రచారం ఒక దేశవ్యాప్త ప్రజా ఉద్యమంలా మార్చిందని కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రిత్వ శాఖ తెలిపింది. నేలలు సారవంతం చేయటం, సమతుల్య ఎరువుల వాడకం ప్రోత్సహించడం, స్థిరమైన వ్యవసాయ పద్ధతులు పెంపొందించడమే లక్ష్యంగా ఈ ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ అభియాన్ కింద ఇప్పటి వరకు 17,800 పైగా అవగాహన కార్యక్రమం నిర్వహించి దాదాపు 6,98,000 మంది రైతులకు చేరువయ్యామని, దీంతోపాటు సుమారు 3,700 శిక్షణ కార్యక్రమం నిర్వహించి 157,000 మందికి పైగా పాల్గొనే వారికి సముద్ర ఎరువుల వినియోగం, నేల ఆరోగ్య నిర్వహణ, శాస్త్రీయ వ్యవసాయ పద్దతులపై సమాచారం అందించామని మంత్రిత్వ శాఖ తెలిపింది. రైతులకు సేంద్రీయ ప్రత్యామ్నాయ పోషకాల వాడకం, సమగ్ర పోషక నిర్వహణ పద్ధతులపై అవగాహన కల్పించేందుకు 8,850 పైగా

0: 9000 మంది రైతులకు చేరువయ్యామని, దీంతోపాటు సుమారు 3700 శిక్షణ కార్యక్రమం నిర్వహించి 157000 మందికి పైగా పాల్గొనే వారికి సముద్రీరుల వినియోగం, నేల ఆరోగ్య నిర్వహణ, శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులపై సమాచారం అందించామని మంత్రిత్వ శాఖ తెలిపింది. రైతులకు సేంద్రీయ ప్రత్యామ్నాయ పోషకాల వాడకం, సమగ్ర పోషక నిర్వహణ పద్ధతులపై అవగాహన కల్పించేందుకు 8850కి పైగా క్షేత్ర ప్రదర్శనలు ఏర్పాటు చేస్తామని, ఈ ప్రదర్శనలు రసాయన ఎరువులపై ఆధారపడటం తగ్గించేందుకు దోహదపడతాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్కి 5వ తరం స్టిల్ట్ యుద్ద విమానం సుకోయ్ Su-57 ప్రతిపాదించి, ఈ ప్రాజెక్టులో భారత్ను భాగస్వామిని చేసేందుకు మాస్కో సిద్దంగా ఉందన్నారు. సెయింట్ పీటర్స్బర్గ్ ఎకనమిక్ ఫోరంలో మాట్లాడుతూ, గగనతల రక్షణ వ్యవస్థలతో సహా ఇతర రక్షణ రంగాల్లో కలిసి పనిచేసేందుకు రష్యా ఆసక్తిగా ఉందని తెలిపారు. భారత్ ప్రస్తుతం సుదర్శన్ చక్ర అనే స్వదేశీ రక్షణ వ్యవస్థను అభివృద్ది చేస్తోంది. ఇందులో రష్యాకు చెందిన S-400 క్షిపణి వ్యవస్థలు కీలక భాగం. అమెరికా ఆంక్షలు హెచ్చరికలు ఉన్నప్పటికీ భారత్ $5 బిలియన్తో 5 S-400 యూనిట్లు ఒప్పందం చేసుకోగా ఇప్పటికే 4 సరఫరా అయ్యాయి. మరోవైపు అంతర్జాతీయ సాఫ్ట్వేర్ మార్కెట్లో అగ్రగామిగా ఉన్న భారత ఐటీ రంగాన్ని పుతిన్ కొనియాడారు. పాకిస్తాన్ బలవంతంగా ఆక్రమించుకున్న భారత భూభాగంలో గిల్గిత్ బాల్టిస్టాన్ అసెంబ్లీకి సాధారణ ఎన్నికలు నిర్వహించాలనే ఆ దేశ ప్రయత్నాలపై భారత్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఈ ఎన్నికలు ఈ నెల 7వ తేదీన జరగాల్సి ఉంది. 1947లో జమ్మూకాశ్మీర్ పూర్తిగా చట్టబద్దంగా భారత్తో విలీనమైనందున గిల్గిత్ బాల్టిస్టాన్తో సహా జమ్మూకాశ్మీర్ ప్రాంతాలన్నీ భారత్లో అంతర్భాగమైన పాక్ ఆక్రమిత ప్రాంతాలు జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలు, రాజకీయ అణచివేత, ఆర్థిక దోపిడీ వంటి ప్రాథమిక సమస్యలు ఈ ఎన్నికలు మరుగున పెట్టలేవని విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ ప్రాంతాల్లో భౌతిక మార్పులు తీసుకొచ్చేందుకు పాకిస్తాన్ చేసే ప్రయత్నాలు భారత్ తిరస్కరించింది. ఇలాంటి చర్యలు పాకిస్తాన్ ఆక్రమణ దాచలేవని, ఈ భారత భూభాగాలను పాకిస్తాన్ తక్షణమే ఖాళీ చేయాలని భారత్ డిమాండ్ చేస్తుంది. మధ్యఆఫ్రికాలో ఎబోలా వ్యాప్తి 20,000కు చేరవచ్చని అమెరికా ఆరోగ్య అధికారులు అంచనా వేస్తున్నారు. యుఎస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ కంప్యూటర్ నమూనాల ఆధారంగా ఈ అంచనా వేశారు. ప్రజారోగ్య చర్యలు తీసుకోకపోతే ఈ వ్యాప్తి తీవ్రమవుతుందని సిడిసి అధికారి డాక్టర్ సతీష్ పిల్లే తెలిపారు. బ్రౌన్ యూనివర్సిటీకి చెందిన జెన్నిఫర్ రుజో మాట్లాడుతూ, సరైన చర్యలు చేపట్టకపోతే ఈ వ్యాప్తి ప్రమాదకరంగా మారుతుందని, వీటిని ఖచ్చితంగా అంచనా వేయడం కష్టమని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆఫ్రికా సిడిసి ప్రకారం దాదాపు 400 ధృవీకరించబడ్డ కేసులు, 63 మరణాలు నమోదయ్యాయి. ఇంకా అధికారికంగా నమోదుగల కేసులు చాలా ఉండొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కేరళ మహిళల్లో కొన్ని ప్రాంతాల్లో ఈరోజు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరోవైపు తీర ప్రాంత ఆంధ్రప్రదేశ్ యానాములో ఎండ తీవ్రత ఉండే అవకాశం ఉందని వాతావరణ సంస్థ తెలిపింది. రాగల 2-3 రోజుల్లో కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో నైరుతి ఋతుపవనాలు మరింత ముందుకు విస్తరించేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని ఆ శాఖ అంచనా వేసింది. గోవా, తమిళనాడులో కొన్ని ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితులు ఉంటాయని పేర్కొంది. రాగల 2-3 రోజుల్లో అస్సాం, మేఘాలయ, తీర ప్రాంత కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారికల్ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. టెస్ట్ క్రికెట్లో భాగంగా ఈరోజు న్యూ చండీగఢ్లో ముల్లాన్పూర్ మహారాజా యదవేంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగే మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్తో తలపడుతుంది. ఆఫ్ఘనిస్తాన్ తల టెస్ట్ మ్యాచ్ ఆడిన 2018 తర్వాత రెండు జట్ల మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ ఇదే కావడం విశేషం. ఈ మ్యాచ్లో టీమిండియాకు శుభ్మన్ గిల్ నాయకత్వం వహిస్తున్నారు. ఈ ఉదయం 9:30 మ్యాచ్ ప్రారంభమవుతుంది. వార్తలు ముగించేందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ 2025-26 ఆర్థిక సంవత్సరంలో మన దేశం 7.7% వృద్ధి నమోదు చేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా 9,42,000 మందికి పైగా రైతులు ఖేత్ బచావో అభియాన్లో చేరారని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ తెలిపింది. రాగల 2-3 రోజుల్లో కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో నైరుతి ఋతుపవనాలు మరింత ముందుకు విస్తరించేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. టెస్ట్ క్రికెట్లో భాగంగా ఈరోజు న్యూ చండీగఢ్లో ముల్లాన్పూర్లో జరిగే మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్తో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ఉదయ తరంగిణి.

0: ఈనాటి ఉదయ తరంగిణి కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో శబ్ద సందేశం నాటిక వింటారు. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
5: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
6: మన్నికకి మారు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు.
7: మహారాజ్ ప్రింట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రింట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్. నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
8: సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
9: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
10: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఇప్పుడు వినండి శబ్ద సందేశం నాటిక.
11: చింతపండు కోసం అలివేలు బజారు కంపించినాను నాయన. సత్యబాబు పచ్చటి పిల్లకాయలతో కలిసి ఆడనో ఆడుకుంటా ఉండాడు. ఏం నాయన, ఎందుకట్లా గసబోసుకుంటా పరిగెత్తుకొస్తా ఉండవు? ఏం జరిగినది?
12: మీ అమ్మ దగ్గర నుంచే జాబ్ వచ్చిందమ్మా.
11: నిజంగా? ఎక్కడ? నాకు చూపించు నాయన.
12: చూస్తే మన ఇద్దరికి ఏం తెలుస్తుంది తల్లి? నీకు నాకు చదువు గిదువు రాదు. ఆ పోస్ట్ మీద చదివి చెప్పమని కాళ్ళ వేళ్ళ పడ్డా. టైం లేదని చెప్పే ఆయన సక్కా పోయిండు. నేనే కవర్ చెప్పి చూసినాను. ఈ లోపల ఇంకొక అట్టపెట్టి కనబడుతూ ఉంది.
11: నాయన దాన్ని కూడా తెరిచి చూడు. అమ్మా, దుడ్డేవైనా అనిపించిందేమో.
12: దుడ్డేమీ కాదమ్మా, ఏందో కాగితాలు చుట్ట మాదిరిగా ఉంది. అరేరే, దీంట్లో ఏమీ లేదు, ఉట్టి కాసెట్టు మాత్రమే.
11: అంతేనా? జాబ్ కూడా లేదా? అయ్యయ్యో,
12: ఇంత చేస్తే ఒట్టి కాసెట్. ఊరి విడిచిపెట్టి 6 నెలలు అవుతుంది కదా. ఎవరు పోయిందో, ఏమైపోయిందో అని ఈ 6 నెలలుగా గుబులు పెట్టుకుని ఉన్నాం కదా. జాబ్ కోసం ఎదురు చూసి చూసి కళ్ళు కాయే కలిసిపోయాయి కదా. మనకి దానికి రుణం తీరిపోయిందేమో అని భయపడిపోయాం కదా. ఇన్ని దినాలకు కువైట్ నుంచి జాబ్ వచ్చిందనే మాట పోస్ట్ మ్యాన్ నోట్లో నుంచి ఊడిపడింది. తీరా చింపి చూస్తే ఒక కాసెట్.
11: వద్దొద్దని నెత్తి నోరు కొట్టుకున్నావు కదా నాయన. కానీ అమ్మే ఎనకుండా దేశం కానీ దేశానికి ఎలబారి వెళ్ళిపోయింది.
13: ఏందబ్బా ఇల్లంతా నిశ్శబ్దంగా ఉండాదే? ఏ వెంకటాద్రే, ఎందుకంటే గురుస్తా ఉండవా? అమ్మే అనసూయ, నువ్వు కూడా ఇంట్లో ఉండవా? ఎందుకంటే ఏడు ముఖం పెట్టినావు? ఏం జరిగింది?
12: రాసావే రా, నీ పుణ్యమాని మా బతుకిట్టు తెల్లారింది. వచ్చి చూడు, ఇప్పటికైనా నీ కడుపుపురం తీరిందా పెదప్ప నాయుడు?
13: హోరోరి నీ పాసుగోలా, ఉరుమురిమి నా పైన పడినావా? భలే పనుళ్ళేవయ్యా నువ్వు. నేనేం చేసినానయ్యా నీకంత కోపం?

0: గుట్టుగా ఓ కొంపలు పడున్నాళ్ళకి గల్ఫో గల్ఫో అని ముంతపక పెట్టింది. నువ్వు కాక ఇంకెవరయ్యా?
1: పాస్పోర్టు ఈసారి ఏర్పాటు చేసి స్వయంగా బొంబాయి దాకా పోయి నీ పెళ్ళాన్ని కువైట్కు పంపించింది నేనే. అదేం తప్పు కాదే? ఇప్పుడు ఏమైంది నీకు?
0: ఇంకా ఏం కావాల్సామే? ఆరు నెలైపోయింది, పోయి అతి గతి లేదు. నువ్వేమో దినూ మాకు నేల మీద సుక్కలు చూపిస్తూ ఉన్నావు. ఇన్ని దినాలకు ఈ పొద్దున క్యాసెట్ మాత్రమే వచ్చింది కువైట్ నుంచి. ఒక్క జాబు లేదు, దమిడి సొత్తు లేదు. ఈ బాధ నీలాంటి పాస్పోర్ట్ ఏజెంట్కి ఎలా అర్థమవుతుందిలే?
1: ఓర్ని బండ బోడా, క్యాసెట్ వచ్చిందా? ఆ మాట చెప్పు ముందు. ఏదే ఇంకా ఎందుకు ఆ ఎడుపు చెప్పు. ఏడా క్యాసెట్?
0: విందా, దీన్ని ఏం చేసుకుంటావో చేసుకో.
1: నీ తెలివి తెల్లన్నట్టే ఉండదు. ఇది ఒట్టి క్యాసెట్ కాదు యోయ్, ఇదే నీ పెళ్ళం పంపించిన జాబు.
0: ఇదా, ఇది జాబా?
1: ఇంకేమనుకుంటువే? ఇగో గల్ఫ్ నుంచి ఇప్పుడు ఎవరు ఏదో తెలిసి తెలియని భాషలో జాబులు జవాబులు రాయటం లేదు యోయ్, అంత క్యాసెట్లే. అది సరేనయ్యా, మీ ఇంట్లో టేప్ రికార్డు ఉండదా అని.
0: టేప్ రికార్డా? మా ఇంట్లో ఎక్కడ ఉంటుంది?
1: లేకపోతే ఎక్కడి నుంచి తెప్పించావు యోయ్? ఈ క్యాసెట్ నీ పెళ్ళ ఏం చెప్తుందో విన్నాం.
0: అమ్మే అనసూయ, పక్కింట్లో టేప్ రికార్డు ఉందమ్మా.
2: ఉండాలనైనా, కానీ పద్దినాలుగా పాటలు వినబడతాను లేదు. పాడైందో ఏమో, తెలుసుకొని వస్తానుండు.
1: ఇక దిగులు ఎందుకు వెంకటాద్రి? నీకో జాబో జాబో అని కలరిస్తా ఉండవు కదా, ఇప్పుడు క్యాసెట్ వచ్చేసింది. ఇంక చూసుకో, వద్దంటే దుడ్డే దుడ్డు.
0: అట్లా చెప్పి చెప్పే బలవంతంగా ఒప్పించి కువాయిడికి ఎగదలేవు.
1: కూలీ నాలి చేస్తే వచ్చేది గొర్రెతో ఒక సంపాదనే కదా అని. దాంతో మీరెట్ట మిగిలి మిటలు పడతారు చెప్పు. బిడ్డలు పెరిగే వయసు కదా, వాళ్ళు కడుపు నిండా తిండి పెట్టొద్దా? కట్టుకొని నాలుగు జతలు గుడ్డలు ఉండొద్దా? ఇక నాలుగేళ్లు పోతే పెద్ద మనసు ఇక పెళ్లి చెయ్యొద్దా? అందుకని గల్ఫ్కు ఓ తూరు పోయిరావాలి కదయ్యా. అక్కడ రాజా సంపాదన యోయ్, పులిచెరలో మీ పెద్దమ్మ కొడుకు సౌదీకి పోయినాడని చెప్తే కదా. సౌదీకి పోయేటప్పుడు పకీర్లుగా పోయినళ్ళు వచ్చేటప్పుడు నవాబులుగా తిరిగి వస్తారు యోయ్. అందుకే కదా నీ భార్యకు పట్ల బలంతాన కువైట్ పంపించింది నేను.
0: మా మీద పెద్ద దమ్ముతో పంపించామని నేను అనుకుంటా ఉన్నాను అనుకోవద్దు. నేనేమంతా పిచ్చోని కాదయో. వీసా కని పాస్పోర్ట్ కని నూలు నూలుగా సదువుకు సదించానుగా.
1: ఓసి ఓసి ఓసి, ఊరికి నేను నాకు ఇచ్చినావయ్యిందయ్యా. పై ఆఫీసులు అడిగినప్పుడంతా సప్లైలు చేసినదే వల్లే కదా నీకు భిన్నాగా ఈ పాస్పోర్ట్లు ఈసాలు వచ్చినాయి. ఆ కళ్ళు రాయపాటి తులసమ్మకు రెండేళ్లుగా పోరకలాడి నాకు కానీ ఈసా రాలేదయ్యా.
0: రాయపాటి తులసమ్మ దారితోడుగా వస్తుందని తెలిసినాకే కదయ్యా నా భార్య కూడా ముగిసిందే.
1: తోడంటే కడా వరకు తోడు కాదులే, ఆలోఘనం దాకా తోడుగానే పోతారు. ఆ పైన ఎవరు దారి వాళ్ళదే. నేను మాత్రం బొంబాయి దాకా పోయిచ్చినాను కదా, వాళ్ళిద్దరూ విమానం ఎక్కేదాకా నేను పక్కనే ఉండాలే.
0: బిడ్డల్ని ఒక పూట కళ్ళ చూడకుంటే నిలవరించలేకుండా ఉన్న మనిషి ఇన్ని దినాలుగా ఎట్లా కోరిస్తుందో ఏమో.
1: నువ్వు రేణిగుంట స్టేషన్లో రైలు ఎక్కించినావు కదా, రైలు కదిలి నువ్వు అట్లా కనుమరుగైనావో లేదో కొంపలు మునిగిపోయినట్టుగా నీ భార్య ఒకటే ఏడవడంయ్యా. మళ్ళీ బిడ్డల ముఖం చూస్తానో లేదోనని మీ నాగమణి దీర్ఘాలు మొదలెట్టిందనుకో, అప్పుడే కళ్ళ నీళ్లు పెట్టుకుంటే ఎట్టానే నాగమణి. నాలుగు రాళ్ళు వెనకేసుకోవాలంటే, పది మందిలో పేరు కీర్తిగా బతకాలంటే మనసు రాయి చేసుకోవాలా అని తులసమ్మ ఎంతగానో సర్ది చెప్పేదాన్ని చూసింది. లాభం లేకపోయా.
0: పుట్టి బుద్ధిదిగాక పాకాల చిత్తూరు పీలేరు తిరుపతి తప్పితే ఇంకొక ఊరి ముఖం చూసిన మనిషి కాదు. ఆ కొత్త కొత్త వాళ్లల్లో కొత్త మనుషులతో ఎట్ట తనకలాడుతూ ఉండదో అని తెలియకపోయా.
1: బొంబాయిలో రైలు దిగినప్పటి నుంచి నీ పెళ్ళకు దిక్కులే తెలియదనుకో వెంకటాద్రే. సూటు బోటు వేసుకోనుండే ఏజెంట్లు కనపడితే దయ్యాలను చూసినట్టుగా బెదిరిపోయినది. ఆటోలో సుల్తానా బ్యాగ్ వాళ్ళకి పోయినాం కదా, ఆ ఇంట్లో కువైట్కు బయలుదేరిన ఆడుళ్ళు ఇంకో నలుగురు కనబడ్డారు యోయ్. ఒక ఆమెదేమో మైసూర్ అనుకుంటా, ఇంకో మడిసిది గుడియాత్తం. ఒకరి భాష ఇంకొకరికి తెలవదు కదా. వాళ్ళు ఒకరితో ఒకరు మాట్లాడుకునే దానికి పడిన పాటలు చూడాలే కానీ చెప్పడానికి వీలు కాదు యో, చెప్పడానికి వీలు కాదు.
0: మీకంతా నవ్వులాటగానే ఉంటుంది అన్న. లేకపోతే ఈ మాదిరిగా ఈ దేశం మనుషులను ఆ దేశానికి సరఫరా చేసే ఏజెంటు పనిలోకి ఎందుకు దిగుంటావు? పంపించేదానికి నూలు నూలుగా వసూలు చేస్తావు. కువైట్ నుంచి వాళ్ళు వచ్చిపోయినప్పుడంతా కమిషన్ మిగతావు.
1: పోతే పోనీ అని మేలు చేద్దామనుకున్నందుకు నన్ను రాక్షసుడి కింద లెక్క కట్టినట్టుండవే. నేను నీ పెళ్ళానేమైనా సుడిగట్లు విడిచిపెట్టానయ్యా? అది సుల్తానా బేగం ఇల్లు. బేగం అంటే అట్టాటిట్టిట్టాటి మడిసి కాదయ్యో.

0: కువైట్కు పోవాలనుకునే ఆడవాళ్ళకంతా సుల్తానా బేగం మాదిరి జమా జట్టి దగ్గర ట్రైనింగ్ దొరికిందా అని. ఏందో నేను రికమెండేషన్ చేయబట్టి సరిపోయినది. వారం దినాల్లో బేగం నీ పెళ్ళాన్ని ఎట్లా మార్చి పారేసిందో తెలుసునా? చీర్లు పోయి సల్వార్ కమీజులు వచ్చినాయ్యా. రోజుకు 2 స్నానం, సోపు సగం అరిగేదాకా కానీ బేగం ఒప్పుకోదు. పూటకు 2 కోరిన తిండి చూసేదానికి నదురుగా లేకుండా ఈశ్రోముని ఈలగరుచుకుంటే బేగం ఒళ్ళు మండిపోతుంది. చూడా, బేగం డాక్టర్ని పిలిపించి టెస్టులు చేయించిందయ్యో, పొటోలు తీయించింది, వంట వార్పు నేర్పించింది. ఇక్కడ మనమంతా తినే అన్నాలు పులుసులు పచ్చళ్ళు ఆడ కుదరవయ్యో. అక్కడంతా పలావు, కట్లెట్లు, ఆమ్లెట్లు, ఫ్రైలు, కుర్మాలు.
1: ఆ నాజుకు తిండి దానికి కాపటదు. నా పెళ్ళానికి గురికాకు పుల్లకూర సంగతి చాలా ఇష్టం.
0: చూడా, బేగం వాళ్ళింట్లో నీ పెళ్ళం ముండ్ల పైన ఉన్నట్టే ఉండిందనుకో, ఇంకా 8 ఇంకా 8 అని నన్ను ఒకటే ఊదర కొట్టిందయ్యో. కడాకు కువైట్కు బయలుదేరే దినన్నాడు బురకాలు తొడుక్కోమంటే ఆగడం చేసిందనుకో, గల్ఫ్ పోయే ఆడవాళ్ళందరూ బురకాలు తొడగాల్సిందేనయ్యా, తెలుసులా? ఆఫీసులు గీఫీసుల బారీలు కూడా బురకాల్లో తిరగాల్సిందే. ఆడా
2: నాయనో, పక్కింట్లో టేపు పాడైపోయినదంట, ఎగవీరి చంద్రన్ అడిగి ఇప్పించుకొని వస్తా ఉండాను.
0: ఎవరు రికార్డ్ అయితే నీళ్ళే, మనకంత ఓ గంట పని కదా. టేపు ఇడబెట్టు, ప్లగ్ ఏడా? ఈ ప్లగ్ ఊడిపోయి ఉండదే. సరిగ్గా వైరింగ్ అయినా లేని ఇంట్లో ఎట్లా బతుకుతా ఉండరు మీరు? సరే, ఇది ఎట్లా ప్లగ్ సరిపోయింది కానీ ఆ టేపులు అయ్యి. ఈ టేప్ రికార్డును ఆఫ్ చేసే స్విచ్ ఏడనబ్బా?
2: అన్నో, దీని స్విచ్ లూజ్ అయిపోయిందంట, చంద్రన్న కొంచెం బలంగా నొక్కమన్నాడు.
0: బలంగానా? అబ్బాబ్బాబ్బా, బలంగానే నొక్కుతా ఉన్నాను కదమ్మా, ఇది కదిలితే కదా.
2: అబ్బా, ఆ స్విచ్ కాదన్నా, ఇది ఇది నొక్కాల.
0: ఇదే? ఓ, బాలే బాలే, టేప్ రికార్డు దొరికిందా మనసు ఏమనికో, ఇది పని చేసేటట్టుగా లేదు.
2: ఇచ్చే ముందు చంద్రన్న టెస్టింగ్ చేసే ఇచ్చినాడన్నా, వాళ్ళింటో సరిగ్గానే పాడింది.
0: అయితే మిస్టేక్ మీ స్విచ్లోనే ఉండాల. స్క్రూ డ్రైవర్ ఉంటే ఇయ్యి, స్విచ్ ఇప్పి చూస్తా.
1: మా ఇంట్లో అదెందుకుంటుందన్నా?
0: పక్కింట్లో ఉంటే తీసుకురాపోనసయ్యా.
2: సరేనా.
0: చూడెంకటాద్రా, కువైట్ నుంచి నీ పెళ్ళం పంపించే దుడ్డులో ముందుగా ఒక టేప్ రికార్డు కొనుక్కో వెంకటాద్రా, లేకపోతే నీ పెళ్ళం పంపించే క్యాసెట్లు నీ దానికి ఈలు పడదో.
1: ఆడ మనిషి కన్నదాని దేశానికి పోయి 6 అవుతా ఉంది, ఇంతదాకా అతి గతి లేదు. ఇక దుడ్డు వచ్చేది ఎప్పుడు, దాంతో నా కరువు తీరేది ఎప్పుడు? అబ్బబ్బబ్బా, అంతా అడ్డమికి వచ్చేదంగా ఉంది.
0: కొంచెం ఓపిక పట్టవు యోయ్, దుడ్డు రాకనే పోతుందా ఏంది? నీ పెళ్ళాన్ని ఆల్గనంలో అప్పగించిన సుల్తానా బేగం చెప్పింది నాతో, నాగమణి పోయి చేరిన తావు పెద్ద మత్తేబుల్దంట, వద్దంటే ఉరుమానం.
1: ఆల్గనమా? ముందుగా కువైట్ అంటే కదయ్యా.
0: కువైట్ అనే దేశం పేరయ్యా, ఆల్గనం అనేది దాంట్లో ఓ ఊరు. బొంబాయిలో విమానం ఎక్కితే కువైట్కు 4 ప్రయాణం, జడ్డాలో విమానం దిగాల, ఆడ నుంచి ఇంకో విమానంలో 1 ప్రయాణం, అప్పుడు రియాజ్ వస్తుంది. అక్కడి నుంచి బస్సులో పోతే ఆల్గనం వస్తుంది. అక్కడ దాకా తులసమ్మని పెళ్ళాంతో బాటి ఉండుంటుంది. అక్కడి నుంచి ఎవరిదో వాళ్ళది. నీ పెళ్ళాన్ని చేర్చాల్సిన తావుకు తీసుకుపోయే కారులో కూర్చోబెట్టి అన్ని వివరాలు వివరంగా చెప్పి ఆ పైన సుల్తానా బేగం తిరిగిపోయాడని బట్టి ఉంటుందిలే.
2: అన్నో, స్క్రూ డ్రైవరు పక్కింటో దొరికింది, ఇందన్నా.
0: ఇటదే. ఇక్కడ ఇక్కడ వైరు ఊడిపోయి ఉండదయ్యా, సరిగ్గా పెడితే టేప్ పాడాలే. చూద్దాం, ఇది ఇప్పుడు ప్లగ్ చెక్కో, అది ఇప్పుడు స్విచ్ చెక్కో. అరే, లైట్ వెలిగిందయ్యో, ఇంకా పాడుతుందిలే.
1: మాటలేదు, నిలవటం లేదే.
0: కొంచెంసేపు ఉండు
3: పెద్దమ్మీ. అనసూయ,
4: నాయనా, అది అది అమ్మగొంతే.
1: అట్టే ఉందే, కానీ పరిచయం పెట్టినట్టుగా మాటలు రాసుకుపోయి వస్తున్నాయే.
3: చిన్నపాప, అలివేలు, ఒరే సత్యబాబు, మీరంతా బాగుండారా? ఎర్రి బాగులోడు, మీ నాయన ఎట్టా ఉన్నాడు? ఏమైనారో అతిగతి తెలియకుండా పోయి కదమ్మే, నేనేం చేతు?
0: రే, స్విచ్ పైకి లేచినది. ఈ టేప్ ఇక్కడ బాగా పాతదిగా ఉండదయ్యా, ఏమైందో ఏమో.

0: మా నాగమణికి సినిమాలంటే ప్రాణం. ఆ ఊరికి తెలుగు సినిమాలు వస్తాయో రావో.
1: ఓరో పిచ్చోడా, ఆ దేశంలో కూడా ఇక్కడ మాదిరిగా ఊళ్ళలో ఇండ్లు ఇంత దట్టంగా ఉన్నాయనుకుంటున్నావా? ఏందే, నేను పోలేదనుకో, కానీ పోల్చిన వాళ్ళంతా నాకు బాగా తెలుసు. వాళ్ళంతా ఇలా వరిగా చెప్పినారు నాకు, చూసినంత దూరం ఇసక పర్ల భూమి అనంట, రాళ్ళు రప్పలు, అక్కడక్కడ అదో రకం ఈత చెట్లు ఉంటాయంట, అదేలే ఖర్జూర చెట్లు. ఇంటింటికి ఎంత లేదన్నా పర్లాంగు రెండు పర్లాంగుల దూరం, అంత జమీందారుల మహిడీల మాది ఉంటాయి. అట్లాంటి ఇండల్లోనే ఒక దాంట్లో మీ నాగమ్మడికి పని దొరికింటుందిలేవో యోయ్. వాళ్ళు సినిమాల కోసం టాకీసులు దాకా పోవలసిన పని లేదో. ఇంట్లోనే పెద్ద పెద్ద టీవీలు ఈసీఆర్లు ఉంటాయి. అబ్బో, ఈ సిచ్చి మళ్ళా కదిలిందయ్యో, అదిగో టేపు కూడా కదిలింది, బాగా వినండి.
2: ఈ దేశంలో కొంచెం కుదురుకుంటానే జాబ్ వేస్తానని ప్రమాణం చేసి వచ్చిన పాపాత్మురాలు ఇన్ని దినాలు అయిపోయాయి. సాగు రేసి పెట్టేదానికి మన భాష వచ్చిన మనుషులు ఒక్కరైనా లేకపోయి నేనుండే చోటు ఒకటి కాదు, జైలు ఒకటి కాదు, చుట్టుపక్కల ఇల్లుండేది లేనిది తెలియకుండా రెండు నిలువులెత్తున పారీగోడలు, నడిమెద్దిన మహిడి, తలపైకెత్తి చూస్తే ఆకాశం.
1: చూడు, నేను చెప్పరా,
2: తొలి తడవలేని ఇంట్లో అడుగు పెట్టినప్పుడు నా అతిగతి పట్టించుకునే మనిషి ఒకటి ఉండింది. ఆయమ్మది కూడా ఈ దేశం కాదంట, ఆ పక్కన బంగ్లాదేశమో ఏందో చెప్పింది. ఆమె నాకు ఇల్లంతా తిప్పి చూపించి నేను చేయాల్సిన పనులన్నీ ఇష్టంగా చెప్పింది. ఇదేమిల్లో ఏం పాడో, ఎప్పుడు ఇంట్లో టీవీ గుంతు తీంచుకుంటా ఉంటుంది, పిల్లకాయలు ఈయలేస్తా, చేతులు తడతా, నానా రభసా చేస్తూ ఉంటారు. ఇక ఈ ఇంటి ఇల్లాలు బొద్దుగా బంగారు నగలతో మిస్మిసలాడుతూ ఉంటుంది. ఆమె చుట్టూ అంతోళ్ళు ఇంతోళ్ళు 7-8 మంది దాకా బిడ్డలు ఉంటారు. ఈ ఇంటి కామందుకు చౌరుబాయిల ఆదాయం లక్షల లెక్కల్లో వస్తాదంట. ముగ్గురు భార్యలు, ముగ్గురికి ఏరే ఏరే ఇండ్లు.
1: ఇంట్లుండా?
2: మొదట్లో ఈ ఇంట్లో నేను చెయ్యాల్సిన పని ఏందో ఆ పని మనిషి చెప్పినప్పుడు నాకుండే గుఫేరు మన కొట్టుకుందనుకో. రాత్రి పడుకోబోయే ముందే రేపు తెల్లారి ఎవరెవరికి ఏ టిఫిన్ కావాలనో తెలుసుకోవాలి. ఒక బిడ్డ ఉడకబెట్టిన గుడ్లు ఎముకల సూపు కావాలంటది, ఇంకొక పిల్ల పూరి ఉర్లగడ్డ మసాలా అంటది, ఒక పిల్లకాయ చపాతి చేపల కూర అంటాడు, ఇంకొకడు ఖర్జూర పళ్ళ హల్వా కావాలా అంటాడు.
3: అమ్మో, అన్ని రకాలు చేయాలనా?
2: తెల్లవారుజామున 4 గంటలకంతా లేచి ఎవరెవరికి ఏదేది కావాలనో అది చేసి పెట్టాలి. టిఫిన్లు సంత ముగిసేటప్పటికే 8 అవుద్ది. అప్పటి నుంచే ఫ్రిడ్జ్లో నిలబెట్టిన రకరకాల మాంసాలతో కసరత్తు మొదలెట్టాల. నూనెలతో మసాలాలతో కత్తులతో కటారులతో బిర్యానీలు ఫలావులు వేపుళ్ళు ఆమ్లెట్లు అబ్బబ్బబ్బబ్బా, ఇంకా వాళ్ళు కోరినవన్నీ బేసిన్లకు బేసిన్లే వండేయాల. 1 గంటకంతా చేసినవన్నీ ఖాళీ చేసి ఎక్కడి వాళ్ళక్కడ సొమ్మసిల్లు పడిపోతే అప్పటిక మాసిన బట్టలన్నీ తెచ్చి భుజింగూట్లోంచి చేతులు ఊడిపోయేటట్టుగా రేవు మొదలెట్టాల.
1: ఎంత చాకరియా!
2: మళ్ళా సాయంత్రం 5 గంటల నుంచి వంటల తయారీకి తలపడాలా. రాత్రి కానుకాను వీడియో రాకాస్ మాదిరిగా గగ్గోలు పెడతాది. ఎవరూ ఒక పట్టాను భోజనానికి రారు. పని మనిషి పడి గాపులు పడతా పడతా గోరించాల. అందరూ తిని ఇల్లు మాకు మడిగేటప్పటికీ 10:50 అవుద్దమే. పని మనిషి 5-6 గంటలు పడుకోగలిగితే బ్రహ్మాండం.
1: మళ్ళీ ఏమొచ్చింది మిసిలికో? చీటికి మాటికి ఆగిపోతా ఉండదే.
0: ఆ దేశంలో అంతా స్వర్గం మాదిరిగా ఉంటుంది, అన్ని పనులకు మిషన్లేనని ఊరికి అట్లా కాలం గడిపితే వద్దంటే దుడ్డు చేతిలో పడుతుందని చెప్పింది కదా అందరూ. ఈ హింస పడేదానికేనా ఇంత దూరం పోయింది?
3: నాయనా, అమ్మ మన దేశానికి తిరుక్కొని రావాలంటే చాలా దుడ్డు కావాలి కదా. అమ్మ ఆ దుడ్డు సంపాదించేదెప్పుడు, మన దేశానికి వచ్చేదెప్పుడు నాయనా?
1: అప్పుడే అంత తెలిసిపోయినట్టు ఏడుపులు పెడబొబ్బులు పెట్టద్దు. మీ నాగమ్మని అక్కడ జీతం ఎంత ఇస్తా ఉండారో ఇంకా చెప్పనే లేదు కదా. ఈ పాడు టేపు రికార్డు స్విచ్ లూజ్ గా ఉన్నట్టుండదయ్యా. ఇదిగో మళ్ళా కదిలిందయ్యో, వినండి వినండి.
2: ఏం చెప్తున్నమ్మే, నా బతికిట్ట రాళ్ళు ఇంకొక ఆడ తెల్లారిపోయే, సీతం మోరిక అశోకవనం మాదిరిగా నాకు ఇది పెద్ద సెరైపోయే, పగులంతా వంటింట్లోనే అయ్యేం మాంసం కూరలో, అయ్యేం గరం మసాలాలు, వీళ్ళు ఎట్ట తింటారో ఎట్ట అరిగించుకుంటారో ఆ పరమాత్ముడికే తెలియాలి. మగోళ్ళు మస్తుగా సంపాదించుకొస్తే ఆడవాళ్ళు అన్ని అంగులతో వాళ్ళ కుషామతి చేస్తారు, వాళ్ళకు వాళ్లే మనుషులు. నా బోటోళ్ళని ఫ్రిడ్జ్ మాదిరిగా

0: మిక్సీల మాదిరిగా, వాషింగ్ మిషన్ల మాదిరిగా ఒక పనిముట్టుగా చూస్తారు. అందరికంటే ముందుగా నిద్రలేయాలా, అందరి కోసరము వంటలు చేయాలా, అందరూ తిన్నాక మిగిలిందేమన్నా ఉంటే తినాలా, అందరూ నిద్రపోయినాక పడుకోవాలి. ఒక ఇరుగు లేదు, పొరుగు లేదు. దినాలు, వారాలు, నెలలు దొరికిపోతుండయి. ఈలోగా మీరు జాబులు రాసింది తెలీదు, లేనిది తెలీదు. ఇదిగో ఈ జాబు నీకు వచ్చింది అని చెప్పేదెవరు? వచ్చింది పో, చదివి ఇది మీ వాళ్ళ సమాచారం అని చెప్పేదెవరు? ఇంకా నేను ఇంతేనేమో, కళ్ళల్లో మిదిలే నా బిడ్డల్ని ఇక నేను కళ్ళల్లో మాత్రమే చూడగలనేమో. పూర్వజలములో ఏ ఆలు మొగుళ్ళు కెడబాటు చేస్తున్నావు, ఏ పసికందులను ఆకలితో మాడిస్తున్నావు, ఏ పచ్చి కొమ్మల్ని ఇరి చేస్తున్నావు. ఈ జలముకు భగవంతుడు నన్నిట్ట చిన్న చూపు చూసిండు అమ్మా. కాకపోతే కట్టుకున్న మొగుళ్ళు వదిలిపెట్టి, కన్న బిడ్డలు వదిలిపెట్టి, ఉండూరు వదిలిపెట్టి, అయిన వాళ్ళందరినీ వదిలిపెట్టి.
1: మళ్ళా టేప్ రికార్డు ఆగిపోయిందయ్యా. పూర్తిగా నేను దాకా ఇది పనిచేస్తుందో లేదో అని అనుమానంగానే ఉండాలి. మీ నాగమణి అవసరం లేని సోదంతా చెప్తూ ఉంటదే కానీ ఇప్పటికి దుడ్డు ఎంత సంపాదించినదో చెప్పలేరు కదా. బలే పలాతన మనిషిలే నీ భార్య.
2: కానరాని దేశంలో ఆడమనిషి పడరాని పాటలు పడతా ఉండదే, వినేదానికే ఈ బాధను అలమానాలు కొద్దని అనిపిస్తూ ఉండదే. ఇక పడిందంటే మాటలా
3: నాయన. ఉప్పు పప్పు కోసరం కూడా అమ్మెప్పుడు బజారుకైనా పోయిన మనిషి కాదు. ఇప్పుడు ఇంత దూరం ఎట్టా పోయిందో తలుచుకుంటేనే ఆశ్చర్యంగా ఉండది.
1: నీ కొడుకు ఆడిగిపోయినాడు వెంకటద్రే. వాడైతే ఇంకేదైనా టేప్ రికార్డు తెచ్చుంది కదా, పోనీ వాళ్ళ అమ్మ గొంతైనా ఉండదు కదా.
3: వాడొక నిమిషం కూడా ఇంట ఉంటాడా అన్నా, ఎప్పుడూ ఆటలే.
1: బా, ఈ సిచ్చి నొక్కి నొక్కి నా చెయ్యి నొప్పిగా ఉండదయ్యా. అమ్మయ్యా మళ్ళీ కదిలింది సిచ్చే. వినండి వినండి.
0: ఇట్లా నేను పరిపరి విధాలుగా కుమిలిపోతా ఉంటే ఒక దినం ఆ ఇంట్లో పిల్లగతి పరిగెత్తుకుంటా వచ్చి నా చెయ్యి పట్టుకొని నీకు ఫోను అంట పక్క రూమ్లోకి లాక్కుపోయింది. ఇదేం మాయరా దేవుడా అని ఫోన్ ఎత్తి చెవి దగ్గర పెట్టుకుంటే కడుపులో పాలు పోసినట్టుగా, చెవుల్లో పెళ్లి మేళం మోగినట్టుగా ఇన్ని దినాలైనాక మన మాట వినబడింది. హలో అమ్మే నాగమణే, నేనమ్మే పులిచెర్ల రంగన్నని అనేటప్పటికి అన్నా నువ్వా అని బిత్తరపోతుని ఎట్టనో మాట ఊడిపడిపోయా. ఆయన మేముండే చోటికి 100 మైళ్ళ దూరంలో ఆల్బుకారియా అనే చోట టైలర్గా ఉన్నాడంట. కల్లూరు నుంచి మీరు రాసిన జాబులు చేరినాక నాకు ఫోన్ చేసిండు. ఫోన్ పైన చాలాసేపు మాట్లాడే ఇల్లేదమ్మే, జాగ్రత్తగా విను. నువ్వు జాబులు జవాబులు రాయనూ లేవు, చదవనూ లేవు, అందువల్ల నువ్వు ఒక పని చెయ్యి అనిండు. చెప్పు చెప్పన్నా అని గుంజుకుంటే వారం దినాల్లో నేను ఒక సంచి పోస్టులో పంపిస్తాను నీకు. అందులో కల్లూరు అడ్రస్ రాసి స్టాంపులు అంటిచ్చిన కవరు, దాంతో కూడా ఒక ఖాళీ క్యాసెట్టు ఉంటాయి. మీ ఇంటిగల్లా ఉన్నడికి టేప్ రికార్డర్ తీసుకో. అందరూ నిద్రపోయాక నువ్వు నీ రూమ్లో కూర్చుని అందులో ఈ క్యాసెట్ పెట్టు. ఏ మర నొక్కితో టేపు తిరుగుద్దో ఆ మర నొక్కు, ఆ పైన మాట్లాడు. టేపు నీ మాటల్ని బాగా పెట్టేస్తుంది. ఆ క్యాసెట్ని నేను స్టాంపులు అంటించిన లోపల సంచిలో పెట్టి శుభ్రంగా నాలుగో పక్క కూడా కుట్టేసి ఎవరి చేతైనా ఇచ్చి అది తపాలా పెట్టులో పడేట్టు చూడు. క్యాసెట్ 10 రోజుల్లో కల్లూరు పోయి నేరుగా మీ ఇంటాయన చేతుల్లో వాలిపోద్ది. నీ భర్త, నీ బిడ్డలు, ఇంకా నీకు అయినోళ్ళు అందరూ చుట్టూ కూసని టేప్ రికార్డులో దాన్ని పెట్టి బిసనొక్కి నీ మాటలు వింటారు. ఏమే తెలిసిందా నాగమణే అని అడిగిండు మా పులిచెర్ల రంగన్న. నీకు పుణ్యం ఉంటుంది, తప్పకుండా క్యాసెట్ పంపించు అంటిని. ఆయన బిడ్డల పాపలు సల్లంగా ఉండాలా, ఆయన ఇల్లు 10 ఇళ్ళు కావాలా. మా పులిచెల్ల రంగన్న దేవుడు మాదిరిగా నన్ను ఆదుకునిండు. 1 వారం రోజుల్లోనే క్యాసెట్ వచ్చింది. ఇప్పుడు 12:00 అయింది, అందరూ నిద్రపోతూ ఉండారు. నేను నాకు ఇచ్చిన రూమ్లోకి పోయి తలుపు మూసి గడిపెట్టిన, టేప్ రికార్డర్లో మరణొక్కిన, గొంతిప్పినా మాట్లాడుతూ ఉండా.
3: మళ్ళా ఆగిపోయింది. అమ్మ ఎదురుగా కూర్చొని మాట్లాడుతూ ఉన్నట్టే ఉంది కదా నాయన, ఎన్ని దినాలైపోయింది అమ్మను కళ్ళ చూసి.
2: అమ్మే, అప్పుడే మీ అమ్మ ఎంత బాగా మాట్లాడేది నేర్చుకునేసిందో చూడమ్మా. కువైట్ పోక ముందు ఎప్పుడైనా ఈ మాదిరిగా నా

0: మాటలు వరుసగా మాట్లాడినా. ఇంగ్లీషు ఇంగ్లీష్ మాటలు కూడా ఎంత బాగా నేర్చుకుందో చూడు. వింటుంటే మాట్లాడుతూ ఉండేది మీ అమ్మేనా అని నాకు అనుమానంగా ఉందే.
1: ఇంకేమనుకుంటావు కువైట్ అంటే? ఓ తూరి ఊరికి రాని చూద్దుగానే జామ్మని సినిమా స్టారు మాదిరిగా తయారై వచ్చి నీ ముందు నిలబెడితే నువ్వు డంగైపోవాలా. వస్తా వస్తా అమ్మ తెచ్చే టీవీలు టేపులు కెమెరాలు కండద్దాలు ఎవరెవరికి అమ్మాలో ఇప్పటి నుంచి ఆలోచించి పెట్టుకో వెంకటద్రయ్య.
0: వాళ్ళొస్తాదని మేఘాల వెనక కాపెట్టుకుని చూసినట్టుంది మా వ్యవహారం. జావు జవాబు రాసేదానికే మా ఆడదానికి చేత కాలేదు. చూపుకొని రావాలంటే ఏదో రావాలన్నా కూడా తెలియదు, అది మా బతుకు.
1: అప్పుడే అంతగా భయపడిపోవద్దు వెంకటద్రే. ఓ తూరి మన దేశానికి తిరిగి రాని, అన్ని దిలు ఆమెకి ఎట్టా వచ్చుంటాయో నువ్వే సయంగా సుద్దు గాని. అబ్బాబ్బా ఉండవయ్యా, ఇంత గట్టిగా నొక్కితే ఇప్పుడే సిచ్చికెళ్తా ఉండదు. అదిగో ఆ టేపు తిరుగుతా ఉందయ్యో. నీ పిల్లం ఇంకా ఏం చెప్తుందో కరువు తీరాయినండి.
2: సత్యబాబు నువ్వు బడికి వెళ్లకుండా ఉండమాక, బాగా చదువుకో. సంవత్సరానికో 2 సంవత్సరాలకో నేను తిరిగి వచ్చేటప్పుడు మీకందరికీ పెట్టి నిండుకు డ్రెస్సులు తెస్తా. అమ్మే అనసూయో, మీరింక నాకు జాబులు రాయమాకండి. ఇట్టనే మీరు కూడా ఒక క్యాసెట్ తెప్పించి మీ మాటలు టేప్ చేయించి పంపించండి. నాకు ఎన్నెన్నో సంగతులు తెలుసుకోవాలని ఉందమ్మే. 3వ ఇంట్లో కమలమ్మత్త కోడలు 9 మాసాల గర్భిణిగా ఉండే. నేను వచ్చేసిన కొత్తలోనే నీలాడి ఉంటుందిలే. ఏం బిడ్డ, మగబిడ్డ ఆడబిడ్డ? ఈరుడు వానాకాలంలో వానలు వచ్చి ఏట్లో కొత్త నీళ్ళు వచ్చినప్పుడు మన ఇల్లు సెమ్మెక్కుండాలా? అప్పుడు మీరంతా ఎక్కడ పడుకుంటారు? కొత్త నలుపు తెచ్చి మంచాలు అల్లుకుంటారా లేదా? మన ఇంటి వెనక ఒక కరేపాకు చెట్టు నాటొస్తున్నాయి, అది ఎంత ఎత్తు పెరిగిందమ్మే. పాపం లేత చెట్టు, ఇప్పుడిప్పుడే దానిలో ఆకు కొయ్యొద్దు. తల్లి అనసూయ, మీ నాయన చూపులు కట్ట బింకంగా ఉంటాడు కానీ మనసులో పసిబిడ్డే. ఆకలి కాలేదు అంటాడు, 1కి 2 సార్లు పిలిచి అన్నం పెట్టాలా. ఈరోజు స్నానం వద్దులే అంటాడు, నీళ్లు తోడేసి పోసుకోమనాల. ఆయనకు ఎండాకాలం వస్తే పప్పు సింతాకు పుల్లగూరంటే ఇష్టం, పండగ నెలొస్తే అనపగింజలు తీగూరంటే ఇష్టం, వానాకాలం వస్తే పుట్టపోత కూరంటే ఇష్టం. ఆయన తనకిది ఇష్టము అని చెప్పడు, అయినా నువ్వే చేసి పెట్టాలమ్మే. ఆయన కూడా ఒక బిడ్డలాగానే చూసుకోవాలా. ఏమే తెలిసింది కదా, మీ పులిచెర్ల మామ మళ్ళా ఈ మధ్య ఒక తూరు ఫోన్ చేసి చెప్పిండు, ఉగాది పండక్కంతా ఈ క్యాసెట్ మీ చేతిలో ఉంటుందంట. ఉగాదికి మీకు యాపపూత దొరుకుతుంది, కొత్త బెల్లం కూడా దొరుకుద్ది, మామిడి పిందెలు చెరుకు ముక్కలు దొరుకుతాయి, మల్లెపూలు దొరుకుతాయి. పాపిస్తుందండి, నాకు ఇక్కడ ఏమీ దొరకవు. మళ్ళా మీ మధ్యకు వచ్చి పడిపోతేనే నాకు ఉగాది. ఎప్పుడు వస్తుందో నాకు ఉగాది, ఎప్పుడు వస్తుందో నాకు ఉగాది.
1: ఏందబ్బా స్విచ్ ఆఫ్ కాలేదు? క్యాసెట్లో ఇంకా ఖాళీ ఉండదు, టేప్ పనిచేస్తూనే ఉండదు. ఏ అంటే నీ పెళ్ళ మాట్లాడింది అయిపోయిందని కదా అర్థం. అయిపోయినది, ఉండి ఆపుతా.
3: అమ్మా అమ్మ ఎప్పుడు వస్తుంది నాయన?
0: ఆ మాట ఏమైనా చెప్పిందా తల్లి మీ అమ్మ? సంవత్సరానికో 2 ఏళ్లకో వస్తాను మాత్రం అంటా ఉంది కదా.
1: ఆ సంగతి సరేలేవయ్యా, ఇందుకు ఏమాత్రం దుడ్డు సంపాదిస్తా ఉందో చెప్పిందా మహాన్ బౌరాలు? లేదే, ముఖ్యమైన సంగతులు ఏమీ చెప్పకుండా గాలి మాటలు మాత్రమే మూటలు గట్టి పంపించదయ్యా.
3: నాయనా బిన్నా పోయి ఓ క్యాసెట్ కొనుక్కుందా నువ్వు? సత్యబాబును అలిమేల్ని కూడా రమ్మని చెప్తాను, అందరూ కలిసి క్యాసెట్లో మాటలు రికార్డులు చేసి పంపిద్దాము. అమ్మ అడిగిన సంగతులన్నీ వివరంగా చెప్పి రికార్డులు చేయాలా?
0: నువ్వే చెప్పు పెద్దవనా, క్యాసెట్ ఎక్కడ దొరుకుతాయా?
1: పాకాలలో రికార్డింగ్ షాపులో దొరుకుతాయ్యా, ఒక్కొక్కటి 20-30 దగ్గర నుంచి 50 దాకా ఉంటుంది.
0: పూట పోనీ 50 రూపాయలు తెచ్చే మంచి రకండి తెస్తాను.
1: క్యాసెట్ తెస్తావు సరే, రికార్డ్ ఎట్టా చెత్తావు?
0: ఏ ఈ టేప్ రికార్డు చేయలేమా?
1: దీంట్లోనా ఓ తూరి వినడానికి ఆ క్యాసెట్ పాడైపోయినట్టు కనపడతా ఉండదే. ఈ టేప్ రికార్డ్ పని కాదు, యోయ్ మంచిది కావాలా? మరి యాడ్ నుంచి తెప్పిస్తావేమో.
0: మీ అనసూయ మంచి టేప్ రికార్డు ఎవరింటో ఉండాలి?
3: ఈ చుట్టుపక్కలుండే వాటిల్లో ఇదే మంచిది నాయనా.
1: అది సంగతి. చూడు వెంకటాద్రే, ఈ తడవుకు నా దగ్గర ఉండే టేప్ రికార్డు తెచ్చిస్తా, క్యాసెట్ రికార్డు చేసి పంపించండి. ఆ క్యాసెట్లో అడగ

0: వచ్చినవన్నీ అడిగేది మర్చిపోకుండే. ఏంది ఎంత సంపాదన, ఏ రకంగా అంపిస్తుంది, ఎప్పుడు పంపించేది, అన్నీ అడిగేసేయండి. ఇదిగోనయ్యో వెంకటధ్రువు, మీకు టేప్ రికార్డు ఇచ్చింది ఎవరో కూడా ఇచ్చిందిగా చెప్పండి. ఈసారి ఇక్కడికి వచ్చేటప్పుడు టేప్ రికార్డు తెమ్మని అడగండి, మర్చిపోవద్దో. సరేనా
1: నాయనా? ఇంకో తూరి అమ్మ గొంతు వినాలని ఉంది నాకు.
2: ఈ టేప్ రికార్డు ఇంకో తూరి పనిచేస్తుందో లేదు, కనీసం మీ అమ్మ గొంతైనా సరిగ్గా వినే అదృష్టమైన మిగిలిందో లేదో మనకు.
1: అమ్మా, ఎప్పుడొస్తావమ్మా నువ్వు? నీ మాటలు వినాలని ఉందమ్మా. మాకు మాకు మంచి టేప్ రికార్డు ఎప్పుడు పంపిస్తావు? మళ్ళా ఎప్పుడొస్తావమ్మా నువ్వు? మళ్ళా ఎప్పుడొస్తావమ్మా నువ్వు?

0: శ్రోతలు ఇంతవరకు శబ్ద సందేశం నాటిక విన్నారు. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు వింటారు.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
2: హలో
3: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
2: మళ్ళీ
3: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
4: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
2: సార్ అంత డబ్బా?
4: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
2: సార్ 2 లక్షలు
5: ఏమైంది నాన్న?
2: అమ్మా ఇతను అంటున్నాడు నా పార్సల్ లో డ్రగ్స్ దొరికాయట.
3: అరే
2: కట్ చేసావా?
5: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
2: మోసమా?
5: పోలీస్, బ్యాంక్, ఆర్బిఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
6: డబ్బుని పోగొట్టుకుంటారు.
7: ఆర్బిఐ అంటుంది
8: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
9: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
10: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవం, డ్రగ్స్ నిర్మూలన కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
11: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
12: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
11: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
12: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
13: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఉదయతరంగిణి కార్యక్రమంలో ఇప్పుడు ఒక పాట విందాం. బుల్లెమ్మ బుల్లోడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం రమణ పాడిన రాజర్షి గీతం, సంగీతం సత్యం.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం శాస్త్రీయ సంగీతం ఈనాటి కార్యక్రమంలో బాంబే ఎస్ జయశ్రీ గారి గాత్ర కచేరి వింటారు.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
4: 5 దశల్లో 99 ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
4: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.

శ్రోతలు ఇంతవరకు బాంబే ఎస్ జయశ్రీ గారి గాత్ర కచేరి విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 8:15. కొద్ది క్షణాల్లో మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: పంతులమ్మ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన వేటూరి గీతం. సంగీతం రాజన్ నాగేంద్ర.

0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: ఇంటింటి రామాయణం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి పాడిన వేటూరి గీతం, సంగీతం రాజన్ నాగేంద్ర.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు వినండి కోకిలమ్మ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పిబి శ్రీనివాస్ పాడిన ఆచార్య అత్రేయ గీతం, సంగీతం ఎంఎస్ విశ్వనాథన్.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం శ్రోతలు, ఎఫ్ఎంఎన్ 103.5 MHz పై చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు వినండి చాణక్య చంద్రగుప్త. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన డాక్టర్ సి నారాయణరెడ్డి గీతం, సంగీతం పెండియాలా.

0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: చిత్రసీమ కార్యక్రమంలో వినబోయే పాట సీతారామ కళ్యాణం చిత్రంలోనిది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుశీల పాడిన ఆచార్య ఆత్రేయ గీతం, సంగీతం కెవి మహదేవన్.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ప్రేమ ఖైదీ ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన వేటూరి గీతం, సంగీతం రాజన్ నాగేంద్ర.

0: వికాసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
2: గృహప్రవేశం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి పాడిన గోపి గీతం, సంగీతం సత్యం.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు వినండి నాలుగు స్తంభాలాట. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన వేటూరి గీతం, సంగీతం రాజన్ నాగేంద్ర.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: కార్యక్రమంలో ఇప్పుడు వినండి తూర్పు పడమర. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన డాక్టర్ సి నారాయణరెడ్డి గీతం, సంగీతం రమేష్ నాయుడు.

0: పోలీస్?
1: మిస్ సీమా
0: చెప్పండి.
1: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
0: కానీ నేను ఎందుకు?
1: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు. ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
0: డిజిటల్ అరెస్ట్?
1: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
0: ఇంత డబ్బా?
1: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకి వెళ్తాడు.
0: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి. ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
2: హలో మమ్మా.
0: హాయ్.
3: ఆర్బీఐ అంటుంది.
0: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: ఆకాశవాణి వరంగల్ కేంద్రం శ్రోతలు, ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్ పై చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు వినండి మహాసంగ్రామం. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన వేటూరి గీతం, సంగీతం చక్రవర్తి.

0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: ప్రేమసాగరం ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన రాజశ్రీ గీతం, సంగీతం టి రాజేందర్.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు వినండి, చుట్టాలున్నారు జాగ్రత్త. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన, డాక్టర్ సి నారాయణరెడ్డి గీతం, సంగీతం ఎంఎస్ విశ్వనాథన్.

0: చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 10 గంటలు. ప్రకటించిన అంశం కొద్ది క్షణాల్లో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.
1: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. హైదరాబాద్ శివారులో కోహెడలో సమీకృత పండ్ల మార్కెట్ నిర్మాణానికి ఈరోజు సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. సుమారు 179 ఎకరాల విస్తీర్ణంలో చేపట్టబోయే ఈ ప్రాజెక్ట్ ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో 3 నెలల్లో పూర్తి కానుంది. భారత ఆర్థిక వ్యవస్థపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తప్పుపట్టారు. దేశం ఆర్థిక సునామీ దిశగా వెళుతోందన్న రాహుల్ వాదనలు నిరాధారమని, ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎబోలా లక్షణాలతో సికింద్రాబాద్లో గాంధీ ఆసుపత్రిలో చేరిన వ్యక్తికి వైరస్ సోకలేదని నిర్ధారణ అయింది. సుడాన్ నుంచి వచ్చిన 35 ఏళ్ల వ్యక్తి నుంచి శాంపిల్స్ సేకరించి పూణేకి పంపారు వైద్యాధికారులు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ఇచ్చిన రిపోర్టులో నెగిటివ్ అని తేలింది. రాష్ట ప్రభుత్వం నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ కార్యక్రమంలో భాగంగా థ్రెడ్ పోచంపల్లి చేనేత వస్త్ర ప్రదర్శన హైదరాబాద్లో హైటెక్స్లో నిన్న ప్రారంభమైంది. 3 రోజుల ప్రదర్శన రేపు ముగుస్తుంది. భారత్కు 5వ తరం అత్యాధునిక స్టెల్త్ యుద్ధ విమానం Sukhoi-57 అందించేందుకు రష్యా సిద్ధంగా ఉందని ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ అన్నారు. Su-57 ఫైటర్ జెట్ల ఉత్పత్తిలో భారత్ను భాగస్వామి చేసేందుకు సిద్ధమని తెలిపారు. ఈ విమానాలు ఇరు దేశాలు ఉమ్మడిగా ఉత్పత్తి చేసేందుకు తమకు అభ్యంతరాలు లేవని పుతిన్ స్పష్టం చేశారు. భారతదేశ మొదటి మహిళా యుద్ద హెలికాప్టర్ పైలట్ మేజర్ అభిలాష బరాక్ ప్రతిష్టాత్మకమైన యునైటెడ్ నేషన్స్ మిలిటరీ జెండర్ అడ్వకేట్ అవార్డు స్వీకరించారు. ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ చేతుల మీదుగా ఈ అవార్డు ఆమె అందుకున్నారు. నైరుతి రుతుపవనాలు గోవా కర్ణాటకలో కొన్ని ప్రాంతాలకు మరింతగా విస్తరించాయని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. రాగల 2-3 రోజుల్లో మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు మరింతగా ముందుకు విస్తరించేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని అంచనా వేసింది. SAP మహిళల ఫుట్బాల్ ఛాంపియన్షిప్

ఫైనల్ ఈరోజు సాయంత్రం గోవాలో మర్గోవాలో జరగనుంది. ఈ ఫైనల్లో భారత్, బంగ్లాదేశ్ జట్లు తలపడతాయి. ఈ రెండు జట్లు గ్రూప్ దశలో ఒకేసారి తలపడగా అందులో భారత్ జట్టు 3-0 తేడాతో విజయం సాధించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ ఉదయం 11 గంటలకు వింటారు.

ఆకాశవాణి 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం శీర్షికన 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం అడవి నవల. రచనా నేపథ్యం గురించి నవల రచయిత శ్రీ వసంతరావు దేశపాండేతో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త డాక్టర్ ఉదారి నారాయణ.

0: ఇప్పుడు వినండి అడవి నవల రచనా నేపథ్యం గురించి నవల రచయిత శ్రీ వసంతరావు దేశపాండేతో పరిచయం. పరిచయకర్త డాక్టర్ ఉదారి నారాయణ.
1: నమస్కారం వసంతరావు దేశపాండే గారు.
2: నమస్కారం అండి.
1: అడవి నవల అని పేరు వినగానే మీరే గుర్తుకొస్తారు. అయితే సాధారణంగా ఒక రచయిత రాస్తున్న క్రమంలో నాలుగవ రచనను లేదా ఐదవదో చాలా పాపులర్ అయ్యే అవకాశం ఉంటుంది, కానీ మీరు రాసిన మొదటి నవలనే చాలా సంచలనం సృష్టించింది. అయితే ఈ సంచలనానికి వెనుక మీరు పడ్డటువంటి కృషి, ఈ విషయం గురించి శ్రోతలకు చెప్తారా?
2: అడవి నవల రాయడం, అది రాష్ట్రవ్యాప్తంగా ఒక సంచలనాన్ని సృష్టించడం అనేది అందరికీ తెలిసిన విషయమే. కానీ అడవి నవల రాయడానికి వెనుక నేపథ్యం చాలా ఎక్కువగా ఉంది. 1970 వరకు చదవడంతో సరిపోయింది నాకు. ముఖ్యంగా అదలాబాదు లైబ్రరీ గ్రంథాలయంలో ఉండే మొత్తం ఫిక్షన్, నాటకం, వ్యాసాలు ఈ మూడింటిని ఆల్మోస్ట్ చదవడం అయిపోయింది. అప్పుడే మార్కెట్లో వస్తున్న ఏ నవల వచ్చినా వెంటనే చదవడం అనేది ఒక హాబీగా డెవలప్ అయింది. అలా చదివి చదివి 70 నుంచి ఒక కోరిక నేను రాయాలనే తపన మొదలైంది. రాయాలనే తపన రోజు రోజుకు ఏడాది గడుస్తుంటే నవల రాయాలి అనే కోరిక పెరుగుతూ పోయింది. ఏ పత్రికలో నవలల పోటీ వచ్చినా, ముఖ్యంగా స్వాతి మాస పత్రికలో దాని వెంట ఒక అనుబంధ నవల వచ్చేది, చదివినప్పుడు చాలా గొప్ప గొప్ప వాళ్ళు ఆ రోజుల్లో దానికి అనుబంధ నవలకు రాసేవాళ్ళు, దానికి కూడా రాయాలనిపించేది. రాయాలని అనిపిస్తుంది, కానీ ఏం రాయాలో నాకు తెలియదు. ఎలా రాయాలనే దాని గురించి నాకు ఎలాంటి సందిగ్ధం లేదు. ఎలా రాయాలో నాకు తెలుసు, కానీ ఏం రాయాలనే దానికి నాకు ఇదమిద్దంగా తెలియకపోవడంతో ఒక 10 ఏళ్ళు నా అన్వేషణ. అయితే ఆ అన్వేషణ చివరికి 1981 ఏప్రిల్ 20 సాయంకాలం 8 గంటలకు, అప్పుడు ఎండాకాలం, నీటి కరువు ఆదిలాబాదులో, బోరింగ్ దగ్గర నీళ్లు కొడుతూ ఉంటే ఆ పక్కనే రేడియోలోంచి బీబీసీ వార్తలు వస్తున్నాయి. మన స్టేషన్ కాదు, బీబీసీ, బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ వాళ్ళ వార్తలు. ఇందిరవెల్లి కాల్పుల్ని వాళ్ళు వాడిన పదం ఏమిటంటే, మరో జలియన్ వాళ్ళ బాగ్ ఉదంతం. ఇది నన్ను చాలా కల్లోలపరిచింది. మన జిల్లాలో మన పక్కన ఒక 30-40 కిలోమీటర్ దూరంలో ఉండే ప్రాంతంలో, అదే గిరిజనుల మీద, ఒక జలియన్ వాలా స్వాతంత్ర ఉద్యమంలో జరిగిన ఒక మహత్తరమైన, అతి క్రూరమైన ఘట్టం ఇక్కడ ఎట్లా జరిగింది, ఇది తెలుసుకోవాలనే క్రమంతో అప్పుడు ఆ ఇందిరవెల్లి కాల్పులు దాని వెనుక ఉండేవి ఇవన్నీ తెలుసుకోవడంతో అప్పుడు ఏం రాయాలో నాకు చాలా స్పష్టం అయిపోయింది. ఇందిరవెల్లి కాల్పుల్లోని నేపథ్యాన్ని రాయాలి నవలని. దానికోసం నా శ్రమ నేను చేస్తూ ఉన్నా, కానీ నాకు వెనక నుంచి ఒక భయం, నా నవల ఎవరు వేసుకుంటారు? ఒక 350 పేజీలు రాసిన దాన్ని పబ్లిష్ చేసుకోవాలా? అప్పటి వరకు కథలు, వ్యాసాలు, కొన్ని కవిత్వాలు రాసిన ఇది ఉంది. అప్పటికీ భారతిలో నా కథలు, కవిత్వము, వ్యాసాలు ప్రచురించబడ్డాయి. కానీ నవల అనేది నాకు కొత్త, నవలా రంగానికి నేను కొత్త కాబట్టి నా నవలని బహుశా ఎవరు స్వీకరించకపోవచ్చు అనే ఒక సంకోచంతో సుమారు 1 సంవత్సరం నేను దానికి కావలసిన ఏర్పాట్లు చేసుకోగలిగినా కానీ కలం బట్టి రాయలేదు.
1: అంటే ఇప్పుడు సాంకేతిక పరమైనటువంటి అంశాలు అవసరం ఉన్నప్పుడు ఏ రకంగా సేకరించారు?
2: నేను మొట్టమొదట 1981 ఏప్రిల్ సంఘటన జరిగిన తర్వాత

21 నాడు మార్కెట్లో ఉండే అన్ని దినపత్రికలు నేను కొన్నా, ఇంగ్లీష్ ఉర్దూ తెలుగు అన్నీ కొని అన్నింటిని చదివి వాటి పేపర్ కటింగ్స్, ముఖ్యంగా ఆ వారం 10 రోజుల్లో వచ్చిన ఎడిటోరియల్స్, తర్వాత ఆ విషయం గురించి ప్రముఖుల స్పందన, ఇలాంటివన్నీ కూడా నేను కలెక్ట్ చేసుకున్నా. దాంతో నాకు ఇంకా చాలా క్లారిటీ వచ్చింది, ఇది మామూలు విషయం కాదు, ఇది అంత ఆషామాషిగా కాల్పులు జరిపినలు చనిపోయినలు అని అంత కాదు, దీని వెనక ఏదో గొప్ప నేపథ్యం ఉంది, దాన్ని మనం తెలుసుకోవాలి చెప్పాలి అనే క్రమంలో నేను కొంచెం అధ్యయనం కూడా చేయడం జరిగింది. కానీ నవల రాయడానికి నేను మొదలుపెట్టలే. ఇది ఒక పార్శ్వం అనుకుంటే, నవలలు చదువుతున్న క్రమంలో నన్ను బాగా విశేషంగా ఆకర్షించిన నవలలు విశాలాంధ్ర వాళ్ళ నవలల పోటీలో వచ్చిన నవలలు. వాళ్ళు ఒక 6-7 సంవత్సరాల నుంచి ప్రతి ఏటా ఒక 3 నవలలకు ప్రైజులు ఇచ్చేది. ఆ నవలలన్నీ కూడా చాలా వైవిధ్యంతో కూడి, ముఖ్యంగా ప్రజల జీవితంతో ముడిపడి ఉన్నవి, శ్రామికుల జీవితంతో ముడిపడి ఉన్నవి, ఇలాంటి నవలలకి వాళ్ళు మంచి స్థానాన్ని కల్పించేది. అలాంటి నవలలు మామూలు పత్రికల్లో వచ్చేది

0: నవలల పోటీలో వచ్చిన నవలలు. వాళ్ళు ఒక 6-7 సంవత్సరాల నుంచి ప్రతి ఏటా ఒక 3 నవలలకు ప్రైజులు ఇచ్చేది. ఆ నవలలన్నీ కూడా చాలా వైవిధ్యంతో కూడి, ముఖ్యంగా ప్రజల జీవితంతో ముడిపడి ఉన్నవి, శ్రామికుల జీవితంతో ముడిపడి ఉన్నవి, ఇలాంటి నవలలకి వాళ్ళు మంచి స్థానాన్ని కల్పించేది. అలాంటి నవలలు మామూలు పత్రికల్లో వచ్చేది కాదు, చాలా భిన్నమైనవి. వస్తువు చాలా భిన్నమైంది. అసలు చాలా మంది దీని మీద నవల రాయగలం అని అసలు ఆలోచించరు. అలాంటి వస్తువు నేను కొని వాళ్ళు నవల రాసేది. ఆ వేదిక చాలా సహజంగా అనిపించింది నాకు. ఇంకోవైపు ఏమి రాయాలో నాకు తెలిసింది, ఎలా రాయాలో నాకు ముందే తెలుసు, ఇప్పుడు ఎవరికి రాయాలో కూడా అర్థమైంది. కానీ ఒక సంకోచం, నాకన్నా ముందు ఎవరైనా రాస్తారేమో. ఇందరవెల్లి సంఘటన జరిగిన తర్వాత ఆ ఇందరవెల్లి ఒక యాత్రాస్థలం అయిపోయింది సంవత్సరం అంతా. ముఖ్యంగా నగరంలో ఉండేవాళ్ళు, ఆంధ్రప్రదేశ్లో ఉండే యూనివర్సిటీ విద్యార్థులు, మెడికోసు మేధావులు, ఇక్కడెక్కడి నుంచో చాలామంది ప్రొఫెసర్లు, స్టూడెంట్స్, రీసెర్చ్ స్కాలర్స్ వచ్చి,
1: రచయితలు
0: కవులు అందరూ వచ్చిపోయేది. ఈ వార్తలు కూడా నేను ఎప్పటికప్పుడు సేకరిస్తూ ఉన్నా. నాకేమిటంటే, ఇంతమంది వచ్చి చూసిపోతుండ్రు కాబట్టి దీంట్లోంచి ఎవరైనా ఒకరు నవల రాస్తారేమో. అయితే ఏదో చెదురుమదురుగా కొన్ని కవిత్వాలు వచ్చినాయి ఆ సంఘటన మీద, వ్యాసాలు వచ్చినాయి. వ్యాసాలు నాకు ఉపయోగపడ్డాయి, కానీ నవల రాసే సాహసం కానీ కథ రాసే సాహసం కానీ ఎవరు చేయలేదు. సరిగ్గా ఒక సంవత్సరం 1982 ఏప్రిల్ వరకు వేచి చూసిన తర్వాతకి ఎవరు రాయరు. నాకు రాయడానికి ఇంకా అడ్డంకి ఏమీ లేదు అని చెప్పి సరిగ్గా అప్పుడే 30 ఏప్రిల్ ఈ నవలల పోటీ లాస్ట్ డేటు, 20 ఏప్రిల్ కూర్చొని ఒక వారం రోజుల్లో నేను నవల రాసి వేసిన. ఓన్లీ 7 to 10 డేస్, 10 రోజులైంది. రాసి విశాలాంధ్ర నవల పోటీకి పంపడం జరిగింది. నాకు ఏ భయం అయితే ఉందో ఆ భయమే నిజమైంది. నవల రాసిన తర్వాత నవల రాయడం మన ఇష్టం కానీ దాన్ని పబ్లిష్ చేయడం అంత సులభం కాదు.
1: అంటే ఇప్పుడు వారం రోజుల లోపల ఒక చేతిరిగిన రచయిత రాయగలుగుతాడు
0: నాకు అంటే, ఇప్పుడు ఈ ఆ నవల రాసిన తర్వాత ఈ 25 సంవత్సరాల అనుభవంలో చాలామంది చాలా మెల్లగా రాస్తారని తెలిసింది. కథని కూడా మామూలు కథని కూడా వారం వారం రోజులు ముక్కలు ముక్కలుగా రాస్తారండి. నిజానికి కథ రాయడానికి ఒక సిట్టింగ్ కరెక్ట్, ఒక సిట్టింగ్లో రాయాలి కథని. కవిత్వం అయినా కథ అయినా ఒక సిట్టింగ్లో అయిపోవాలి. దాని తర్వాత ఏమైనా మెరుగులు అటో ఇటో ఎడిటింగ్ లాంటివి చేసుకుంటే వేరు, కానీ నవలనిగా ఓ నెలల తరబడి రాస్తారని. కానీ నేను మాత్రం ఇప్పుడు నేను రాసిన కనీసం 5-6 నవలలు ఏ నవలను కూడా నేను వారం రోజులు మించి రాయలేదు. అయితే ఒకటి, నేను రాస్తూ ఉన్నప్పుడు ఇక మిగతా ప్రపంచంతో నాకు సంబంధం ఉండదు. ఇప్పుడు ఆ రోజుల్లో సెల్ఫోన్ లాంటివి లేవు, కానీ నేను నా ఉద్యోగానికి సెలవు పెట్టి మిత్రమైన ఏ పనులు అసలు ఇంట్లోంచి కూడా బయటకు వెళ్లకుండా ఉదయం
1: కొందరు సిటీ కంటూ వెళ్ళి లాడ్జ్లో ఉండి, లేకపోతే ఇంకేదో గెస్ట్ హౌస్ని ఇట్లా. అంటే మనము పత్రికలు వస్తే
0: మీరు చెప్పినట్టుగా, అంటే ఇంట్లో రాయలేని వాతావరణం ఉన్నవాళ్ళు కొంచెం ప్రశాంతత ఉండాలి, కమ్యూనికేషన్ వేరే వాళ్ళు వస్తారండి. కొంతమంది బయటకు పోయి రాయడం అనేది ఉంది, ముఖ్యంగా సినిమా రచయితలకు అలాంటి ఏర్పాటు జరుగుతూ ఉంటుంది. దానికి సంబంధించిన ఒక ప్రయత్నం కూడా నేను చేసిన ఒకసారి, ఇలా అంటే ఈ నవలకని కాదు, కానీ తర్వాత ఇంకో నవల రాయడానికి నేను నిర్మల వెళ్ళి తిరుమల లాడ్జ్లో రూమ్ బుక్ చేసుకొని ఉంటే, అది ఎండాకాలం, సరే వారం రోజులు ఉండి నవల తీసుకొని బయటకు వెళ్దాం అనుకున్నాను నేను. ఓ 10 నిమిషాల తర్వాత చెప్పింది, సార్ ఏసీ పనిచేయడం లేదు, ఎండాకాలం అంతా ఇలాగే ఉంటుంది అంటే, మళ్ళీ గంట సేపట్లోనే నేను లాడ్జి ఖాళీ చేసి బయటకు వచ్చేసిన. అంటే రాయలేదు నేను అలాంటి వెదర్లో, ఎప్పుడు రాయలే, ఇంట్లోనే రాసేది. కానీ ఇంట్లో రాస్తున్నప్పుడే నేను ఇక ఒక ప్రత్యేకమైన వాతావరణం, వారం రోజులు ఒకటే 3 ఉండాలి అసలు
1: వాతావరణంతో పాటు 3 ఉండాలి,
0: 3 ఉంటుంది. అంటే మీరు తింటున్నా, తిరుగుతున్నా, ఏది చేస్తున్నా, ఆ పాత్రలు, ఆ సంభాషణలు, ఆ వాతావరణం మనకు తెలియకుండా మనం వెంటాడుతూ ఉంటుంది.
1: రాయాలని తపన ఉంటే,
0: రాయాలనే తపన ఉంటే నేను దినమంతా రాసేది, రేపు రాసేది, రాత్రి మళ్ళీ ఆలోచించుకునేది, మళ్ళీ 2వ రోజున ఇక రాస్తూ, మళ్ళీ ఇంకా అది అంటే వేరే వాళ్ళని చాలామందిని గమనించిన తర్వాత చాలా ఆలస్యంగా రాయడం, లెంతీగా రాస్తూ పోవడం, తర్వాత రాసిన దాన్ని మాటి మాటికి ఎడిట్ చేయడం, ఇలాంటి చాలామంది నా మిత్రులు కూడా నాకు చెప్తుంటే విన్నా.
1: ఇప్పుడు వారం రోజుల్లో కంప్లీట్ అయింది అన్నారు కదా, కంప్లీట్ అయిన దాన్ని ఎడిటింగ్ కోసం మరి వారం రోజుల్లోనే ఎడిటింగ్ రాయడం అన్నీ అది ఎట్లా సాధ్యమైంది?
0: ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి, నేను రాసిన దాన్ని నేను ఫేర్ చేసుకోలేదు. కొంచెం ఫేర్ చేయడం విషయంలో నాకంత కొంచెం బద్ధకమే అనుకోండి, ఆ పదం వాడద్దేమో, రెండు మూడు సార్లు నన్ను ఆక్షేపి

0: పిచ్చిళ్ళు, కొంతమంది పెద్దవాళ్ళు నువ్వు బద్ధకం అనొద్దు అని. కానీ ఎందుకో మనం రాసింది మళ్ళీ మనం రాయడం, మనం రాసింది తిరిగి ఫేర్ చేయడం, గత్యంతరం లేకపోతే ఓకే. కానీ ముఖ్యంగా నాకు మా భార్య, ఆమెకు చాలా ఓపిక, నాకు పూర్తిగా వ్యతిరేకం. ఆమె చాలా ఓపిగ్గా నేను రాసింది రాసినట్టుగా ఫేర్ చేయడం. తర్వాత వాళ్ళ అన్నయ్య కూడా సురభి మనోహర్రావు అని, ఆయన కూడా మంచి కథారచయిత, కవిత్వం. ఆయన కూడా నా రచనలన్నింటినీ ఫేర్ చేసేది.
1: ఇప్పుడు మీ ఆవిడకి ఏమైనా సాహిత్య నేపథ్యం?
0: సాహిత్య నేపథ్యం ఏంది, నాతో ఏమైనా అంటి ఉండాలంతే చదవడం.
1: అంతకుముందు వాళ్ళ ఇంట్లో?
0: అంతకుముందు లేదండి. మా పెళ్ళైన తర్వాత మంచి క్లాసికల్ లిటరేచర్, ఇది మంచి కవిత్వం, ఇది మంచి నవల, ఇది మంచి కథ అనుకునే వాటన్నింటినీ ఆమెతో చదివించడం, చదివి ఆనందించే ఆర్ద్రత ఆమెలో ఉంది. అంత మట్టుకే ఆమె. కానీ ఫేర్ చేయడంలో మాత్రం అసలు మనం ఊహించలేం. ఉదయం 9-10 గంటలకు కూర్చుంటే రాత్రి 12 అయినా వరుసగా రాస్తూనే పోయేది. అట్లా నేను రాయడం, ఆమె ఫేర్ చేయడం. ఇంకోటి నేను రాసిన వాక్యాన్ని తిరిగి రాయడం అనేది లేదండి. ఇది నాకు అంటే అది మంచో చెడో కానీ నాకు అంతెందుకు. జస్ట్ ఒక 1 మంత్ బ్యాక్ ఈ 3-4 నవలలు నేను తిరిగి మళ్ళీ రీప్రింట్ చేస్తున్న క్రమంలో, జస్ట్ ఈ మధ్య నేను మళ్ళీ పాత వాటిని మళ్ళీ ఒకసారి ప్రూఫ్ రీడింగ్ కోసం చూసుకుంటే కూడా నేను ఎక్కడ ఫుల్ స్టాప్ కామ వాక్యం కూడా మార్చింది లేదు. అంటే అప్పుడు రాసింది 25 ఏళ్ల క్రితం రాసిన అడవిని కూడా నేను మళ్ళీ ఇప్పుడు మార్చలేకపోయాను. అప్పుడు ఏది వచ్చిందో అంతే, ఇక అంతకన్నా బెటర్ నేను ఊహించలేను.
1: అంటే ఇప్పుడు ఇది ఎట్లా సాధ్యమైంది అంటారు?
0: అది నేను చెప్పలేను. ఇప్పుడు కొంతమంది
1: రాయకపోవడం అనేది చాలా గొప్ప విషయం.
0: ఇప్పుడు కొంతమంది నాకు తెలిసిన కొంతమంది కవులకు ధార ఉందంటారు చూడండి.
1: కానీ అది కవిత్వానికి సాధ్యం అనిపిస్తుంది, చాలా విస్తారమైన ప్రక్రియ.
0: కవిత్వంలో సాధ్యం అనుకుంటే ప్రోజలో ఇంకా సాధ్యం. ఎందుకంటే కవిత్వంలో యతి ప్రాసలు, గణాలు ఇవన్నిటినీ ఒక సర్కిల్లో నృత్యం చేసినట్టుగా ఉంటుంది. అలాంటిది మరి ప్రోజలో చాలా సింపుల్ కదా.
1: అంటే
0: నాకు వాళ్ళ ప్రతిభ ఎక్కువ అనిపిస్తుంది.
1: అంటే ఒకేసారి రాయడం అనేది విపరీతమైన అధ్యయనం వల్లనే సాధ్యమైంది అనిపిస్తుంది.
0: మేబీ కావచ్చు. అయితే ఒకటి కథను నేను ముందు అనుకొని రాయడం అట్లా కావచ్చు, లేదా ఒక కథని నేను చాలా రోజులు నా మనసులో దాన్ని మాటి మాటికి నేను అంతరంగంలో మననం చేసుకోవడము అట్లా కావచ్చు. అలా కాకుండా నేను ఏం రాస్తున్నానో తెలియకుండా వాక్యం మొదలుపెట్టి రేపేం రాస్తున్నా తెలియకుండా నాకు నేనే పాత్రలతోనే సమస్యను సృష్టించుకొని అంతే వేగంతో రాసిన నవల కూడా ఉంది. అనూయ్య దానికి ఉదాహరణ. అనూయ్య నవల, నేను మొదటి వాక్యం రాస్తున్నప్పుడు రెండవ వాక్యం ఏం రాస్తున్నా నాకే తెలియదు. నేను మనసులో అనుకున్న కథ వేరు, నేను దారి తప్పి రాసింది వేరు. అది ఇంకా రాయాల్సే ఉంది. అంటే ఇప్పుడు అదొకటి అట్లా వచ్చేస్తుంది అంతే. కానీ ఒకటి ఏది రాసినా ఆ పాత్రలన్నీ నాకు కనిపించడము, వాళ్లతో సంభాషించడము, ఆ వాతావరణం, నేను దాంట్లోకి వెళ్ళిపోతా. ప్రతి పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి రాయాలనేది నా ఉద్దేశం.
1: కథ కానీ నవల కానీ రాసేటప్పుడు ఒక స్కెచ్ వేసుకుంటారు కదా?
0: అవును.
1: సన్నివేశాలు కూడా స్కెచ్లో భాగమవుతాయా, లేదా అనుకోకుండా రాస్తున్న క్రమంలోనే వస్తుంటాయా?
0: రాస్తున్న క్రమంలోనే వస్తుంది నాకైతే. ఇప్పుడు అడవి నవల రాస్తున్నప్పుడు మొదట కొంత భాగం రాసిన తర్వాత నేను ఊరికే ఒక చిన్న, ఇప్పుడు ఈ సినిమాలకు వాటికి అనుకుంటారు చూడండి, సింగిల్ లైన్ స్టోరీ, అంటే సంక్షిప్తంగా 1-2 వాక్యాలు కథ చెప్పాలి. దాన్ని మళ్ళీ మనం ఎల్లార్ చేసుకోవచ్చు. నేనేమనుకున్నా ఒక గిరిజన గూడెం. ఇప్పుడు ఇందిరవెల్లిలో కాల్పులు జరిగినాయి, వాళ్ళు ఏదో చేస్తారు అని అపోహతోని, మరి వాళ్ళు ఏదో చేస్తారు అనే దానికి అంతకుముందు ఏం జరిగింది, ఏం జరిగింది అనే దానికి నేను వేసుకున్న స్కెచ్ ఏమిటంటే వాళ్ళ మీద చాలామంది జులుం చేసిండ్లు. ఎవరెవరు? షావుకార్లు చేసిండ్లు, పోలీసు వాళ్ళు చేసిండ్లు, తర్వాత ఆబ్కారి వాళ్ళు చేసిండ్లు, ఫారెస్ట్ వాళ్ళు చేసిండ్లు, ప్రభుత్వ ఉద్యోగులు చేసిండ్లు, వాళ్ళ రెవెన్యూ వాళ్ళు చేసిండ్లు. ఈ ఈ స్కెచ్ నాకు వచ్చిన తర్వాత ఒక్కొక్క దాని గురించి నేను చక్కగా మొత్తం ఎవరెవరు ఏముంది అవి రాసుకుంటున్నా, చాలా సులభం అయిపోయింది రాయడం. అలాంటి స్కెచ్ే తప్ప ఇంకా వేరే స్కెచ్ ఉండదండి. ఏది ఎవరైనా సరే ముందు రేఖామాత్రంగా ఏదైనా అనుకుంటే దాన్నిగా సీన్ల వారీగా డైలాగ్ వర్షన్లో కన్వర్ట్ చేసుకుంటూ రాసుకుంటూ పోతుంటే చక్కగా రాయచ్చు.
1: అయితే ఇప్పుడు ఒకటేంటంటే, ఇంత సంచలనాత్మకమైన నవల రాసింది కదా, అయితే అప్పుడు ఏ ఏ రచయిత నవల రాసిన సీరియల్గా వచ్చేవి, వాళ్ళు కూడా సీరియల్గానే వేసుకోవడానికి మొగ్గు చూపుతుండే. అయితే సొంతంగా మీకు వేసుకోవాలని ఒక ఆలోచన వచ్చిందా?
0: లేదు లేదు, సొంతంగా వేసుకోవడం లేదు. నేను ఎంతసేపు ఆ రోజుల్లో పోటీలకు రాయడము అనే ఉద్దేశం

0: తోనే ఉన్నదప్పా. నేను సొంతగా వేసుకోవడం అనేది కుదరదు, ఎందుకంటే మార్కెట్ చేసుకోవడము, పత్రిక భావజాలానికి అనుగుణంగా మనం రాయడం, ఇవన్నీ చాలా ఉంటాయి. కాబట్టి నేనైతే ఆ నవల రాస్తున్నప్పుడు సరే ఇదేదో మామూలు ప్రచురణకు స్వీకరిస్తే సరిపోతుంది, మనం రాసిన శ్రమకు ఫలితం వస్తుంది అనుకున్నా. కానీ నేను రాసిన నవల చతుర నవలల పోటీలో టాప్ ఇన్ టాప్. ఒక 120 నవలలు వాళ్ళు మంచి నవలల్ని పక్కన పెట్టి 120 నవలలు సెలెక్ట్ చేసి ఆ 120 నవలల్ని మళ్ళీ చదివి దాంట్లోంచి ఒక 20 తీసి ఆ 20లోంచి మళ్ళీ 13 తీసి ఆ 13లో పెట్టినప్పుడు నా నవల ఒకటి ఒకవైపు, 12 నవలలు ఒకవైపు. ఇది అంటే నేను కాదు, అక్కడ ఎడిటోరియల్ బోర్డు నాతో, ఎడిటోరియల్ బోర్డు కానీ తర్వాత అక్కడ ఉండే ముఖ్యంగా మేధావులైన జడ్జెస్. మేధావులు ఎందుకు అంటున్నా అంటే ఆ నవలల పోటీని జడ్జ్ చేసింది 3 వ్యక్తులు, దాంట్లో 2 చాలా ప్రసిద్ధులు. ఒకరు కేతు విశ్వనాథ్ రెడ్డి, 2వ ఆయన ప్రొఫెసర్ హరగోపాల్. నాకు సంతోషం ఏంటంటే అలాంటి జడ్జుల నిర్ణయంతో నాకు నా నవల గుర్తింపబడడం నాకు సంతోషం.
1: ఇప్పుడు 120 నవలల్లో మీ నవలనే మొదటి నవలగా సెలెక్ట్ కావడం వెనుక వస్తువు బలమా, మీ శైలి శిల్పమా, లేదా సమకాలీన సంఘటన?
0: మంచి ప్రశ్న అండి ఇది. అప్పటి వరకు ఎవరూ చెప్పని కొత్త వస్తువు నేను స్వీకరించిన. అసలు ఆంధ్రప్రదేశ్లో గిరిజన సాహిత్యం గురించి పెద్దగా రాసిన వాళ్ళు లేరు. కొంత అల్లంరాజే అప్పటి కొంత కృషి చేసిండు.
1: అంటే ఏం రాసిండు ఆయన?
0: ఆయన కొంచెం ఈ పల్లెటూరి వాళ్ళ గురించి, వాళ్ళ సాధక బాధకాల గురించి, ఊరు అనే నవల, పల్లె పిలిచింది, కొన్ని రాసినట్టు నాకు తెలుసు.
1: కొలిమంటి కుంది కూడా
0: అప్పుడే వచ్చింది, ధారావాహికంగా సృజనలో వచ్చింది అది. పాఠకులకు చదివి వినిపించి ఆనందించే లెవెల్లో రాయబడిన నవలండి. సృజనలో వచ్చిన తర్వాత ఆ నవలని పల్లెటూరులో చాలామంది చదువు వచ్చిన వాళ్ళు రాని వాళ్ళకి ఆ నవలను చదివి వినిపించేది. ఆ రకంగా నవల ప్రాచుర్యాన్ని పొందింది. అయితే గిరిజనుల మీద పూర్తి స్థాయిలో అంత డెప్త్కు వెళ్ళి రాసిన నవల నేనే మొదట అనుకుంటున్నా. అంటే అంత విస్తృతంగా ఒక పల్లెటూరును, ఒక గిరిజన గూడాన్ని తీసుకొని 50 ఏళ్ల చరిత్రను. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి, నేను 1982లో నా నవల రాసిన. నా నవల ప్రపంచానికి చేతుల్లోకి వచ్చింది 88, కానీ ఈ మధ్య కొమరం భీం వచ్చింది.
1: అది రాకముందు,
0: నా నవల వెలుగులోకి రాకముందు కొమరం భీం వచ్చింది, అల్లం రాజయ్య సావు వచ్చింది. కానీ ఒకవేళ 81లోనే నా నవలకు వెలుగు చూడగలిగితే ఈ అల్లం రాజయ్య వీళ్ళకన్నా ముందు నా నవలే ముందు వచ్చేది. నా మ్యాన్స్క్రిప్ట్ నేను 82 కంప్లీట్ చేసిన, అనేకమైన కారణాంతరం వలన అది 7 ఏళ్ళు పట్టింది. ప్రచురణకర్త దొరకడం చాలా కష్టం అండి. ఒక మంచి నవల రాయడం ఒక ఎత్తు, దానికి తగిన వరుణ్ణి. మనం పాత పద్ధతులు అనుకుంటే కావ్యం కన్య అనుకున్నాం కదా, కావ్యాన్ని కన్య అనుకుంటే ఆమెకు తగిన
1: అనుకుంటున్నారా?
0: నేను అనుకుంటున్నా, నేను నవల రచయితని అయినప్పటికీ కూడా నా కావ్యాన్ని నేను కన్యగానే అనుకున్నా. ఎందుకంటే ఏదో ఇది ప్రచురణ కావాలనే ఉద్దేశంతోనే మొదట విశాలాంతరకు పంపిన, ఏదో సంబంధం కుదిరినట్టే కుదిరింది, మళ్ళీ రిజెక్ట్ అయింది. మళ్ళీ అక్కడి నుంచి దాని స్వాతి అనిల్ అవార్డు నవలల పోటీకి పంపిన, వాళ్ళకి అసలే నచ్చలే, తెలుసు వాళ్ళకి ఇది నచ్చయని. దాని తర్వాత ఇంకో పత్రిక పంపిన, ఆ పత్రికా సంపాదకుడు చాలా విఘ్నుడు, నాకు మిత్రుడు కూడా. కానీ ఆ రోజుల్లో ఉండే ట్రెండు, ఆ సంపాదకీయం, ఆ స్థానం ఆయనని విచిత్రంగా మాట్లాడించింది. ఈ నవలలో కొంత మసాలా పెట్టు, ప్రతి వారం ఎపిసోడ్కి ఒక అద్భుతమైన మలుపు పెట్టు, అప్పుడు దీన్ని వేద్దాం ఒక 8-10 వారాలు అన్నాడు. అయితే ఎందుకో నాకు అది చేయాలనిపించలే. సరిగ్గా వాళ్ళు ప్రింటింగ్ పేజీ ఎక్కడికి వస్తుందో అక్కడిక ఒక హఠాత్ మలుపుని పెట్టాల వచ్చే వారం ఎదురు చూసే అంత. ఆ టెక్నిక్ నేను చేయలేక నా నవలను నేను తెచ్చుకున్నా. దాని తర్వాత ఆ నవలని ఒకే ఒక పాఠకుడు పూర్తి స్థాయిలో చదివి నాకు చాలా ధైర్యాన్ని కలిగించాడు. ఆల్మోస్ట్ నేను అది అన్పబ్లిష్డ్ నావెల్ అంటే ఎవరికి చూపించడానికి కూడా నేను సిగ్గుపడేది. అలాంటి దశలో నిర్మల్లో ఒక సాహితీ మిత్రుడు, ఆంగ్లోపన్యాసకుడు పొత్తూరి సుబ్బారావు అని, తెలుగు ఇంగ్లీష్ రెండు సాహిత్యాలని అద్భుతంగా అధ్యయనం చేసిన వ్యక్తి, నాకు సాయంకాలం షికారు మిత్రుడు. ఏదో సందర్భవశంగా ఒకసారి ఇట్లా ఉంది అంటే, ఒకరోజు సినిమాకు వెళ్ళి తిరిగి వస్తున్నప్పుడు చెప్పిన ఇట్లా నవల రాసిన అంటే నేను చదువు

0: చెప్తా అని చెప్పి ఆ మొదటి ఆట సినిమా తర్వాత మా ఇంటికి వచ్చి నవల తీసుకొని పోయి, సరే చదువుతాడు కదా అని ఇచ్చేసిన. ఆయన 3:30 ప్రాంతంలో రాత్రి ఇంటికి వచ్చి తలుపు, మా ఇంటి దగ్గరే వాళ్ళ ఇల్లు కాబట్టి వచ్చి తలుపు తడుతుంటే, ఏమిటి ఇంత మధ్యరాత్రి అంటే, నేను నవల చదివేసిన, అద్భుతంగా ఉంది, దాన్ని ఇప్పుడు ఇట్లా తలుపు కొట్టి చెప్తేనే కరెక్టు, రేపు చెప్తే కుదరదు, రేపు సాయంకాలం వరకు ఆగే ఓపిక లేదు నాకు అన్నప్పుడు నాకు అప్పుడు మొదటి ఆశ, నేను రాసింది ఒక మంచి వస్తువే, దాంట్లో రీడబిలిటీ ఉంది, ముఖ్యంగా రీడబిలిటీ ఎందుకంటున్నా అంటే 250-300 పేజీల నవల అచ్చమైన ఆదిలాబాద్ మాండలికంలో రాయబడ్డది. దాంట్లో రచయిత నెరేషన్ కానీ పాత్రల నెరేషన్ కానీ ఇవన్నీ కూడా ఆదిలాబాద్ మాండలికంలోనే ఉంటాయి.
1: అయితే అంత మాండలికంలో ఆయనకు అర్థమైందంటారు?
0: ఆయనకు అర్థం కావడం ఇక్కడ విశేషం కాదు, ఒక వ్యక్తే. నేను నవల పోటీకి పంపినప్పుడు అక్కడ ఉండే మేధావులైన జడ్జెస్కే అది అద్భుతంగా అర్థమైంది. నాకు ప్రైజ్ వచ్చినప్పుడు మాండలికంలో ఉండే స్క్రిప్ట్కే వాళ్ళు ఓకే చేసిండ్రు.
1: మరి ఇప్పటికి కూడా అంటారు కదా తెలంగాణ భాష అర్థం కాదని, పూర్తి ఆదిలాబాద్ భాషలో రాసిన నవల అప్పుడు మరి ఎట్లా అర్థమై ఉండొచ్చు అంటే, ఇప్పుడు వీళ్ళన్న మాటలు ఒక రకంగా అబద్ధమే.
0: అబద్ధమే, 100%, అబద్ధమే.
1: ఎందుకంటే ఇప్పుడు ఆ జడ్జెస్లో ఎవరు కూడా ఆదిలాబాద్
0: వాళ్ళు
1: లేరు.
0: కాదు కాదు, ఎవరు ఆదిలాబాద్ వాళ్ళు కాదు, వాళ్ళు ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఉన్నవాళ్ళు. ఒక ఒక జడ్జి కేతు విశ్వనాథ రెడ్డి కడపకు సంబంధించిన వ్యక్తి, హరగోపాల్ మన తెలంగాణ వాడు, ఇంకొక జడ్జి చనిపోయిన వ్యాస్ భార్య అరుణ వ్యాస్, వీళ్ళు 3 విభిన్నమైన ప్రాంతాలకు ఉన్నవాళ్ళు ఏకగ్రీవంగా నా నవలను ఆమోదించిండ్రు. అంటే ఇతివృత్తం చాలా ముఖ్యం అండి, భాష కన్నా ఇతివృత్తం అనేది చాలా ముఖ్యం.
1: దాని వల్లనే ప్రఖ్యాతిగా వచ్చింది. అయితే ఇప్పుడు అడవి నవల చతుర మాసపత్రిక పోటీలో సెలెక్ట్ అయింది, సంతోషం. అయితే ఆ మాసపత్రిక దాంట్లో రావడానికి మీకేమైనా సాంకేతికమైన ఇబ్బందులు అంటే, మాసపత్రిక యాజమాన్యం నుంచి కానీ, మీ కుటుంబ సభ్యుల నుంచి కానీ, లేదా మీకు దగ్గరున్న పాఠకులు అంటే అది పబ్లిష్ కాకముందు చదివిన పాఠకుల నుంచి ఏమన్నా మీకు అంటే ఇబ్బందులు కానీ, లేదా ఇంకా వేరే మీరు అనుకున్న దానికంటే అననుకూలమైన పరిస్థితులు కలిగినాయా?
0: దీన్ని నేను చాలా టోకీగా చెప్తాను మీకు. నవల రాయడానికి నాకు 7 పట్టింది, నవల ప్రచురించుకోవడానికి దాని గుర్తింపు రావడానికి 7 పట్టింది, ఆ నవల తగిన రీతిలో వెలుగు చూడడానికి నా పరంగా 1 కాలం పట్టింది.
1: దేశపాండే గారు, మీ నవల గురించి, మీ రచన నేపథ్యం గురించి, తర్వాత మీ నవలలో ఉన్నటువంటి వస్తువు, శిల్పం, ఇతివృత్తము, తర్వాత పాత్రలు, వాటి స్వభావం అన్నిటి గురించి మనం తెలుసుకున్నాము. చివరిసారి ఒకటి ఏంటంటే, ఈ మధ్యన మీరు ఒక మంచి నవల తెలుగు పాఠకులకు అందిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం.
0: మంచి నవల అంటే నేను అనుకుంటున్నా, మనం 7 కళ తెలంగాణ, ఆ తెలంగాణ వచ్చింది. ఒక అదృష్టం ఏమిటంటే, తెలంగాణలో వచ్చిన 2 ఉద్యమాలని చాలా దగ్గరగా చూసినాం. 1969-70 వచ్చిన ఉద్యమంలో అప్పుడు నేను స్టూడెంట్గా ఉన్నా, మెచ్యూరిటీ ఉంది. మళ్ళీ 2వ మలయ ఉద్యమంలో కూడా చాలా దగ్గరగా చూడడం జరిగింది. కాబట్టి ఈ రెండింటిని కలగలిపి తెలంగాణ సాకారం అయ్యే వరకు జరిగిన సంఘర్షణ, దీన్ని నవలగా చెప్పాలనే ప్రయత్నం నేను చేస్తున్నాను.
1: ఇప్పుడు అడవి నవల తర్వాత ఊరు రాసినట్టుగా ఇంత విస్తారమైన వస్తుంది వ్యవసాయ రంగం, ఈ భూమి గుండంగానే ఉంది కూడా పార్ట్ 2 కూడా రాయొచ్చు.
0: ఏదైతే మీరు దాంట్లో పర్యావరణం గురించి నేను పోలేదు, పర్యావరణము, తర్వాత లో కాస్ట్తో ఎట్లా చేయొచ్చు అనేది ప్రాక్టికల్గా చూయించు, 2 పార్ట్ కూడా దానికి రాయొచ్చు. ఒకవేళ వీలైతే రాయడానికి ప్రయత్నం
1: రాస్తారని అందరూ ఆశిస్తారు.
0: తప్పకుండా.
1: నమస్కారం.
0: నమస్కారం.
2: 9 ప్రజా ప్రచార సౌరభం ఆకాశవాణి వైభవం శీర్షికన 90 ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమంలో అడవి నవల రచనా నేపథ్యం గురించి నవల రచయిత వసంతరావు దేశపాండేతో పరిచయం విన్నారు పరిచయకర్త డాక్టర్ ఉదారి నారాయణ. ఈ కార్యక్రమం ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్ర సమర్పణతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

ఆకాశవాణి వివిధ భారతిలో మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. నేను మీ రోజీ. శుభోదయం, గుడ్ మార్నింగ్, ఆర్జే గారికి నమస్కారం అంటున్నారు. నమస్కారం అండి. అతడు చిత్రంలో అవును నిజం అనే పాటని వినిపించండి అంటున్నారు ఉమ్మడి నుండి దివాకర్, విమల, యష్ణ. అలాగే నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, దమ్మోజ్ కృష్ణమ్మ, మధు, వాణి, రవి, రాధిక, త్రిలోక్, నవీన్, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిక్విత్, దమ్మోజ్ వెంకటాచారి చిత్రియాల గ్రామం నుండి వీరు కోరుతున్నారు. వీరి కోసం కూడా ఈ పాట వినిపించడం జరుగుతుంది. అలాగే మీరు వింటున్నారు అని నేను చెప్తుంటే వాళ్ళు మనకి ఎలా ఇస్తున్నారంటే రిప్లై, మేము వింటున్నాము, మాకోసం ఒక పాట వినిపించండి అని అంటున్నారు. కొత్తగూడెం నుంచి రాజేష్ ఖన్నా, అనితారాజ్, సునీతారాజ్, భానురాజ్, అమిత్ ఖన్నా, అమ్మి, బిల్లు, వీరి కోసం అతడు మూవీ నుంచి అవును నిజం అనే పాటని కేకే సునీత ఆలపించారు. ఈ పాటని వారి కోసం ప్రసారం చేస్తున్నాం.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1444 ద్వారా పొందవచ్చు.
1: ఈరోజు ఎవర్ గ్రీన్ హిట్స్ లో మీరు వింటున్నారు 2000 నుండి 2005 సంవత్సరాల మధ్యకాలంలో విడుదలైన సినిమాల నుండి మంచి మంచి హిట్ సాంగ్స్. అయితే నెక్స్ట్ రిక్వెస్ట్ ఎక్కడి నుంచి వచ్చిందో చూసేద్దాం. 2004లో వచ్చిన చిత్రం వెంకి పాట గోంగూర తోటకాడ. ఆ పాటను ప్రసారం చేయమని కోరుతున్న వారు రంగారెడ్డి జిల్లా బండ రావిరాల గ్రామం నుండి లక్ష్మి, వరలక్ష్మి, జయలక్ష్మి, మహాలక్ష్మి, విజయలక్ష్మి, బంగారు లక్ష్మి, రాములు గౌడ్, రాములమ్మ. గుడ్ మార్నింగ్ అండి. ఎవర్ గ్రీన్ హిట్స్లో మంచి మంచి సాంగ్స్ వినిపిస్తున్నందుకు ధన్యవాదాలు అంటున్నారు. అలాగే మా గురించి ఒక మంచి సాంగ్ వినిపించండి ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తున్నారు సంగారెడ్డి జిల్లా జిన్నారం నుంచి భిక్షపతి దుర్గయ్య మిత్ర బృందం. గుడ్ మార్నింగ్ మేడం, మా పేరు చదవండి అని అడుగుతున్నారు హస్తినాపురం ఈస్ట్ నుండి కన్యగిరి సత్యనారాయణ, ఇంద్రవేణి, మేధాంశ్, అనిరుద్ధ్, శ్రేయాంశ్. వీరి కోసం వెంకీ చిత్రం నుంచి పుష్పవనం కుప్పస్వామి కల్పన పాడిన పాట. సాహితీ సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.

ఆకాశవాణితో మీకున్న అనుబంధం మాటల్లో వర్ణించలేనిది. ఆకాశవాణి ప్రజాప్రసారాల సేవలో 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా జూన్ 8 అంటే సోమవారం ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా శ్రోతలందరికీ ఆహ్వానం పలుకుతుంది. మీరు నేరుగా ఆకాశవాణికి ఫోన్ చేసి మీ శుభాకాంక్షలు, అనుభవాలు, అభిప్రాయాలు పంచుకోవచ్చు. లైవ్ ఫోనిన్ సమయాలేంటి అంటే ఉదయం 7:30 నుండి 8 గంటల వరకు, మధ్యాహ్నం 12:40 నుండి 1:10 వరకు, అలాగే మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు ఆకాశవాణితో మీ అనుబంధాన్ని, మీ మధుర జ్ఞాపకాలను, 90 ఏళ్ల ఈ అపూర్వ ప్రస్థానంపై అభినందనలు తెలపాలి అంటే మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు 0402324082, అలాగే 0402324083 అనే నెంబర్కి కూడా మీరు కాల్ చేసి చెప్పుకోవచ్చు. నెంబర్లు మరొకసారి 0402324082, 0402324083.

ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. ఎవర్ గ్రీన్ హిట్స్లో 2005లో వచ్చిన ఛత్రపతి మూవీ నుండి గుండుసూది అనే పాటని వినిపించమంటున్నారు. కీసర మండలం రామలింగేశ్వర కాలనీ నుండి మానస, మాధురి, మాలక్ష్మి, మాధవి. అలాగే గుడ్ మార్నింగ్ మేడం, నా కోసం ఒక మంచి పాటని వినిపించండి అంటున్నారు ఎడపల్లి మండలం జానకంపేట నుండి జగన్మోహన్. గుడ్ మార్నింగ్ స్టేషన్ డైరెక్టర్ గారికి మా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజ్లీ వెంకటేష్, శ్యామల, అయాన్ష్, సియోనా, నాగటి పండు, అశోక్ బాబు, శోభన్ బాబు, అభిజాన్, అవియ, మాకోసం ఏదైనా ఒక మంచి పాటను ప్లే చేయండి, ఏదైనా పర్వాలేదు అంటున్నారు. అలాగే అంబాల శ్రీరాముల పల్లె హనుమకొండ జిల్లా నుంచి పద్మశాలి చేనేత సంఘం వారు కోరుతున్నారు. సమ్మయ్య, సుదర్శన్, తాటిపాముల ఉపేందర్, దేవేంద్ర, శ్రీరాములు, తాటిపాముల మల్లేశం, గడ్డం సాంబయ్య, దాసి మల్లేశం, కొల్లిపాక, మిన్ను, చింతకింది శ్రీను, ఇప్పులపల్లి శ్రీను, గంగాధర్, రమేష్, అలాగే రవీందర్, స్వరూప, వీరందరూ ఏదైనా ఒక మంచి పాటని వినిపించమని కోరుతున్నారు. ఛత్రపతి సినిమా నుండి ఎంఎం కీరవాణి సునీత ఆలపించిన పాట. చంద్రబోస్ సాహిత్యానికి ఎంఎం కీరవాణి సంగీతం.

0: ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: ఎవర్ గ్రీన్ హిట్స్ లో చివరిగా వినబోతున్నారు జయం చిత్రం నుంచి తేజ ఆర్పి ఉషా పాడిన పాట, కులశేఖర్ సాహిత్యానికి ఆర్పి పట్నాయక్ సంగీతం. ఈ పాటని కోరుతున్న వారు విష్ణు యాదవ్, సునీల్ రాజ్ కుమార్ ఎయిర్పోర్ట్ బేగంపేట్ నుంచి. ఇదే పాటని ప్లే చేయడం జరుగుతుంది. నందిపేట్ ఫ్రమ్ వెంకటేష్. అలాగే మాకోసం ఏదైనా ఒక మంచి పాటని వినిపించండి అంటున్నారు దుర్గాదేవి ఫ్రమ్ గుడ్లనర్వ. వీరి కోసం ప్రసారం చేయడం జరుగుతుంది.

0: ఏమైందిరా?
1: బాధగా ఉంది.
0: నాకు లేని బాధ నీకెందుకురా?
1: నీ బాధ నా బాధ కాదా?
2: ఎహరాయే.

0: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 11 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. హైదరాబాద్ శివారులో కోహెడలో సమీకృత పండ్ల మార్కెట్ నిర్మాణానికి ఈరోజు సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. రైతుల అవసరాలకు అనుగుణంగా అంతర్జాతీయ ప్రమాణాలతో సమీకృత పండ్ల మార్కెట్ నిర్మించనున్నట్టుగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. తెలంగాణలో భూముల మార్కెట్ విలువల పెంపుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి శాస్త్రీయత లేకుండా ప్రభుత్వం భూముల ధరలు అమాంతం పెంచి సామాన్యులు సొంతింటికడ దూరం చేస్తోందని విమర్శించారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ మన దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో మన దేశం 7.7% వృద్ధి నమోదు చేసిందని తెలిపారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తన తాత్కాలిక సభ్యత్వాన్ని పాకిస్తాన్ దుర్వినియోగం చేస్తూ జమ్మూ కాశ్మీర్ గురించి తప్పుడు కథనాలు ప్రచారం చేస్తోందని భారత్ ఆరోపించింది. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో మండలి వార్షిక నివేదికపై చర్చ సందర్భంగా మాట్లాడిన భారత్ ప్రతినిధి పి హరీష్ భద్రతా మండలిలో పాకిస్తాన్ తన బాధ్యతలు గుర్తించాలన్నారు. హర్ముజ్ జలసంధిలో నౌకా రవాణాను అడ్డుకునేందుకు యత్నించిన 4 ఇరాన్ డ్రోన్లను అమెరికా దళాలు కూల్చేశాయి. ఆ తర్వాత జలసంధి సమీపంలో గోరుక్ కేష్ ద్వీపంలో ఇరాన్ తీరప్రాంత నిఘా రాడార్ కేంద్రాలపై దాడి చేశాయి. యురాన్ యుద్దంతో లక్షలాది మంది ఆకలితో అలమటించవచ్చని ఐక్యరాజ్యసమితి ఆహార సంస్థ హెచ్చరించింది. అధిక ఇంధన ధరలు, ద్రవ్యోల్బణం, ప్రపంచవ్యాప్తంగా ఆహార అభద్రత తీవ్రతరమవుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. సోమాలియాలో అదనంగా 25 లక్షల మంది, ఆఫ్ఘనిస్తాన్లో 23 లక్షల మంది ప్రజలు ఆహార అవసరాలు తీర్చుకునేందుకు ఇబ్బంది పడుతున్నారని వెల్లడించింది. ఉక్రెయిన్ అధ్యక్షులు జెలెన్స్కీ తనతో ముఖాముఖి చర్చల కోసం చేసిన విజ్ఞప్తిని రష్యా అధ్యక్షుడు పుతిన్ తోసిపుచ్చారు. ముందుగా నిపుణులు, అధికారుల స్థాయిలో చర్చలు జరిగి ఒప్పందాలు కుదిరితేనే జెలెన్స్కీతో భేటీ గురించి ఆలోచిస్తామని స్పష్టం చేశారు. చెస్లో భారత యువ గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద మరో ఘనత సాధించారు. ప్రతిష్టాత్మక నార్వే చెస్ టోర్నీ టైటిల్ గెలిచారు. టోర్నమెంట్ చివరి రౌండ్లో ప్రజ్ఞానంద జర్మనీ క్రీడాకారుడు సెంట్ కేమ్రపై విజయం సాధించారు. ఆ టైటిల్ కైవసం చేసుకున్న తొలి భారత ప్లేయర్గా 20 ఏళ్ల ప్రజ్ఞానంద ఘనత సాధించారు. శాప్ మహిళల ఫుట్బాల్ ఛాంపియన్షిప్ ఫైనల్ ఈరోజు సాయంత్రం గోవాలో మర్గోవాలో జరగనుంది. ఈ ఫైనల్లో భారత్, బంగ్లాదేశ్ జట్లు తలపడతాయి. ఈ రెండు జట్లు గ్రూప్ దశలో ఒకేసారి తలపడగా అందులో భారత్ జట్టు 3-0 తేడాతో విజయం సాధించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ఎక్

aarnews_hvdni ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ మధ్యాహ్నం 3 గంటలకు వింటారు.

0: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం 102.8 మెగాహెడ్స్ పై. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్లో సమయం 11:04 దాటి అలా అలా ముందుకు సాగుతోంది. మరి కాసేపట్లో వింటారు గుర్తుకొస్తున్నాయి.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం గుర్తుకొస్తున్నాయి కార్యక్రమానికి స్వాగతం. స్టూడియో క్లాక్లో సమయం 11:06 అవుతోంది. మీరు వింటున్న కార్యక్రమం గుర్తుకొస్తున్నాయి. మరి ఈరోజు గుర్తుకొస్తున్నాయిలో ఎవరి గురించి మాట్లాడుకోబోతున్నాం? కొందరికి సినిమా అంటే ఇష్టం, కొందరికి సినిమా అంటే పిచ్చి, కొందరికి సినిమా అంటే ప్రాణం. కానీ ఈరోజు మనం గుర్తు చేసుకోబోతున్న వ్యక్తికి సినిమానే జీవితం, సినిమానే సర్వస్వం. భారతదేశంలో కరెన్సీ నోటు మీద ఎన్ని భాషలున్నాయో అన్ని భాషల్లోనూ సినిమాలు తీయాలన్నదే ఆయన సంకల్పం. ఒకటి రెండు భాషలు తప్ప అన్ని భాషల్లోనూ చిత్రాలు నిర్మించారాయన. స్వచ్ఛమైన తేట తెలుగు చిత్రాల నిర్మాత. ఆయన రాకతో తెలుగు సినిమా తీరుమారింది, కథకు ఊపిరొచ్చింది, దర్శకత్వానికి జీవం వచ్చింది, నిర్మాతకి అర్థం మారింది, ప్రేక్షకుడికి మంచి సినిమా చూశాం అన్న అనుభూతిని మిగిల్చింది. అందుకే సినిమా మీద ఆయనకున్న అపార ప్రేమ శతాధిక చిత్రాలు నిర్మించేలా చేసింది, ఒక స్టూడియోకి అధినేతను కూడా చేసింది, గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లోకి చేర్చింది. ఈరోజు ఆ మూవీ మొఘల్ జయంతి సందర్భంగా గుర్తుకొస్తున్నాయిలో ఆయన సినీ ప్రస్థానం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఆయన నిర్మించిన మొదటి సినిమాలోని పాటను వినిపిస్తాను. ఈ పాటకే మీకు అర్థమైపోయి ఉండాలి. గుర్తుపట్టండి, నాకు వాట్సాప్ ద్వారా మీరు ఆయన ఎవరో కూడా పంపించండి. చూద్దాం ఎంతమంది శ్రోతలు కరెక్ట్గా గుర్తుపడతారు. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. గుర్తుకొస్తున్నాయి వింటున్నారు మీ పవన్తో.

0: ఈ పాటలో చెప్పినట్టుగా తెలిసిందిలే తెలిసిందిలే, ఆ పేరు మాకు తెలిసిందిలే అంటూ చాలామంది శ్రోతలు కరెక్ట్గా పంపించారు. మూవీ మొఘల్ అనగానే తప్పకుండా గుర్తొచ్చే పేరు అది. ఎవరు మర్చిపోగలరు చెప్పండి ఆయన్ని? మూవీ మొఘల్ మనకు ఒక్కరే, ఆయన ఎవరు మరి కాసేపట్లో తెలుసుకుందాం. స్టే ట్యూన్డ్.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
3: అలాగా ఏం చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ నేను
3: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
4: ఆకాశవాణి 90 సంవత్సరాల ప్రజాసేవ ప్రసారోత్సవాల సందర్భంగా హైదరాబాద్ కేంద్రం నిర్వహిస్తున్న గగన విజయం విశేష అష్టావధానం కార్యక్రమం 7వ తారీఖు ఆదివారం ఉదయం 9:30 నాంపల్లి డాక్టర్ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం నందు జరుగుతుంది. అందరూ ఆహ్వానితులే. ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం.
5: గుర్తుకొస్తున్నాయి Go Retro with Akashvani Telugu.
0: పదకొండు గంటల 12 నిమిషాలు దాటి సమయం అలా అలా ముందుకు సాగుతోంది. మీరు వింటున్న కార్యక్రమం గుర్తుకొస్తున్నాయి. మూవీ మొఘల్ జయంతి సందర్భంగా ఆయన సినీ ప్రస్థానాన్ని గుర్తు చేసుకుందాం అనుకున్నాం కదా. ఎస్, ఆయనే దగ్గుబాటి రామానాయుడు, సురేష్ ప్రొడక్షన్స్ అధినేత. అందరి నిర్మాతల్లా కాకుండా మన రామానాయుడు గారు ఎందుకంత స్పెషల్, ఆయనకే ఎందుకంత గుర్తింపు? నిర్మాత అనగానే వెంటనే ఠక్కున గుర్తొచ్చే పేరు రామానాయుడు గారు. మరి ఎందుకు ఆయనకు అంత గుర్తింపు వచ్చిందంటే, కథను నమ్ముకున్న వారికి తిరుగులేదు సినిమా ఇండస్ట్రీలో. కృషిని నమ్ముకు

0: వారికి ఎదురే లేదు జీవితంలో. అదే మన నాయుడు గారి సక్సెస్ ఫార్ములా. మరి ఈరోజు ఆయన సినీ ప్రస్థానాన్ని గుర్తు చేసుకుంటూ, ఆయన నిర్మించిన చిత్రాల్లోని పాటలు వింటూ ఆనందిద్దాం. ఆ వీణుల విందైన సంగీతాన్ని ఆస్వాదిద్దాం.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.

0: जिसके लाइव सेशन के दौरान आप परीक्षा से संबंधित प्रश्न एक्सपर्ट से पूछ सकते हैं, जो कि 23 अप्रैल से 23 मई तक चलेंगे। अधिक जानकारी के लिए www.ncpcr.gov.in पर लॉगिन करें।
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

0: మా ప్రియమైన శ్రోతలందరికీ ముఖ్య గమనిక, ఆకాశవాణి ప్రజాప్రసార సేవలో 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా జూన్ 8 అంటే ఈ సోమవారం ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా శ్రోతలందరినీ ఆహ్వానిస్తోంది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. మీరు నేరుగా ఆకాశవాణికి ఫోన్ చేసి మీ శుభాకాంక్షలు, అనుభవాలు, అభిప్రాయాల్ని మాతో పంచుకోవచ్చు. లైవ్ ఫోన్ ఇన్ సమయాల్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఉదయం 7:30 నుంచి 8 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 12:40 నుంచి మధ్యాహ్నం 1:10 వరకు, తిరిగి మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ఆకాశవాణితో మీ అనుబంధాన్ని, మీ మధుర జ్ఞాపకాలను, 90 ఏళ్ల ఈ అపూర్వ ప్రస్థానంపై మీ అభినందనలను కూడా మాతో పంచుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లను కూడా జాగ్రత్తగా నోట్ చేసి పెట్టుకోండి. 040 STD కోడ్ జత చేయండి, 2324 0852. మరొక నెంబరు 040 2324 0853. జూన్ 8 ఆ 3 సమయాల్లో ఆకాశవాణి శబ్ద తరంగాలపై మీ గొంతును కూడా వినిపించండి. ఆకాశవాణి 90 సంవత్సరాల సంబురంలో మీరు కూడా ప్రత్యక్షంగా పాల్గొనండి.
1: గుర్తుకొస్తున్నాయి రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
0: స్టూడియో క్లాక్ లో సమయం 11:21 దాటింది. రామానాయుడు గారి జయంతి సందర్భంగా ఆయన సినీ ప్రస్థానాన్ని గుర్తు చేసుకుంటూ సురేష్ ప్రొడక్షన్స్లో వచ్చిన సినిమాల్లోని అద్భుతమైన పాటలు వింటూ ఆనందిస్తున్నాం కదా. మరి రామానాయుడు గారు అంటేనే వెంటనే గుర్తొచ్చే పేరు సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్. 137 చిత్రాలు, పెద్ద స్టూడియో, 100 మంది వర్కర్లు. ఇవి మాత్రమే కాదు, ఇవన్నీ తెరపై కనిపించేవే. అయితే 50 ఏళ్లలో ఎంతోమంది ప్రొడ్యూసర్లు వచ్చారు వెళ్లారు, కానీ నిలకడగా ఉండగలిగిన వారిలో రామానాయుడు గారు ఒకరు. ఆయనలాగా అలుపు సొలుపు అనేది లేకుండా ప్రయాణం చేసిన వారిలాగా మరెవ్వరూ లేరు అనడంలో కూడా అతిశయోక్తి లేనేలేదు. ఈ రికార్డ్ని ఎవరూ బ్రేక్ కూడా చేయలేరేమో. అన్ని సినిమాలు తీయడం అంటే మాటలు కాదు కదా. 1963 ప్రారంభమైన NTR రాముడు భీముడు సినిమా రామానాయుడు గారి తొలి ప్రయత్నం. అందుకన్నా ముందు ఆయన అనురాగం అనే సినిమాలో పార్ట్నర్గా చేరారు. ఇందులో నిర్మాతగా పేరు వేయకుండా ప్రొడక్షన్ అంతా ఆయన దగ్గరుండి చూసుకున్నారు. ఆ సినిమా ఫ్లాప్ అయింది. రామానాయుడు గారికి 1 రూపాయి కూడా లాభం రాలేదు. అయితే ఈ నష్టం కన్నా ఆయన చాలా బాధించింది మాత్రం బంధువుల, సన్నిహితుల సూటిపోటి మాటలు. మనకెందుకు వచ్చిన సినిమాలు రా అని బంధువులు వెనక్కి లాగాలని చూశారు. అయినా నాయుడు గారు వెనకడుగు వేయలేదు. తల వంచిన చోటే ఎత్తుకుని చూపిస్తా అని ప్రతిజ్ఞ చేశారు. రాముడు భీముడు తర్వాత, ప్రేమ్ నగర్ సినిమా తర్వాత ఇక ఆయన వెనక్కి తిరిగి చూసుకోలేదు. శిఖరమంత ఎత్తుకెదిగారు. దట్ ఈజ్ రామానాయుడు గారు. మాట్లాడుకుందాం ఇంకా గుర్తుకొస్తున్నాయిలో రామానాయుడు గారి సినీ ప్రయాణం గురించి. అందుకన్నా ముందు ప్రేమ్ నగర్ సినిమా నుంచి ఒక మంచి పాట వస్తుంది, వింటూ ఆనందించండి. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగుడు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
3: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.

రామనాయుడు గారు నిర్మించిన ఇంద్రుడు చంద్రుడు సినిమా నుంచి రాజాగారి కంపోజిషన్లో వేటూరు గారు సాహిత్యానికి, బాలుగారు జానకి గారు పాడిన పాట విన్నాం.

న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1 4 మరియు www.tele-law.in వెబ్సైట్.

0: ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడ్ అంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
2: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का देश के सभी एग्जाम वॉरियर्स के लिए विशेष संदेश.
3: अगर टाइम मैनेजमेंट सीख ली और समय का प्रोडक्टिव यूज सीख लिया तो आप देखिए, आप कभी भी प्रेशर नहीं लगेगा, थकान नहीं लगेगी.
2: NCPCR आयोजित कर रहा है परीक्षा पर्व, जिसके लाइव सेशन के दौरान आप परीक्षा से संबंधित प्रश्न एक्सपर्ट से पूछ सकते हैं, जो कि 23 अप्रैल से 23 मई तक चलेंगे. अधिक जानकारी के लिए www.ncpcr.gov.in पर लॉगिन करें.
4: गुर्तुकुस्तुनाई गो रेट्रो विद आकाशवाणी तेलुगु.
5: లెవెన్ 35 అవుతోంది. స్టూడియో క్లాక్లో గుర్తుకొస్తున్నాయి కార్యక్రమం వింటున్నారు. గుర్తుకొస్తున్నాయిలో డాక్టర్ డి రామానాయుడు గారి జయంతి సందర్భంగా ఆయన సినీ జర్నీ గురించి గుర్తు చేసుకుంటున్నాం. ఆయన ప్రొడ్యూస్ చేసిన సినిమాలోని వండర్ఫుల్ సాంగ్స్ వింటున్నాం కదా. రామానాయుడు గారు 1936 జూన్ 6వ తేదీన ప్రకాశం జిల్లా కారంచేడ్లో పుట్టారు. మూవీ మొఘల్గా ఎదిగిన నాయుడు గారి సినీ కెరీర్ ఏమీ పూలపాన్పు కాదు. ఆయన ప్రారంభం కెరీర్ ప్రారంభమైనప్పుడు అపశకునాలు, అనుమానపు చూపుల మధ్య మొదలైంది. ఎందుకంటే ఎంతోమంది రిజెక్ట్ చేసి మూలన పడేసిన కథకి దుమ్ము దులిపారు రామానాయుడు గారు. యాక్చువల్గా మీకు ఒక విషయం తెలుసా, అసలు రామానాయుడు గారు హీరోగా ట్రై చేద్దామని ఇండస్ట్రీకి వచ్చారంట. అయితే ఆయన పుట్టింది రీజనబుల్లీ రిచ్ ఫ్యామిలీలోనే. చిన్నప్పటి నుంచి పెద్ద కష్టాలు లేవు. యాజ్ యూజువల్గా చిన్నప్పుడు సినిమా పిచ్చున్న వాళ్ళకి చదువు అబ్బదు అంటారు కదా. అలాగే నాయుడు గారు కూడా అత్యవసర మార్కులతోనే పాస్ అయ్యారు, వెంటనే మెడ్రాస్ చేరుకున్నారు. అయితే ఆ బ్లడ్లోనే ఉంది బిజినెస్ అన్నది. సో ఆయన సక్సెస్ కాకపోవడంతో ప్రొడక్షన్ సైడు మళ్ళారు. తర్వాత రాముడు భీముడు సినిమాని ఎన్టీఆర్ డ్యూయల్ రోల్లో ప్రొడ్యూస్ చేశారు. సినిమా సూపర్ హిట్ అయింది. అలా ఫస్ట్ సక్సెస్తో సమాధానం చెప్పారు నాయుడు గారు. తర్వాత మళ్ళీ ఫ్లాపులు, లాసులు రామానాయుడు గారికి సవాల్ విసిరాయి. 6 ఏళ్లలో 12 లక్షల రూపాయలు పోయాయి. అంటే 60స్లో 12 లక్షలు అంటే చాలా చాలా చాలా పెద్ద అమౌంట్ అది. అదే ఇంకొకరైతే మాత్రం మూటాముళ్ళ సర్దుకుని వెళ్ళిపోయేవారు, మనకెందుకు వచ్చిన సినిమాలు బాబు ఇవని. కానీ అక్కడ ఉన్నది ఎవరు, రామానాయుడు గారు. ఆయన జగమొండి. సక్సెస్ వచ్చినప్పుడు ఎంజాయ్ చేయడం కాదు, నష్టం వచ్చినప్పుడు కూడా ధైర్యంగా నిలబడగలిగే మనోనిబ్బరం రామానాయుడు గారిది. మరి తర్వాత ఆయన సినీ జర్నీ ఎలా కొనసాగింది, మూవీ మొఘల్ స్థానంలో ఆయన ఎలా కూర్చోబెట్టింది మాట్లాడుకుందాం. ఇవన్నీ కూడా గుర్తుకొస్తున్నాయి. అంతకన్నా ముందు సోగ్గాడు సినిమాలోంచి మంచి పాట వస్తుంది. స్టే ట్యూన్డ్.
6: కొండల వాడ వెంకటేశ్వర యుయం తపని.

0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవం, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.
2: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం. బిజినెస్ ముచ్చట్లు
3: గుర్తుకొస్తున్నాయి. Go retro with Akashvani Telugu.
4: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు మీ ఆర్జే పవన్తో. 11:42 స్టూడియో క్లాక్లో డాక్టర్ జి రామానాయుడు గారి సినీ జర్నీ గురించి మాట్లాడుకుంటున్నాం ఇవాళ వారి జయంతి సందర్భంగా. అయితే రూపాయలున్నంత మాత్రాన రూపాయి నోటు మీద ఉన్న అన్ని భాషల్లోనూ సినిమా తీయాలని రూల్ ఉందా చెప్పండి? ఎంత గొప్ప ఎయిమ్ ఉంటే తప్ప అలాంటి ఒక లక్ష్యాన్ని పెట్టుకుంటారు చెప్పండి? అలా తీయాలి అంటే దమ్ముండాలి, ధైర్యం ఉండాలి, సినిమాను ప్రేమించాలి, సినిమానే శ్వాసించాలి, ఆరాధించాలి, అనుక్షణం నిరంతరం దాని గురించే తపించాలి, ఆలోచన అంతా సినిమానే అయి ఉండాలి. అలాంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే 24 crafts ఒకరి వైపే చూపిస్తాయి, ఒకరి గురించే చెప్తాయి. ఆయనే డాక్టర్ డి రామానాయుడు. అలాగే భారతదేశంలో ఏ భాషను అడిగినా ఆయన సినిమా గురించి ఖచ్చితంగా మాట్లాడుతుంది. అందుకే సినిమా చరిత్రలో కొన్ని మైల్ స్టోన్స్ని సెట్ చేశారు రామానాయుడు గారు, అలా ట్రెండ్ సెట్టర్ కూడా అయ్యారు. సినిమా అంతా మెడ్రాస్ నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అవ్వక ముందే రామానాయుడు స్టూడియోస్లో రీరికార్డింగ్ సదుపాయాన్ని హైదరాబాద్లో ముందుగా టేబుల్ చేసింది మన రామానాయుడు గారే ఆయన స్టూడియోస్లోనే. ఇంకా మాట్లాడుకుందాం ఆయన నిర్మించిన ఒక అద్భుత

అద్భుతమైన సినిమా ఉంది. ఫ్యామిలీ సినిమాస్ కూడా చాలా పెట్టింది పేరు. అలాగే 94లో వచ్చిన తోడి కోడళ్ళు అనే సినిమాలో రాజ్ కోటి గారి కంపోజ్ చేసిన ఒక వండర్ఫుల్ సాంగ్ వినిపిస్తాను. స్టే ట్యూన్డ్.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: ఆకాశవాణి 90 సంవత్సరాల ప్రజాసేవ ప్రసారోత్సవాల సందర్భంగా హైదరాబాద్ కేంద్రం నిర్వహిస్తున్న గగన విజయం విశేష అష్టావధానం కార్యక్రమం 7వ తారీఖు ఆదివారం ఉదయం 9:30 నాంపల్లి డాక్టర్ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం నందు జరుగుతుంది. అందరూ ఆహ్వానితులే. ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం.
2: ఫిట్నెస్ కు బెస్ట్ సైక్లింగ్. ఈ సైక్లింగ్ ని ప్రోత్సహించడం కోసం గచ్చిబౌలి స్టేడియంలో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ నిర్వహిస్తోంది వరల్డ్ బైసికల్ డే 2026 సండేస్ ఆన్ సైకిల్ జూన్ 7 సండే 6 AM. సైకిల్ ర్యాలీలో పాల్గొనే వాళ్ళందరికీ మెడల్స్ అండ్ సర్టిఫికెట్స్. ఈ గ్రాండ్ ఈవెంట్ సపోర్టర్స్ హైదరాబాద్ సైక్లింగ్ గ్రూప్, హైదరాబాద్ సైక్లింగ్ రెవల్యూషన్, హైదరాబాద్ రన్నర్స్, గిగిల్ మగ్స్, తెలంగాణ సైక్లింగ్ అసోసియేషన్ తదితరులు. అందరూ పాల్గొనే అవకాశం. పేర్ల నమోదుకై వెంటనే కాల్ చేయండి 9000033100.
3: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
4: 11:51 స్టూడియో క్లాక్ లో టైం. గుర్తుకొస్తున్నాయిలో రామానాయుడు గారి సినీ ప్రస్థానం గురించి గుర్తు చేసుకుంటున్నాం ఆయన జయంతి సందర్భంగా. రామానాయుడు గారు ప్రేమ్ నగర్ సినిమా నిర్మించిన తర్వాత ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు అని చెప్పాను కదా. అయితే అడపాదడప ఫ్లాప్స్ కూడా పలకరించాయి. ఆయన వరుస హిట్లు సినిమాలు ఏమి తీయలేదు, బట్ స్టేబుల్గా నిలదొక్కున్నారు ఆయన సినీ ఇండస్ట్రీలో. అది తర్వాత ఎన్ని ఆటుపోట్లు వచ్చినా ధైర్యంగా నిలబడ్డారు, అందుకే మూవీ మొగలు అవ్వగలిగారు. తర్వాత వచ్చిన హిట్స్, సూపర్ హిట్స్, బ్లాక్ బస్టర్స్ ఏవి ఆయన తలకెక్కించుకోలేదు. వచ్చిన డబ్బుని మళ్ళీ తిరిగి సినిమాల్లోనే పెట్టి ద గ్రేట్ ప్రొడ్యూసర్ అనిపించుకున్నారు. రికార్డులు క్రియేట్ చేశాయి ఆయన తీసిన సినిమాలు. రాముడు, భీముడు, సోగ్గాడు, జీవన తరంగాలు, సెక్రటరీ, ఆహాన పెళ్ళంట, బొబ్బిల్ రాజా, దేవత, కథానాయకుడు, కూలీ నెంబర్ 1, ఇంద్రుడు, చంద్రుడు, తాజ్మహల్, ప్రేమ ఖైదీ, ప్రేమించుకుందాంరా, కలిసుందాంరా, ప్రేమించు, గణేష్, ప్రేయసిరావే, బెండప్పారావు RMP, ఇలా చెప్పుకుంటూ పోతే ఆ లిస్టు ఎంతకీ తరగదు. ఆయన పెద్ద కొడుకు సురేష్ బాబు గారు నిర్మాతగా ఆయన లెగసీని కంటిన్యూ చేస్తుంటే చిన్న కొడుకు వెంకటేష్ దాదాపు 90కి పైగా సినిమాల్లో హీరోగా యాక్ట్ చేసి టాలీవుడ్లో ద గ్రేట్ హీరోగా నిరూపించుకున్నారు. అలాగే వండర్ఫుల్ పర్ఫార్మర్గా కూడా నిరూపించుకున్నారు. ఇంకా మంచి యాక్టర్గా కొనసాగుతున్నారు.

0: పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
3: లెవెన్ 57 అవుతోంది. ఇక రామానాయుడు గారి గురించి మనం ముక్తాయింపు ఇవ్వాల్సి వస్తే, రామానాయుడు గారు అడపాదడప నటుడుగా కూడా వెండితెర మీద కనబడ్డారు. తనలో ఉన్న నటుడిని సాటిస్ఫై చేసుకున్నారు. జీవితాన్ని కాచి వడపోసిన వాళ్ళు విజేతలుగా మిగులుతారు, కానీ సినిమాను కాచి వడపోసిన వాళ్ళు మూవీ మొఘల్గా నిలిచిపోతారు. ఆ ఖ్యాతి కేవలం రామానాయుడు గారికే దక్కింది. వ్యక్తిగా ప్రయాణం మొదలుపెట్టి వ్యవస్థగా మారడం అంటే అంత సులభం కాదు. అందుకే తెలుగు సినిమా పుస్తకం ఒక ప్రత్యేక అధ్యాయం ఆయన సొంతం తెలుగు సినిమా పుస్తకంలో. ఇక ఆయన్ను వరించిన అవార్డుల విషయానికి వస్తే, 2013లో పద్మభూషణ్, 2010లో ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, 2003లో బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డు, ఇక ఉత్తమ చిత్రాలకు ఫిలింఫేర్లు, నందులు, జాతీయ పురస్కారాలు కూడా ఎన్నో ఎన్నెన్నో. ఆయన మన మధ్య లేకున్నా ఆయన తీసిన సినిమాలు నిత్యం మనల్ని పలకరిస్తూనే ఉంటాయి. ఇది రామానాయుడు గారి జయంతి సందర్భంగా గుర్తుకొస్తున్నాయి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 12 గంటలు కావస్తోంది. ఇప్పుడు వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోస్లో సమయం 12:05. మరి కాసేపట్లో చైతన్య స్ఫూర్తి వింటారు.
1: మాటైనా
2: పాటైనా
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాల గని
1: మధుర గానాడ మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9:00 నుండి 10:00 వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324085 మరొక నెంబర్ 2324085. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 మెగాహెట్స్.

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీబీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: 12:08 అవుతోంది స్టూడియో క్లాక్లో కరెక్ట్గా టైం. మనం పొద్దున్న లేచిన దగ్గర నుంచి టైంతో పరిగెడుతూ ఉంటాం. ఇప్పుడు ఎలాగైతే టైం పరిగెడుతుందో అప్పుడే గంట గడిచిపోయిందా అనిపిస్తోంది నాకు. అంత ఫాస్ట్గా పరిగెడుతోంది అన్నమాట. ఏదో తెలియని టెన్షన్తో లైఫ్ గడిపేస్తూ ఉంటాం కదా. సాయంత్రం అయ్యేసరికి అబ్బా ఇవాళ కూడా పని అవ్వలేదే అని ఫీల్ అవుతూ ఉంటాం. మన లైఫ్ని కొంచెం స్మార్ట్గా ఇంకొంచెం కూల్గా మార్చుకోవడానికి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఇవాళ

0: దడా సినిమా నుంచి సాంగ్ విన్నారు జస్ప్రీత్ జాజ్ సుచిత్ర పాడిన పాట. రామజోగయ్య శాస్త్రి గారి సాహిత్యం, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా

0: స్పెక్ట్రమ్ సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: ఆకాశవాణి 90 సంవత్సరాల ప్రజాసేవ ప్రసారోత్సవాల సందర్భంగా హైదరాబాద్ కేంద్రం నిర్వహిస్తున్న గగన విజయం విశేష అష్టావధానం కార్యక్రమం 7వ తారీఖు ఆదివారం ఉదయం 9:30 నాంపల్లి డాక్టర్ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం నందు జరుగుతుంది. అందరూ ఆహ్వానితులే. ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం.
3: ఆకాశవాణి వివిధ భారతి కేంద్ర

0: 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: ట్వెల్వ్ 24 స్టూడియో క్లాక్లో చైతన్య స్ఫూర్తిలో టైం మేనేజ్మెంట్, అలాగే ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీస్ అండ్ కంపారిజన్, ఇవి మూడు లైఫ్లో అధిగమిస్తే బ్యూటిఫుల్ లైఫ్ మన సొంతమవుతుంది. ఎందుకంటే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ కాబట్టి. అయితే సమస్య ఎక్కడ మొదలైందో ఫస్ట్ ఆలోచించాలి. దానికి అసలు బేస్ ఏంటి, మూల కారణం ఏంటి అని తెలుసుకోవాలి. అవి రెండు తెలిస్తే పరిష్కారం దొరికినట్లే. పెద్ద సమస్య అని చూసి భయపడకుండా దాన్ని చిన్న చిన్న పార్ట్స్గా విడగొట్టి ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ వెళ్ళాలి. అలాగే ఒకే దారిలో కాకుండా పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్, ఇఫ్ అండ్ ఇఫ్ నాట్స్, ఇంకోలా చేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించాలి. ఉత్తమమైన మార్గాన్ని ఎంచుకోవాలి. ఫస్ట్ అసలు వెంటనే రంగంలోకి దూకకుండా మనం ప్రీ వర్క్, ప్రీ ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ అంటాం కదా మనం టెక్నికల్ పరిభాషలో, అలాగ కూర్చుని ఆలోచించి ఇలా చేస్తే ఎలా ఉంటుంది, అలా చేస్తే ఎలా ఉంటుంది అని ఒకసారి బేరీజ్ వేసుకుని సమస్యని అన్నింటినీ విశ్లేషించుకున్న తర్వాత ఆలస్యం చేయకుండా ధైర్యంగా ఒక నిర్ణయం తీసుకుని అమలుపరచడం ద్వారా ప్రాబ్లమ్ సాల్వింగ్ సులువు అవుతుందనే విషయాల్ని మనం ముందు అర్థం చేసుకోవాలి. అండ్ ప్రతి ఒక్కళ్ళకి ఉండేది 24 గంటలే కదా, అంబానీకి ఉండేది 24 గంటలే, అలాగే వేరే ఒక పూట గడవని వ్యక్తికి ఉండేది కూడా అదే 24 గంటలు. కానీ కొందరు మాత్రం ఆ సమయంలో కొండంత పనిని పూర్తి చేస్తారు, మరికొందరు ఏం చేస్తారు, అరే అప్పుడే సాయంత్రం అయిపోయిందా అంటారు. తేడా ఎక్కడుందంటే పని చేయడంలో కాదు, సమయాన్ని మేనేజ్ చేయడంలో. అవును, టైం అనేది ఎవరి కోసం ఆగదని నేను చెప్పాను కదా, కానీ దాన్ని ఎలా వాడుకోవాలో తెలిస్తే దానికన్నా మించినటువంటి సక్సెస్ ఇంకోటి ఉండదు. టైం కోసం మనం పనిచేస్తే అది మన కోసం పనిచేస్తుంది. మన చేతిలో ఉన్న కాలాన్ని మనకు అనుకూలంగా ఎలా మార్చుకోవాలి, ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ లైఫ్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో కొన్ని సింపుల్ టిప్స్ గురించి కూడా మనం ఇవాళ చైతన్య స్ఫూర్తిలో మాట్లాడుకుందాం. అంతకన్నా ముందు పివిఎన్ఎస్ రోహిత్ సత్యయామిని పాడిన కీరవాణి గారి కాంబినేషన్లో కొండపొలం సినిమా నుంచి ఒక వండర్ఫుల్ సాంగ్ వచ్చేస్తుంది, వినేద్దామా? స్టే ట్యూన్డ్.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ మన దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా 942,000 మందికి పైగా రైతులు ఖేత్ బచావో అభియాన్లో చేరారని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ తెలిపింది. కేరళ మహే ప్రాంతాల్లో ఈరోజు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. జపాన్లో ఈరోజు జరిగే పురుషుల అండర్-18 ఆసియా కప్ హాకీ ఫైనల్ మ్యాచ్లో భారత్ జపాన్ జట్టుతో తలపడుతుంది. ఇక వార్తల వివరంగా. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ మన దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో మన దేశం 7.7% వృద్ధి నమోదు చేసిందని తెలిపారు. నిన్న సాయంత్రం దామంలో 2,970 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభించిన తర్వాత ప్రసంగిస్తూ, ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటిగా కొనసాగుతుందని పేర్కొన్నారు. భారీ మౌలిక సదుపాయాల అభివృద్ధి, పేదల సంక్షేమ పథకాలకు ప్రాధాన్యత ఇస్తూ సంస్కరణలతో ముందుకు దూసుకుపోతుందని దేశ ప్రజలకు హామీ ఇచ్చారు.
1: భారత్ 7.7% కి గ్రోత్ రేట్ హాసిల్ కియే ఔర్ పిఛలా క్వార్టర్ జో 31 మార్చ్ కో ఖత్మ హువా ఉస్మే భీ భారత్ కీ గ్రోత్ 7.8% రహీ హై ఔర్ యే దునియా మే తేజ్ గతి సే ఆగే బడ్నే వాలీ బడీ ఇకానమీ హై.
0: అంతకుముందు సూరత్లో 18,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రధానమంత్రి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ, భారతదేశపు మొత్తం 250 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యంలో ఒక్క గుజరాత్ నుంచే 50 గిగావాట్ల సహకారం అందుతోందని గుర్తు చేశారు. ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ పట్టాభిషేక దినోత్సవం సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుభాకాంక్షలు తెలిపారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆత్మగౌరవం, సుపరిపాలన, దేశరక్షణ అనే ఆదర్శాలతో పాలనా వ్యవస్థ నిర్మించారని, ఇది భారతీయ ప్రజానీకంలో ఆత్మవిశ్వాసాన్ని నింపిందని కొనియాడారు. స్వరాజ్యం, స్వసంస్కృతి, స్వధర్మాల పట్ల ఆయనకున్న అచంచల అంకితభావం, ధైర్యసాహసాలే బాల శివాజీని ఛత్రపతిగా మార్చాయని సోషల్ మీడియా వేదికగా హోంమంత్రి పేర్కొన్నారు. శివాజీ మహారాజ్ చిన్న వయసులో హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించాలని ప్రతిజ్ఞ చేసి మొఘలులకు సవాల్ విసిరారని గుర్తు చేశారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవితం నేటికీ కోట్లాది మంది యువకుల్లో దేశభక్తిని, సాంస్కృతిక గర్వాన్ని నింపుతూ నిరంతరం స్ఫూర్తినిస్తూనే ఉందని అమిత్ షా చెప్పారు. దేశవ్యాప్తంగా 942,000 మందికి పైగా రైతులు ఖేత్ బచావో అభియాన్లో చేరారని, సమతుల్య ఎరువుల వినియోగం

0: ఈ ప్రచారం ఒక దేశవ్యాప్త ప్రజా ఉద్యమంలో మార్చిందని కేంద్ర వ్యవసాయ రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. భూమిని సారవంతం చేయటం, సమతుల్య ఎరువుల వాడకాన్ని ప్రోత్సహించటం, స్థిరమైన వ్యవసాయ పద్ధతులు పెంపొందించడమే లక్ష్యంగా కేంద్ర మంత్రిత్వ శాఖ ఈ ప్రచారం ప్రారంభించింది. ఈ అభియాన్ కింద ఇప్పటి వరకు 17,800 పైగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించి దాదాపుగా 6,98,000 మంది రైతులు చేరువయ్యాయని, దీనితో పాటుగా సుమారు 3,700 శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి 157,000 మందికి పైగా పాల్గొన్న వారికి సమతుల్య ఎరువుల వినియోగం, భూమి ఆరోగ్య నిర్వహణ, శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులపై సమాచారం అందించామని వ్యవసాయ మంత్రిత్వ శాఖ తెలిపింది. రైతులకు సేంద్రీయ ప్రత్యామ్నాయ పోషకాల వాడకం, సమగ్ర పోషక నిర్వహణ పద్ధతులపై అవగాహన కల్పించేందుకు 8,850 పైగా క్షేత్ర ప్రదర్శనలు ఏర్పాటు చేస్తామని, ఈ ప్రదర్శనలు రసాయన ఎరువులపై ఆధారపడటం తగ్గించేందుకు దోహదపడతాయని ఆ శాఖ పేర్కొంది. కేంద్ర మాధ్యమిక విద్యాబోర్డు మార్కుల వెరిఫికేషన్, రీవాల్యుయేషన్ దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీని 7 జూన్ వరకు పొడిగించింది. విద్యార్థులు రేపు అర్ధరాత్రి వరకు తమ దరఖాస్తులు సమర్పించవచ్చని బోర్డు సోషల్ మీడియా పోస్టులో తెలిపింది. విద్యార్థులకు దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసేందుకు అదనపు సమయం కల్పించేందుకు వారి ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా సీబీఎస్ఈ పేర్కొంది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తన తాత్కాలిక సభ్యత్వాన్ని పాకిస్తాన్ దుర్వినియోగం చేస్తూ జమ్మూ కాశ్మీర్ గురించి తప్పుడు కథనాలు ప్రచారం చేయడం చూస్తోందని భారత్ ఆరోపించింది. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో మండలి వార్షిక నివేదికపై చర్చ సందర్భంగా మాట్లాడిన భారత ప్రతినిధి పి హరీష్ భద్రతా మండలిలో పాకిస్తాన్ తన బాధ్యతలను గుర్తించాలని తెలిపారు.
1: I'd like to remind Pakistan that being a member of the UN Security Council is a huge responsibility. It's not a forum for peddling biased and false narratives. I'd like to make it loud and clear. Jammu and Kashmir was, is and will always remain an integral and inalienable part of India. Any assertions to the contrary are baseless, devoid of and inconsistent with historical facts. Empty rhetoric and hollow claims by Pakistan would not change this fundamental reality. In the interest of time or the wider UN membership, I would not delve any further into this.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బిమ్స్టెక్ దినోత్సవం సందర్భంగా విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ శుభాకాంక్షలు తెలిపారు. బంగాళాఖాత ప్రాంతంలో సంయుక్త శ్రేయస్సు, అనుసంధానం, స్థితిస్థాపకత బిమ్స్టెక్ పెంపొందిస్తుందని సోషల్ మీడియాలో పేర్కొన్నారు. పరస్పర సహకార స్ఫూర్తితో సభ్య దేశాలతో భాగస్వామ్యం బలోపేతం చేసేందుకు భారత్ కట్టుబడి ఉందన్నారు. బంగాళాఖాత తీర ప్రాంత దేశాల మధ్య ఆర్థిక సహకారం పెంపొందించడమే లక్ష్యంగా బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనమిక్ కోఆపరేషన్ బిమ్స్టెక్ అనే ఈ ప్రాంతీయ సంస్థ ఏర్పాటైందన్నారు. విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడిదారులు ప్రభుత్వ సెక్యూరిటీల్లో పెట్టే పెట్టుబడుల నిబంధనలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సవరించింది. సవరించిన నిబంధనల ప్రకారం జనరల్ రూట్ ద్వారా పెట్టుబడి పెట్టే ఎఫ్పిఐలకు కొన్ని పరిమితులు తొలగించడం వల్ల మరింత సులభమవుతుంది. అలాగే ప్రభుత్వ రాష్ట ప్రభుత్వ సెక్యూరిటీల కోసం ప్రస్తుతమున్న జనరల్ లాంగ్ టర్మ్ పెట్టుబడి విభాగాలు ఆర్బీఐ విలీనం చేస్తుంది. సవరించిన మార్గదర్శకాలు తక్షణమే అమల్లోకొచ్చాయి. భారత్ అమెరికా ఆర్మీ టు ఆర్మీ స్టాఫ్ టాక్ 29వ సదస్సు హవాయిలో జరిగింది. దీనికి భారత సైన్యానికి చెందిన డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్, యుఎస్ ఆర్మీ పసిఫిక్ డిప్యూటీ కమాండింగ్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ జోయెల్ ఓవెల్ సంయుక్తంగా అధ్యక్షత వహించారు. ఉమ్మడి భద్రతా ప్రయోజనాలకు మద్దతుగా ద్వైపాక్షిక రక్షణ సహకారం బలోపేతం చేయటం, పరస్పర కార్యాచరణ మెరుగుపరచడం, వృత్తిపరమైన మార్పిడి విస్తరించడం, సైనిక సహకారం మరింత బలోపేతం చేయడం వంటి అంశాలపై ఈ చర్చలు సాగాయి. ఇరు దేశాల సైన్యాల మధ్య జరుగుతున్న భాగస్వామ్య పరిధిని ఇరుపక్షాలు అభినందించాయి. తెలంగాణ రైజింగ్ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం నిన్న హైదరాబాద్లో హైటెక్స్లో థ్రెడ్ పోచంపల్లి చేనేత ప్రదర్శన ప్రారంభించింది. ఈ ప్రదర్శన వ్యవసాయ చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రహదారులు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ పోచంపల్లి ఇక్కత్ చేనేత కళకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉందన్నారు. 2003లో లభించిన భౌగోళిక గుర్తింపు ఇక్కడి నేత కార్మికుల నైపుణ్యానికి నిదర్శనమన్నారు. గత 2.5 ఏళ్లలో చేనేత రంగం అభివృద్ది కోసం ప్రభుత్వం 1,400 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసిందని తెలిపారు. ప్రభుత్వం ఎల్లప్పుడూ నేత కార్మికులకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. నేత నెలకు ఆధునిక డిజైన్లు, సరికొత్త సాంకేతిక శిక్షణ అందించేందుకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఏర్పాటు చేసినట్టుగా తెలిపారు. మరో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ ఒక అగ్గిపెట్టెలో ఇమిడిపోయే చీరలు నేసి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన పోచంపల్లి నేత కార్మికులు ప్రశంసించారు. ఈ ప్రతిభ ఈ పట్టణానికి సిల్క్ సిటీ ఆఫ్ ఇండియా అనే పేరు తెచ్చి

క్రిందన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో దాదాపుగా 12,000 మంది చేనేత కార్మికులు ఈ వృత్తిపైనే ఆధారపడి జీవిస్తున్నారని పేర్కొన్నారు. ఈ నేత కార్మికులకు మెరుగైన మార్కెట్ అవకాశాలు కల్పించడమే ఈ ప్రదర్శన ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు. ఒక చేనేత ఉత్పత్తిని కొనడం అంటే ఒక కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలబడ్డమేని కోమటిరెడ్డి వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ ఎన్నికలకు జనసేన పార్టీ అభ్యర్థిగా లింగవేని రమేష్ను ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈ మేరకు పార్టీ ఒక అధికారిక ప్రకటన విడుదల చేస్తుంది. రమేష్ ఈరోజు తన నామినేషన్ పత్రాలు దాఖలు చేస్తారు. 2015 నుంచి జనసేన పార్టీలో ఆయన కొనసాగుతున్నారు. ఈరోజు కేరళ మాహే ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ రెడ్ కలర్ హెచ్చరికలు జారీ చేస్తుంది. అలాగే ఈరోజు ఈశాన్య భారతదేశం, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. పశ్చిమ బెంగాల్, తెలంగాణ, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట, రాయలసీమ అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీపుల్లో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితి ఉండవచ్చని పేర్కొంది. మరోవైపు ఈరోజు కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. జపాన్లో ఈరోజు జరిగే పురుషుల అండర్-19 ఆసియా కప్ హాకీ ఫైనల్ మ్యాచ్లో భారత్ జపాన్ జట్టుతో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం 3:30 ప్రారంభమవుతుంది. నిన్న జరిగిన 2వ సెమీఫైనల్లో భారత్ 5-3 తేడాతో తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ ఓడించి ఫైనల్కు దూసుకెళ్లింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ మన దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా 9,42,000 మందికి పైగా రైతులు ఖేత్ బచావ్ అభియాన్లో చేరారని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ తెలిపింది. కేరళ మాహే ప్రాంతాల్లో ఈరోజు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
3: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.
4: చైతన్య స్ఫూర్తిలో ప్రాబ్లమ్ సాల్వింగ్, అలాగే టైం మేనేజ్మెంట్, కంపారిజన్ హ్యాబిట్స్, వీటి గురించి మాట్లాడుకుంటున్నాం. మన లైఫ్లో వేటిని ఎలా అధిగమించాలి, వేటికి ఎంత సమయం కేటాయించాలి, అనవసరంగా విషయాల్ని కాంప్లికేట్ చేసుకోకుండా సింపుల్గా ఎట్లా పరిష్కరించుకోవచ్చు, వాటి గురించి మాట్లాడుకుంటున్నాం కదా. అయితే ఉదయాన్నే లేదా ముందు రోజు రాత్రే ఆ రోజు చేయాల్సిన పనులన్నీ ఒక పేపర్ మీద రాసుకోవాలి. మీ మైండ్ని రిలాక్స్గా ఉంచుతుంది. అంటే మీకు ఒక బ్లూ ప్రింట్ ఉంటుంది మీ ముందు, మీరేం చేయాలి ఆ రోజు అన్నది. కాబట్టి సగం టెన్షన్ తగ్గిపోతుందంట అలా చేయడం వల్ల. ఏది అత్యవసరం, ఏది ముఖ్యం అనేది సెగ్రిగేట్ చేసుకుని, విభజించుకుని ముఖ్యమైన పనులను మొదట పూర్తి చేయాలి. ఒకేసారి 2-3 పనులు పెట్టేసుకుని ఏది చేయాలి అది చేయాలి

చేయాలి ఇది చేయాలి అనుకుంటూ కన్ఫ్యూజన్లో ఆ మొత్తం కలగా పులగం చేసేసుకుని ఇంకొంచెం ఇబ్బందిని ఎత్తి తెచ్చిపెట్టుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి ఒకే పని ఒకే టైంలో చేయాలి, అలా అన్నీ కలిపి చేయకుండా. ఏది సవ్యంగా అవ్వదు కదా అలా చేస్తే. ఒక సమయంలో ఒకే పని మీద ఫోకస్ చేయాలి, మనల్ని మనం క్రమశిక్షణలో ఉంచుకోవడం, వేసుకున్న ప్లాన్కి అనుగుణంగా పనులను పూర్తి చేసుకోవడంలోనే సద్వినియోగ విజయం దాగి ఉంటుంది అని గుర్తుంచుకోవాలి. అలాగే మన లైఫ్లో మనకి తెలియకుండానే మనం చేసే అతి పెద్ద తప్పేంటో తెలుసా? చెప్తాను మరి కాసేపట్లో, వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: పడిపడి లేచే మనసు సినిమా నుంచి పాట విన్నారు. విశాల్ చంద్రశేఖర్ కంపోజిషన్లో, కృష్ణకాంత్ సాహిత్యం, అర్మాన్ మాలిక్ సింధూరి విశాల్ పాడిన పాట.
1: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
2: ఇంకా పర్యావరణ హితాన్ని కోరే క్రమంలో తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో వరల్డ్ బైసికిల్ డే 2026 సండేస్ ఆన్ సైకిల్ June 7th, Sunday 6 AM, Gachibowli Stadium నుంచి స్టార్ట్ అయ్యే సైకిల్ ర్యాలీ పాల్గొనే దాదాపు 2,000 మందికి పతకాలు, సర్టిఫికెట్లు. ఈ గ్రాండ్ ఈవెంట్ సపోర్టర్స్ హైదరాబాద్ సైక్లింగ్ గ్రూప్, హైదరాబాద్ సైక్లింగ్ రెవల్యూషన్, హైదరాబాద్ రన్నర్.

0: 12:49 స్టూడియో క్లాక్లో. ఇందాక నేను సాంగ్ ముందు చెప్పాను కదా, మన లైఫ్లో మనకి తెలియకుండానే మనం చేసే అతిపెద్ద తప్పు ఏంటని. అదేంటంటే మనల్ని మనం పక్క వాళ్ళతో పోల్చుకోవడం, కంపారిజన్. ఎదుటివారి జీతం, జీవితం, వారి ఇల్లు, వాళ్ళు సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ఫోటోలు, అలాగే అబ్బా వాళ్ళు ఎంత ఆనందంగా ఉన్నారో కదా అంటూ మనల్లో మనం కుమిలిపోతూ ఉంటాం. వాళ్ళు ఎందుకు అంత హ్యాపీగా ఉన్నారు, నేను ఎందుకు లేను, దేవుడు నాకు ఏమీ ఇవ్వలేదు అని దేవుడి మీద నెప్పన్నట్టేసేవాళ్ళు చాలామంది ఉంటారు. మనం ఏమి చేయం, కూర్చున్న చోటు నుంచి కదలం, కానీ దేవుడు మనకు అన్నీ ఇచ్చేయాలని కోరుకుంటాం. కాబట్టి మనల్ని మనం తక్కువ చేసుకుంటూ ఉంటాం. మరి ఈ కంపారిజన్ అనే ట్రాప్ నుండి బయటపడి మనల్ని మనం ఎలా ప్రేమించుకోవాలో, మన ఎదుగుదలపై ఎలా ఫోకస్ చేయాలో కొన్ని పవర్ఫుల్ టిప్స్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. అదేంటంటే మనల్ని మనం పక్కవారికి ఏముందో చూడడం మానేసి మీకేముందో, వాళ్ళకన్నా మీరెందులో గొప్పో మిమ్మల్ని మీరు ఒక్కసారి ప్రశ్నించుకోండి, మీకు మీరే సమాధానం చెప్పుకోండి. ఖచ్చితంగా మీకు సమాధానం దొరుకుతుంది. వాటిని గుర్తు చేసుకోండి. ఇతరులతో కాకుండా నిన్నటితో మీరు పోటీ పడాలి. అంటే నిన్న నేను ఎలా ఉన్నాను, ఇవాళ ఇంకొంచెం ఎంత మెరుగయ్యాను, నిన్న ఏం సాధించాను, నిన్న సాధించిన దానికన్నా ఇంకొంచెం 1% అయినా ఎక్కువ సాధించానా లేదా. సో సెల్ఫ్ పోటీ అన్నది చాలా ముఖ్యం అన్నమాట. నిన్నటి కంటే ఈరోజు మీరు ఎంత మెరుగ్గా ఉన్నారో చూసుకోండి. మీకున్న స్కిల్స్ ఏంటో గుర్తించండి, వాటిని మెరుగుపరచుకోండి. మీ స్నేహితుడికి సమస్య వస్తే ఎంత ఓదార్పుగా వాళ్ళతో మాట్లాడతారు, అలాగే మనతో మనం అంతే ప్రేమగా పాజిటివ్గా మాట్లాడుకోవడం ద్వారా ఈ కంపారిజన్ నుండి బయటపడవచ్చు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు ఒక కారణంతోనే ఈ భూమి మీదకు వస్తాం, మన పని మనం చేసుకుని వెళ్ళిపోతాం. కానీ పక్క వాళ్ళలో లేనిది మనలో ఉంటుంది, మనలో ఉన్నది పక్క వాళ్ళలో ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ వాళ్ళ జీవితాన్ని ప్రేమించుకోవాలి. అండ్ మనం చేసే పనులే మన అలవాట్లుగా మారుతాయి. మరి అవేంటి మాట్లాడుకుందాం మంచి పాట తర్వాత. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: మనం సినిమా నుంచి వండర్ఫుల్ సాంగ్ విన్నాం కదా. చంద్రబోస్ గారి సాహిత్యం, అనూప్ రూబెన్స్ కంపోజిషన్లో శ్రేయా ఘోషాల్, అశ్విన్, హరి పాడిన పాటది.
1: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన

0: ప్రగతి పథం సకల జనహితం మన ప్రజాప్రభుత్వం.
1: ట్వెల్వ్ 58 అవుతుంది స్టూడియో క్లాక్లో. చైతన్య స్ఫూర్తిలో కంపారిజన్ అలాగే సక్సెస్ అవ్వాలి అంటే మనం మన టైం మేనేజ్మెంట్ ఎలా ఉండాలి, అలాగే పర్సనల్ లైఫ్లో మనం చేయాల్సిన విషయాల గురించి కూడా మాట్లాడుకుంటున్నాం. అండ్ మనం చేసే పనులే మన అలవాట్లుగా మారుతాయని చెప్పుకున్నాం కదా, ఆ అలవాట్లే మన తలరాతను మారుస్తాయి అంటారు పెద్దలు. కాబట్టి అవసరమైతే పెద్దవాళ్ళ సలహాలు కూడా ఖచ్చితంగా తీసుకోవాలి మనం, ఎందుకంటే వాళ్ళ అనుభవం ముందు మనం చాలా చిన్నవాళ్ళం కాబట్టి, వాళ్ళు మన ఫేజ్ అంతా దాటి వచ్చారు కాబట్టి వాళ్ళిచ్చే సలహాలు కూడా ఒక్కొక్కసారి మనకు ఎంతగానో ఉపయోగపడుతుంటాయి. అండ్ మన రోజువారీ చేసే చిన్న చిన్న పనులే మనల్ని ఒక విజేతగానో లేక ఒక సామాన్యుడిగానో నిలబెడతాయి. స్టార్టింగ్లో నేను చెప్పాను కదా, అందరికీ 24 గంటలే ఉంటాయి, కానీ ఆ 24 గంటల్ని నువ్వు ఎలా వినియోగించుకున్నావు అన్న దాని మీదే నీ సక్సెస్ కొలమానం ఆధారపడి ఉంటుంది. మంచి అలవాట్లు ఎలా అలవర్చుకోవాలి, చెడు అలవాట్లను ఎలా వదిలించుకోవాలో కూడా తెలుసుకుందాం. చెడు అలవాట్లను ప్రేరేపించే వ్యక్తులకి లేదా పరిస్థితులకి దూరంగా ఉండాలి. కొంతమంది ఉంటారు మనం ఏం చేసినా నెగిటివిటీని మనలో ఇంజెక్ట్ చేస్తూ ఉంటారు, అది అవ్వదురా నీతోనే ఎక్కడవుతుంది వదిలేసేయి అనే వాళ్ళకి చాలా వరకు దూరంగా ఉండాలి. పరిస్థితులకు దూరంగా ఉంటూ సానుకూల దృక్పథం ఉన్న వారితో స్నేహం చేయండి. లైక్ మైండెడ్ పీపుల్తో స్నేహం చేస్తే ఖచ్చితంగా మీలో పాజిటివిటీ ఉంటుంది. రోజు అనుకున్న సమయానికి అనుకున్న పనిని పూర్తి చేయడం, చిన్న చిన్న లక్ష్యాలని పూర్తి చేయడం ద్వారా క్రమంగా ఒక కొత్త అలవాటును అలవర్చుకోవచ్చు అనే విషయాన్ని కూడా తెలుసుకోవాలి మనం. సమస్యల నుండి పారిపోకండి, వాటిని ఎదుర్కోండి అన్న స్వామి వివేకానంద మాటల్ని స్ఫూర్తిగా తీసుకుని ధైర్యంతో ముందడుగేయాలి. రేపు చేసే పనులు ఇప్పుడే చేసి సమయాన్ని వృధా చేయకుండా లక్ష్యాల వైపు సాగాలి. మనకి చిన్నప్పుడు కబీర్ దోహేలో చదువుకున్నాం కదా, కల్ కరేసో ఆజ్కల్ ఆజ్ కరేసో ఆ పల్మే పరళయ అజాయిగా బాహూరీ కరేగే కప్ అని, అలాంటివన్నీ ఇప్పుడు మనం ప్రాక్టీస్లో పెట్టాలన్నమాట. కాబట్టి ఇతరులతో పోల్చుకోకండి, మనలోని ప్రతిభను గుర్తించండి. మంచి అలవాట్లే ఉత్తమ భవిష్యత్తును నిర్మిస్తాయని నిర్ణయిస్తాయనే విషయాన్ని గ్రహించండి. తద్వారా మెరుగైన ఆహ్లాదకరమైన సంతోషకరమైన జీవితాన్ని పొందుతామనే విషయాల్ని లైఫ్లో అర్థం చేసుకుని ముందుకు సాగితే మన లైఫ్ హ్యాపీగా హెల్దీగా పీస్ఫుల్గా ఉంటుంది. అంతకన్నా ఏం కావాలి లైఫ్లో? నథింగ్ ఈజ్ గ్రేటర్ దాన్ పీస్ కదా. హాయిగా ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా చక్కగా జీవితం ప్రశాంతంగా ఉంటే దాన్ని మించినటువంటి స్వర్గం ఏది ఉంటుంది చెప్పండి. కాబట్టి చిన్న చిన్న విషయాల్ని మనం అధిగమించి మన లైఫ్ని ఎలా స్టేబుల్గా సెటిల్డ్గా మలుచుకోవచ్చు ఒక్కసారి కూర్చుని ఆలోచించండి, మీకే సమాధానం దొరుకుతుంది. ఇది ఇవాల్టి చైతన్య స్ఫూర్తి. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: టక్ జగదీష్ సినిమా నుంచి వండర్ఫుల్ మెలోడీ సాంగ్ విన్నాం కదా, అర్మాన్ మాలిక్ హరిణి ఇవ్వటూరి పాడిన పాట అది. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి సాహిత్యం, థమన్ ఎస్ఎస్ సంగీతం.
1: ఫిట్నెస్ కు బెస్ట్ సైక్లింగ్. ఈ సైక్లింగ్ ని ప్రోత్సహించడం కోసం గచ్చిబౌలి స్టేడియంలో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ నిర్వహిస్తోంది వరల్డ్ బైసికల్ డే 2026 సండేస్ ఆన్ సైకిల్, జూన్ 7th సండే 6 AM. సైకిల్ ర్యాలీలో పాల్గొనే వాళ్ళందరికీ మెడల్స్ అండ్ సర్టిఫికెట్స్. ఈ గ్రాండ్ ఈవెంట్ సపోర్టర్స్ హైదరాబాద్ సైక్లింగ్ గ్రూప్, హైదరాబాద్ సైక్లింగ్ రెవల్యూషన్, హైదరాబాద్ రన్నర్స్, గిగిల్ మక్స్, తెలంగాణ సైక్లింగ్ అసోసియేషన్ తదితరులు. అందరూ పాల్గొనే అవకాశం. పేర్ల నమోదుకై వెంటనే కాల్ చేయండి 9000033100.
2: ఆకాశవాణి 90 సంవత్సరాల ప్రజాసేవా ప్రసారోత్సవాల సందర్భంగా హైదరాబాద్ కేంద్రం నిర్వహిస్తున్న గగన విజయం విశేష అష్టావధానం కార్యక్రమం 7వ తారీఖు ఆదివారం ఉదయం 9:30 నాంపల్లి డాక్టర్ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం నందు జరుగుతుంది. అందరూ ఆహ్వానితులే. ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం.
0: ఆకాశవాణి ప్రజా ప్రసార సేవలో 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా మా శ్రోతలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ భాగస్వామ్యాన్ని కూడా కోరుతోంది ఆకాశవాణి వివిధ భారతి. జూన్ 8వ తారీఖున సోమవారం ప్రత్యేక కార్యక్రమం

లో భాగంగా శ్రోతలందరికీ ఆహ్వానం పలుకుతున్నాం. మీరు నేరుగా ఆకాశవాణికి ఫోన్ చేసి మీ శుభాకాంక్షలు, అనుభవాలు, అభిప్రాయాలు మాతో పంచుకోవచ్చు. లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమం ఆ రోజు 3 సార్లు ఉంటుంది. ఏ సమయంలో అంటారా? ఉదయం 7:30 నుంచి 8 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 12:40 నుంచి 1:10 వరకు, తిరిగి 2:15 నుంచి 3 గంటల వరకు. ఆకాశవాణితో మీ అనుబంధాన్ని, మీ మధుర జ్ఞాపకాలను, 90 ఏళ్ల ఈ అపూర్వ ప్రస్థానంపై మీ అభినందనలను మాతో పంచుకోండి. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు 0402324082, అలాగే మరొక నెంబరు 2324085. మరి సోమవారం ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఫోన్ చేయండి. మీ అనుభవాలు ఈ 90 ఏళ్ల ఆకాశవాణి ప్రస్థానంపై మాట్లాడండి. అలాగే మీరు ఎంతకాలంగా వివిధ భారతి వింటున్నారో, అలాగే శబ్ద తరంగాలపై మీ గొంతును విని ఆనందించండి. అలాగే నిత్యం మన వివిధ భారతిలో వచ్చే సంగీతాన్ని ఆస్వాదించండి. గమనిక విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 1:10. మరి కాసేపట్లో తెలుగులో వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. రంగారెడ్డి జిల్లా కోహెడలో అత్యాధునిక సమీకృత పళ్ల మార్కెట్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు సాయంత్రం శంకుస్థాపన చేస్తారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ఏ ఒక్క ప్రాజెక్టును పూర్తి చేయలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్లోని ప్రభుత్వ భూముల్లో పేదలకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలని రాష్ట ప్రభుత్వం నిర్ణయించింది. క్యూర్ పరిధిలో 100,000 ఇళ్లు నిర్మించనుంది. భూముల మార్కెట్ ధరలను ఎలాంటి శాస్త్రీయత లేకుండా ప్రభుత్వం పెంచిందని బీజేపీ రాష్ట అధ్యక్షుడు రామచంద్రరావు ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా కోహెడలో అత్యాధునిక సమీకృత పళ్ల మార్కెట్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సాయంత్రం శంకుస్థాపన చేస్తారు. 179 ఎకరాల విస్తీర్ణంలో 3,387 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న ఈ ప్రాజెక్టు ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో 3 ఏళ్లలో పూర్తి కానుంది. సాయంత్రం 5 గంటలకు రైతులనుద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. ఈ మార్కెట్ అందుబాటులోకి వస్తే ప్రత్యక్షంగా పరోక్షంగా సుమారు 25,000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం వెల్లడించింది. కోహెడ పళ్ల మార్కెట్ ఉజ్జాన రైతులకు వరంగా మారనుందని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. పళ్ల వ్యాపారం, నిల్వ, రవాణా, మార్కెటింగ్కు కోహెడ ఫ్రూట్ మార్కెట్లో సదుపాయాలు కల్పిస్తామని తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 2 రోజుల పాటు రిజర్వాయర్లు, పంప్ హౌస్లను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాత్రి జడ్చర్ల బహిరంగ సభలో పాల్గొన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనపై తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేశారు. చంద్రశేఖరరావు హయాంలో ఏ ఒక్క ప్రాజెక్టును పూర్తి చేయలేదన్నారు. దీంతో పాలమూరు జిల్లా భూములకు సాగునీరు రాలేదని, ప్రజల కష్టాలు తీరలేదని అన్నారు. 10 ఏళ్లలో కాళేశ్వరం కోసం 100,000 కోట్లు ఖర్చు చేశారు కానీ ఉద్దండపూర్ మునిగితే 800 కోట్లు ఇవ్వలేదని విమర్శించారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 26 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాలనే సంకల్పంతో తమ ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. వలస బతుకులు పోవాలంటే పిల్లల్ని చక్కగా చదివించాలని, చదువు ఒకటే జీవితాల్లో వెలుగు నింపుతుందని అన్నారు. రాష్ట్రంలో పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు ప్రభుత్వం మరో కీలకమైన అడుగు వేసింది. హైదరాబాద్లోని ప్రభుత్వ భూముల్లో పేదలకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వం సంకల్పించింది. క్యూర్ పరిధిలోని నివాస ప్రాంతాలకు సమీపంలోనే ఉపాధికి ఇబ్బంది లేకుండా 100,000 ఇళ్లు నిర్మించనుంది. ఈ పథకంలో ఆడబిడ్డలని లబ్ది చేకూరుస్తూ వారి పేరు మీదనే ఇంటి పట్టాలు అందించనున్నట్లు రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. సచివాలయంలో హౌసింగ్ సెక్రటరీ విపి గౌతమ్ అధికారులతో మంత్రి సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. 400 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇళ్ల డిజైన్లు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 350,000 ఇందిరమ్మ ఇళ్లకు ఇప్పటికే పరిపాలన అనుమతులు మంజూరయ్యాయని మంత్రి తెలియజేశారు. తెలంగాణలో భూముల మార్కెట్ విలువల పెంపుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి శాస్త్రీయత లేకుండా ప్రభుత్వం భూముల ధరలను అమాంతం పెంచి

0: సామాన్యుల సొంతింటి కలను దూరం చేస్తోందని ఆయన అన్నారు. ఇప్పటికే సంక్షోభంలో ఉన్న రియల్ ఎస్టేట్ రంగాన్ని భూమి ధరల పెంపు మరింతగా దెబ్బతీస్తుందని రామచంద్రరావు విమర్శించారు. పాత ధరల ప్రకారం చలాన్లు కట్టిన వారికి కూడా పెంపును వర్తింపచేయడం తగదన్నారు. సమకాలీన రాజకీయాలపై అవగాహన కల్పిస్తూ కార్యకర్తలను నాయకులుగా తయారు చేసేందుకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని సిపిఐ సీనియర్ నాయకుడు మాజీ శాసనసభ్యులు చాడ వెంకటరెడ్డి చెప్పారు. వేములవాడలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా సిపిఐ కౌన్సిల్ సభ్యుల రాజకీయ శిక్షణ శిబిరంలో ఆయన మాట్లాడుతూ, ప్రపంచంలో, దేశంలో, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను, మానవాళి ఎదుర్కొంటున్న సమస్యలను అవగాహన చేసుకోవడానికి శిక్షణ తరగతులు ఎంతో దోహదపడతాయన్నారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తోందని చాడ వెంకటరెడ్డి ఆరోపించారు. రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్లోని హైటెక్స్లో థ్రెడ్ పోచంపల్లి ప్రదర్శన కొనసాగుతోంది. థ్రెడ్ పోచంపల్లి చేనేత వస్త్ర ప్రదర్శనను రాష్ట చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నిన్న ప్రారంభించారు. 3 రోజుల పాటు జరిగే చేనేత వస్త్ర ప్రదర్శన రేపు ముగుస్తుంది. పోచంపల్లి చేనేత కళకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడమే లక్ష్యమని మంత్రి చెప్పారు. పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలకు లభించిన జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ స్థానిక కళాకారుల సృజనాత్మకతకు, నైపుణ్యానికి దక్కిన అంతర్జాతీయ గుర్తింపని మంత్రి అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ప్రజలకు విద్య, ఉద్యోగాలు, మెరుగైన జీవన ప్రమాణాలు అందించడమే ప్రభుత్వాల ప్రధాన లక్ష్యంగా ఉండాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. రాత్రి కరీంనగర్లో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్తో కలిసి అనేక అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కరీంనగర్లో శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ నిధులతో నూతనంగా ఆధునికీకరించిన ఐడీఎస్ఎంటీ షాపింగ్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవంలో మంత్రులు, టీపీసీసీ అధ్యక్షుడు పాల్గొన్నారు. సుడాకు నిధులతో నిర్మించు తలపెట్టిన నైట్ ఫుడ్ కోర్ట్ కాంప్లెక్స్కు శంకుస్థాపన చేశారు. అనంతరం రాజీవ్ చౌక్లో రాజీవ్ గాంధీ కాంస్య విగ్రహాన్ని మహేష్ కుమార్ గౌడ్ ఆవిష్కరించారు. ములుగులో సిఆర్ఆర్ 2025-26 నిధులతో పలు అభివృద్ది పనులకు మంత్రి సీతక్క శంకుస్థాపన చేశారు. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో జాతీయ రహదారి 163 నుంచి ఎరుకలవాడ వరకు 6,50,00,000 రూపాయల వ్యయంతో రోడ్డు విస్తరణ, డివైడర్, సెంట్రల్ లైటింగ్ నిర్మాణం పనులను చేపడతారు. ఎస్సీ కాలనీ వరకు 5,75,00,000 వ్యయంతో రోడ్డు విస్తరణ, డివైడర్, సెంట్రల్ లైటింగ్ నిర్మాణం పనులు కూడా చేపట్టనున్నారు. ములుగు టౌన్ తూర్పు భాగంలో 5,95,00,000 వ్యయంతో అంతర్గత సిసి రోడ్లు, డ్రైన్లు నిర్మిస్తారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ,
1: సిసి రోడ్డు రావడం జరిగింది, ముఖ్యంగా దళితవాడలో. మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ములుగు పట్టణాభివృద్ధి కోసం దాదాపుగా 50,00,000 రూపాయల తోటి ఈరోజు శంకుస్థాపన చేసుకుంటా ఉన్నాం. ఇక్కడ నుంచి మరి ఎస్సీ కాలనీ వరకు దాదాపుగా 5,95,00,000, 6 కోట్ల వరకు ఈ యొక్క వాడ రోడ్ల అభివృద్ధి కోసము నిధులు ఇవ్వడం జరిగింది.
0: అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నట్లు కరీంనగర్ జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి నరసింగరావు తెలియజేశారు. కరీంనగర్ వ్యవసాయ మార్కెట్లో తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి లారీలకు లోడింగ్ చేసే ప్రక్రియను జిల్లా సివిల్ సప్లైస్ మేనేజర్ రజనీకాంత్తో కలిసి నరసింగరావు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన ఆకాశవాణి ప్రతినిధితో మాట్లాడుతూ,
2: నిన్న సాయంత్రము రాత్రి కురిసిన అకాల వర్షానికి కరీంనగర్ రూరల్ అర్బన్ కొత్తపల్లి మండలంలోని వడ్ల కొనుగోలు కేంద్రంలో బస్సులు పాక్షికంగా దర్శనాయి. ఈ రోజు కాంటలు పెట్టేసి వేగవంతం చేసి సంబంధిత బాడి మిల్లులకు షిఫ్ట్ చేయడం జరిగింది. మన ఈ 3 మండలాలకు సంబంధించి రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కొనుగోలు చేస్తున్నాము. దర్శన వడ్లు కూడా గవర్నమెంట్ పర్చేజ్ చేస్తున్నది. రైతులు ఎటువంటి ఆందోళన చెందవద్దని కోరుతున్నాము.
0: సుడాన్ నుంచి హైదరాబాద్ వచ్చిన వ్యక్తిలో ఎబోలా లేదని నిర్ధారణ అయింది. 35 ఏళ్ల వ్యక్తికి తొలుత ఎబోలా లక్షణాలు కనిపించడంతో ఇటీవల సికింద్రాబాద్లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఐసోలేషన్ వార్డులో ఉంచి అతనికి చికిత్స అందించారు. శాంపిల్స్ సేకరించి పుణెలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ల్యాబ్కు పంపగా రిపోర్టులో నెగిటివ్ వచ్చినట్లు తెలుస్తోంది. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మెదక్ జిల్లాలోని పోచారామడవల్లో బర్డ్ వాక్ నిర్వహించారు. జిల్లా అదనపు కలెక్టర్ మన్సు నగేష్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా అటవీ శాఖ అధికారులు, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మన్సు నగేష్,
3: ఉదయం ప్రాతకాలం నందు పక్షుల కిలకల రాగాలు ఉన్నట్లయితే ఆ అడవి సజీవంగా ఉన్నట్లు గుర్తించాలి. ప్రతి ఒక్కరు కూడా సామాజిక బాధ్యతగా, ప్రకృతి ప్రేమికులుగా, పక్షుల ప్రేమికులుగా ఉండి తన వంతు కర్తవ్యంగా మరి అన్ని కూడా కాపాడవలసిన అవసరం ఉంటుంది.
0: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భూభారతి, సదాబైనామా, ఇతర భూ

సంబంధిత పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. మండలాల వారీగా భూభారతి దరఖాస్తులు, సాదాబాయినామా కేసులు, భూసేకరణ అంశాల పురోగతిపై తహసీల్దారులు, సర్వేయర్లు, కలెక్టరేట్కు చెందిన సంబంధిత శాఖల సూపరింటెండెంట్లతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో పెండింగ్ పనులను శరవేగంగా పూర్తి చేసి లబ్దిదారులకు త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావాలని నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. నల్గొండలోని గొల్లగూడ డబుల్ బెడ్రూమ్ గృహ సముదాయాన్ని కలెక్టర్ పరిశీలించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పరిశ్రమల అభివృద్ది, పెట్టుబడుల ప్రోత్సాహం, ఉపాధి అవకాశాల కల్పనకు అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలని కలెక్టర్ అంకిత్ సూచించారు. జిల్లా పరిశ్రమల ప్రమోషన్ కమిటీ సమావేశంలో ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. రానున్న వర్షాకాలంలో వచ్చే వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని రాజన్న సిరిసిల్ల జిల్లా వైద్యాధికారిణి డాక్టర్ రజిత సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల అధికారులతో రాజన్న సిరిసిల్ల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. విశేషాలు మరొకసారి. రంగారెడ్డి జిల్లా కోహెడలో అత్యాధునిక పళ్ల మార్కెట్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సాయంత్రం శంకుస్థాపన చేస్తారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి కాలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్లోని ప్రభుత్వ భూముల్లో పేదలకు ఇందిరమ్మళ్లు నిర్మించాలని రాష్ట ప్రభుత్వం నిర్ణయించింది. భూముల మార్కెట్ ధరలను ఎలాంటి శాస్త్రీయత లేకుండా ప్రభుత్వం పెంచిందని బీజేపీ విమర్శించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: గుడ్ ఆఫ్టర్నూన్ లిజనర్స్, వెల్కమ్ టు షో టైమ్. షో టైమ్ 1:20 to 2 మధ్యలో మనం షో టైంలో ప్రతిరోజు క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. మీరు ఆన్సర్స్ పంపిస్తారు, కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన శ్రోతల పేర్లన్నీ కూడా మనం చదవడం జరుగుతూ ఉంటుంది. మరి ఇవాళ షో టైం కూడా రెడీగా ఉంది, ప్రశ్నలతో నేను సిద్ధంగా ఉన్నాను. ఆన్సర్స్ పంపించడానికి మీరు కూడా సిద్ధమైపోండి. చాలామంది శ్రోతలు రెడీగానే ఉన్నారు, నాకు ఆల్రెడీ మెసేజెస్ కూడా పంపిస్తున్నారు, నాకు ఎప్పుడో వెల్కమ్ చెప్పేశారు షో టైం కార్యక్రమానికి శ్రోతలందరూ కూడా. ఇంకా లేట్ చేయకుండా షో టైం స్టార్ట్ చేస్తాను, అయితే ఒక సాంగ్ తర్వాత స్టార్ట్ చేస్తాను. ఇంకా ఎవరైనా వచ్చే శ్రోతలు ఎవరైనా కూడా జాయిన్ అవుతారేమో చూద్దాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? It's simple. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీబీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: చెట్టు కింద ప్లీడర్ సినిమాలోంచి పాట విన్నారు. ఇళయరాజా గారి కంపోజిషన్లో వెన్నెలకంటి గారి సాహిత్యం, బాలుగారు చిత్రగారు పాడిన పాట.
1: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
0: ఎస్, షో టైంలో ఫస్ట్ క్వశ్చన్ అడిగే టైం వచ్చేసింది. 1:27:25 స్టూడియో క్లాక్లో షో టైంలో ఫస్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను. నేను శ్రోతలందరూ కూడా రెడీగా ఉన్నారనుకుంటున్నాను. మీ మీ ఆయుధాలు, అదే మీ స్మార్ట్ ఫోన్స్ పట్టుకుని ఆన్సర్స్ అందించడానికి. ఎస్, ఫస్ట్ క్వశ్చన్ జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన క్వశ్చనే. ఫిలిం క్వశ్చన్ కూడా ఉంది. ఫిలిం క్వశ్చన్స్ లేవా సార్ ఇవాళ అని మన శ్రోతలు మెసేజ్ పెట్టారు. ఉంది, తర్వాత అడుగుతాను. ఫస్ట్ క్వశ్చన్ జనరల్ నాలెడ్జ్కి సంబంధించింది. జాగ్రత్తగా వినండి. కరెంట్ అఫైర్స్ ఫాలో అయ్యే వాళ్ళకి ఈజీ ఆన్సరే, బట్ ఆలోచించి ఒక ఆన్సర్ మాత్రమే పంపించండి. ఫస్ట్ ఒక ఆన్సర్ పంపించేసి మళ్ళా కరెక్ట్గా సాంగ్ అయిపోయే టైంలో దాన్ని డిలీట్ చేసి మళ్ళీ వేరే ఆన్సర్ పంపితే అట్లాంటివి నేను తీసుకోను. ఏదైనా ఆలోచించి ఒక ఆన్సర్ మాత్రమే పంపించండి. క్వశ్చన్ ఏంటంటే, ఇటీవల వార్తల్లో నిలిచిన భారతదేశపు ఏఐ ఆధారిత యుద్ధ విమానం, ఏఐ ఆధారిత ఫైటర్ జెట్ ఉంది, దాని పేరు కాలభైరవ. వినే ఉంటారు మీరు ఎక్కువగా. ఇటీవల వార్తలో నిలిచిన భారతదేశపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఫైటర్ జెట్ కాలభైరవ ఏ యూరోపియన్ దేశంలో తయారు చేయబడింది, ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ చేయబడింది? ప్రశ్న మరోసారి, ఇటీవల వార్తల్లో నిలిచిన భారతదేశపు ఏఐ ఆధారిత ఫైటర్ జెట్ కాలభైరవ ఏ యూరోపియన్ దేశంలో తయారు చేయబడింది? 0402324052 0402324085 మీ ఆన్సర్ పంపించండి. మీ పేరు, మీ వివరాలు కూడా పంపించండి. ఆన్సర్ మరి కాసేపట్లో రివీల్ చేస్తాను ఈ పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

0: ఆకాశవాణి 90 సంవత్సరాల ప్రజాసేవ ప్రసారోత్సవాల సందర్భంగా హైదరాబాద్ కేంద్రం నిర్వహిస్తున్న గగన విజయం విశేష అష్టావధానం కార్యక్రమం 7వ తారీఖు ఆదివారం ఉదయం 9:30 నాంపల్లి డాక్టర్ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం నందు జరుగుతుంది. అందరూ ఆహ్వానితులే. ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం.
1: ఎస్ స్టూడియో క్లాక్లో 1:34 అవుతోంది. షో టైం వింటున్నారు. షో టైంలో ఆల్రెడీ ఫస్ట్ క్వశ్చన్ అడగడం జరిగింది. నేను చాలామంది శ్రోతలు కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు. ఇటీవల వార్తల్లో నిలిచిన

భారతదేశపు ఏఐ ఆధారిత యుద్ధ విమానం ఫైటర్ జెట్ కాలభైరవ ఏ యూరోపియన్ దేశంలో తయారు చేయబడింది అని అడిగాను నేను. చాలామంది శ్రోతలు కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు. ఫాస్ట్గా వాళ్ళ పేర్లు చదివేద్దాం. మంచిర్యాల నుంచి చంద్రమొగిలి, పద్మరాణి, అక్షర కృప కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పంతాడి శ్రీనివాసరావు గారు మోరిపోల నుండి పంపించారు. తర్వాత పట్లావత్తు పద్మావతి, శిల్ప వెంకట్ చెంచల్గూడ నుంచి, రవికుమార్ రమాదేవి మల్కాజ్గిరి నుంచి, పృథ్వీకుమార్ భీమ్గల్ నుంచి, బొమ్మిదేని లక్ష్మీనారాయణ అమ్మన్ గుర్తు నుంచి, బాలకృష్ణ నరసింపేట నుంచి, షేర్ల వెంకటేష్ సుగుణా గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. భోగ మార్కండేయ గారు భూదాన్ పోచంపల్లి, కట్ల సతీష్ గారు భద్రాద్రి కొత్తగూడెం, పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా, నాగ్నాథ్ గుప్తా నిజామాబాద్ నుంచి, జాపా భూమేశ్వర్ గారు వెల్లూరు నుంచి, దస్తగిరి సంధ్య గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గణేష్ వేదవతి గారు నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత హనుమాన్ టేకడి హైదరాబాద్ నుంచి, దోమకొండ విజయ్ కుమార్ గారు, జక్రాన్పల్లి నుంచి అఖిల అరుణ రాజేందర్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. శ్రీతేజ మేడిపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తోట సతీష్ గారు పొతంగల్ నిజామాబాద్ నుంచి, జోగులంబ గద్వాల్ జిల్లా నుంచి, ఆనందరావు ప్రదీప్ కుమార్ నల్లబోతుల జ్ఞానేశ్వర్, అండ్ వరంగల్ జిల్లా ఎల్బి నగర్ నుంచి ఊర్మిళ సతీష్, వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన శ్రోతలు. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే పోర్చుగల్, యూరోపియన్ కంట్రీ అయిన పోర్చుగల్లో ఈ కాలభైరవ అనే ఫైటర్ జెట్ని మ్యానుఫ్యాక్చర్ చేశారు. తర్వాత దాన్ని ప్రస్తుతం ఏఐ ఆధారితంగా అది నడుస్తుందన్నమాట. మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో నడిచేటువంటి ఫైటర్ జెట్ పోర్చుగల్లో మ్యానుఫ్యాక్చర్ అయింది.

0: అనుమానాస్పదం మూవీ నుంచి సాంగ్ విన్నారు. శ్రేయా ఘోషల్, విజయ్ యేసుదాస్ పాడింది. వేటూరి గారి సాహిత్యం, ఇళయరాజా గారి సంగీతం.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీబీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: వన్ 141 స్టూడియో క్లాక్ లో షో టైంలో సెకండ్ క్వశ్చన్ అడుగుతున్నాను నేను. సెకండ్ క్వశ్చన్ ఫిల్మ్స్ కి సంబంధించింది, ఈజీ క్వశ్చనే. క్వశ్చన్ ఏంటంటే, వెరీ రీసెంట్గా, చాలా రీసెంట్గా 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న కె రాఘవేంద్రరావు గారు డైరెక్ట్ చేసిన సినిమా పేరేంటి? వెరీ రీసెంట్గా 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఆ సినిమా రిలీజ్ అయ్యి, దాని డైరెక్టర్ కె రాఘవేంద్రరావు గారు. ఆ సినిమా ఏదో నాకు పంపించండి. 0402324052 అనే నెంబర్ మీద స్టే ట్యూన్డ్. షో టైం వింటున్నారు మీ ఆర్జే పవన్తో.

0: గ్యాంగ్ లీడర్ సినిమా నుంచి బప్పిలహరి కంపోజిషన్లో బాలుగారు చిత్రగారు పాడారు, రచన భువన చంద్ర.
1: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
0: షో టైం వింటున్నారు. షో టైంలో సెకండ్ క్వశ్చన్గా నేను అడిగిన ప్రశ్న ఏంటంటే, వెరీ రీసెంట్గా 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న కె రాఘవేంద్రరావు గారి సినిమా ఏది అని అడిగాను. 70% కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కొంతమంది శ్రోతలు కన్ఫ్యూజ్ అయ్యి రాంగ్ ఆన్సర్స్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన శ్రోతల పేర్లు ఏమాత్రం లేట్ చేయకుండా చదివిద్దాం. గణేష్ వేదవర్తి గారు హైదరాబాద్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. పానుగంటి రవికుమార్ అండ్ ఫ్యామిలీ బిహెచ్ఎల్ నుంచి కరెక్ట్ ఆన్సర్. ఎస్ఎన్ మూర్తి రాణి గారు సూరారం నుంచి, దస్తగిరి సంధ్య గారు కడప నుంచి, పున్నా వెంకటేశం హేమలత నార్కెట్పల్లి నుంచి, మహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మడి నుంచి, కీర్తి రాజ్కుమార్ ఆదర్శ్ నగర్ నిజామాబాద్ నుంచి, అరుణా పద్మనాభం గారు మల్కాజ్గిరి నుంచి, కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి, సంతోష్ సుప్రియ గారు బౌరంపేట్ నుంచి, కట్ల సతీష్ గారు కొత్తగూడెం నుంచి, తర్వాత మనకి ఆన్సర్ పంపించారు శ్రీపతి బాబు గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గంగోత్రి ఏంటండి బాబు, గంగోత్రి 2003లో వచ్చింది. కాకతీయ పాషా వరంగల్ నుంచి, సంతోష్ కుమార్ యాప్రాల్ నుంచి, షానీ గారు జోగులాంబ గద్వాల్ జిల్లా నుంచి, కె ఆనందరావు ప్రదీప్ కుమార్ నల్లబోతు జ్ఞానేశ్వర్ గారు రూప కావచ్చులు నడబాబు సార్ కావచ్చు అని కొంతమంది పెట్టారు. తర్వాత జాపా భూమేశ్వర్ గారు వెల్లూళ్ళ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వీళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించిన శ్రోతలు. జూన్ 4, 1976 అంటే మొన్నటికి సరిగ్గా 50 సంవత్సరాలు అయింది రిలీజ్ అయ్యి. ఆ సినిమా ఏంటంటే, సినిమా పేరు జ్యోతి. మురళీమోహన్ గారు హీరోగా, జయసుధ హీరోయిన్గా, గిరిబాబు కృష్ణకుమారి గారు ఇతర పాత్రలు పోషించిన సినిమా. ఈ సినిమాకి క్రాంతికుమార్ గారు నిర్మాత, కె చక్రవర్తి గారు సంగీతం అందించారు.

థర్డ్ క్వశ్చన్ కూడా అడిగేస్తున్నాను నేను. థర్డ్ క్వశ్చన్ ఏంటంటే, జాగ్రత్తగా వినండి, రెగ్యులర్గా న్యూస్ ఫాలో అవుతున్న వాళ్ళకి తెలిసిన ఆన్సర్ ఇది. నీతి ఆయోగ్ ఇంతకుముందు మనం ప్లానింగ్ కమిషన్ అనేవాళ్ళం, తర్వాత నీతి ఆయోగ్ గా పేరు మార్చుకుందది. నీతి ఆయోగ్ చేత భారతదేశం అల్లం రాజధానిగా ప్రకటించబడిన ఏ రాష్ట్రం, అంటే అక్కడ అల్లం పంట బాగా ఎక్కువగా పండుతుంది, అల్లానికి రాజధానిగా ప్రకటించబడిన ఏ రాష్ట్రం సుమారు 190 కోట్ల

రూపాయల ప్రాజెక్ట్ అయిన జింజర్ మెషిన్ ఇటీవల ప్రారంభించింది. నీతి ఆయోగ్ చేత భారతదేశం అల్లం రాజధానిగా ప్రకటించబడి జింజర్ క్యాపిటల్గా ప్రకటించబడి సుమారు 190 కోట్ల ప్రాజెక్ట్ అయిన జింజర్ మిషన్ అనే ప్రాజెక్ట్ని ఇటీవల ప్రారంభించింది. క్లూ ఇస్తాను, చిన్న రాష్ట్రం అది. ఆన్సర్ పంపించండి, టైం ఎక్కువ లేదు కాబట్టి. చిన్న పాట వేసేసి మళ్ళీ వచ్చేస్తాను, స్టే ట్యూన్డ్.

Radio. హాయ్ నాన్న సినిమా నుంచి హేషమ్ అబ్దుల్ వహాబ్ కంపోజ్ చేసిన సాంగ్ విన్నారు.

సహాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నెంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

స్టూడియో క్లాక్ లో 154 అవుతోంది. షో టైంలో లాస్ట్ క్వశ్చన్ గా తీసుకుందాం మనం. నీతి ఆయోగ్ చేత భారతదేశపు అల్లం రాజధానిగా ప్రకటించబడిన ఏ రాష్ట్రం సుమారు 190 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అయిన జింజర్ మిషన్ను ఇటీవల ప్రారంభించింది అని అడిగాను. మన శ్రోతలందరూ దాదాపు కరెక్ట్ ఆన్సర్సే పంపించారు. కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన శ్రోతలు నేను నేమ్స్ ఎక్కువ మళ్ళీ రిపీట్ కాకుండా, అంటే కొత్త శ్రోతలు మూడింటికి కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన వాళ్ళు చాలామంది ఉన్నారు, బట్ మూడో ప్రశ్నగా తీసుకున్న వాళ్ళు ఇంతకుముందు చదవని వాళ్ళ పేర్లు చదవడానికి నేను ఎక్కువగా ట్రై చేస్తున్నాను. ఎంఎం శాస్త్రి గారు, సుగంధి కార్తిక్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎస్ రాణిమూర్తి గారు సురారం నుంచి, బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి, దమ్మోజ్ వెంకటాచారి గారు చిత్రియాల నుంచి, కే ఆనందరావు అండ్ ఫ్యామిలీ జోగులాంబ గద్వాల జిల్లా నుంచి, ప్రేమ్నాథ్ కళావతి ఆర్మూర్ నుంచి, సులోచన గారు కరీంనగర్ నుంచి, మాడబోయిన సత్యనారాయణ గారు డొంకేశ్వర్ నుంచి, వాణి లింబాద్రి గారు నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత మేడిపల్లి నుంచి శ్రీతేజ శ్రీరామ్ గారు, జక్రాన్పల్లి నుంచి అరుణ రాజేందర్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు, గజ్వేల్ నుంచి సేర్ల వెంకటేష్ సుగుణ రామ్ప్రసాద్ కరెక్ట్ ఆన్సర్, పోలేపల్లి శ్రీనివాస్ గారు రాజన్నపేట గ్రామం సిరిసిల్ల జిల్లా నుంచి, చోడవరపు నాగేశ్వరరావు గారు గీతానగర్ హైదరాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, నెమ్మాని గ్రామం నార్కట్పల్లి నుంచి పున్నా వెంకటేశం హేమలత, పద్మావతి గారు కిస్మత్పూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, భువనగిరి అర్బన్ నుంచి కొండా యాదగిరి శాంత గారు, కాకతీయ పాషా గారు వరంగల్ నుంచి, తర్వాత సూరారం నుంచి ఎస్ రాణిమూర్తి గారు, నాగనాథ్ గుప్తా గారు నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్, బల్కంపేట నుంచి రాము గారు కరెక్ట్ ఆన్సర్. వీళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన శ్రోతలు. మనకి ఇన్ టైంలోనే కరెక్ట్ ఆన్సర్ పంపించారు వీళ్ళు ముగ్గురు. మూడు ప్రశ్నలకి కరెక్ట్ ఆన్సర్ పంపించారు కాబట్టి, సిరికొండ నుంచి తల్లాగీత రాజలింగం వృషాలి గారు, కృష్ణ గారు. కరెక్ట్ ఆన్సర్ మిజోరం రాష్ట్రం. మిజోరం రాష్ట్రాన్ని అల్లం రాజధానిగా ప్రకటించబడింది నీతి ఆయోగ్ చేత. ఈ రాష్ట్రానికి సుమారు 190 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అయిన జింజర్ మిషన్ ఇటీవల ప్రారంభించిందనమాట. సో మనకు అక్కడ మిజోరంలో ఎక్కువగా అల్లం సాగు చేస్తారు. అల్లం సాగు మీద ఆధారపడి చాలా కుటుంబాలు అక్కడ జీవనం సాగిస్తూ ఉంటాయన్నమాట. మరి ఇది ఇవాళ షో టైం. షో టైంలో పార్టిసిపేట్ చేసిన మా శ్రోతలందరికీ, మనం గెలిచామా లేదా, మన పేరు చదివారా లేదా, అంటే ప్రతిరోజు ఆన్సర్స్ పంపిస్తూ ఉంటారు మీరు, బట్ ఒక్కొక్కసారి వచ్చిన స్పీడ్లో మీ ఆన్సర్ మిస్ అవుతుంది. మనకి టైం లిమిట్ కూడా ఉంది కాబట్టి, సో సాధ్యమైనంత వరకు ఆన్సర్స్ నేను చదవడానికి ప్రయత్నించాను. మళ్ళీ రేపటి షో టైంలో పార్టిసిపేట్ చేయండి. పార్టిసిపేషన్ ఇస్ ద గ్రేట్ థింగ్ కదా. కాబట్టి ఇవాళ షో టైంలో పార్టిసిపేట్ చేసిన మా శ్రోతలందరికీ పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాల గని
0: మధుర గానాడ మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324085 మరొక నెంబర్
2: 2324085.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 MHz పై.

0: マネジェネレンジェネ。
1: ఆకాశవాణి 90 సంవత్సరాల ప్రజాసేవ ప్రసారోత్సవాల సందర్భంగా హైదరాబాద్ కేంద్రం నిర్వహిస్తున్న గగన విజయం విశేష అష్టావధానం కార్యక్రమం 7వ తారీఖు ఆదివారం ఉదయం 9:30 నాంపల్లి డాక్టర్ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం నందు జరుగుతుంది.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 2 గంటలు కావస్తోంది. మరి కాసేపట్లో మిడ్ డే న్యూస్ ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోస్లో సమయం 2:15. మరి కాసేపట్లో వింటారు శక్తిశీలి.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి

0: గాసిప్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంతా గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. విబి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం 102.8 మెగాహెడ్స్ పై శక్తిశీలి కార్యక్రమంలో ఇవాళ మనం మాట్లాడుకుందాం ఒక విజేత గురించి. అపజయం ఎదురైనప్పుడు ఆగిపోవడం కాదు, ఆ అపజయాన్ని ఒక అద్భుత విజయానికి పునాదిగా మార్చుకోవడమే కదా అసలైన విజేత లక్షణం, లక్ష్యం. అలా మన చుట్టూ ఎంతోమంది మహనీయుల జీవిత విశేషాలను, వారి వెనకున్న స్ఫూర్తిదాయక పోరాటాలను పరిచయం చేసే మనందరికీ ఎంతో ఇష్టమైన కార్యక్రమం శక్తిశీలిలో మరి ఇవాళ ఎవరి గురించి మాట్లాడుకుందాం తెలుసుకుందాం మరి కాసేపట్లోనే ఈ పాట తర్వాత. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. శక్తిశీలి వింటున్నారు, నేను మీ ఆర్జే పవన్.

ఉదిత్ నారాయణ్, అనురాధ పౌడ్వాల్ పాడిన పాటిది మనసున్న మహారాజు సినిమా కోసం. రచన వేటూరి, సంగీతం వందేమాతరం శ్రీనివాస్.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

0: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
1: శక్తిశీలి వింటున్నారు. శక్తిశీలిలో ఇవాళ ఏ స్త్రీమూర్తి గురించి మనం మాట్లాడుకోబోతున్నాం? ఆమె సాధించిన విజయాల ద్వారా మిగతా వాళ్ళకి కలిగించిన స్ఫూర్తి ఏంటి అనే విషయం కూడా మనం ఇవాళ

శక్తిశీలి వింటున్నారు. శక్తిశీలిలో ఇవాళ ఏ స్త్రీమూర్తి గురించి మనం మాట్లాడుకోబోతున్నాం, ఆమె సాధించిన విజయాల ద్వారా మిగతా వాళ్ళకి కలిగించిన స్ఫూర్తి ఏంటి అనే విషయం కూడా మనం ఇవాళ మాట్లాడుకుందాం. చాలామంది వారి జీవితంలో ఎంతో కష్టపడి పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారు కదా, మరి అటువంటి వారి గురించి డైరెక్ట్గా చెప్తే ఏం బాగుంటుంది? కాబట్టి ఒక సామాన్య డ్రై క్లీనింగ్ షాపులో బట్టలు ఇస్త్రీ చేస్తూ ఆధునిక ప్రపంచపు దిశను మార్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి గాడ్ మదర్, ఎస్ మీరు విన్నది కరెక్టే, గాడ్ మదర్గా పేరు సంపాదించిన ఫేఫేలీ గారి గురించి ఇవాల్టి శక్తిశీలిలో మనం మాట్లాడుకుందాం. మరి ఫేఫేలీ గారు ఒక చిన్న స్థాయి నుంచి గాడ్ మదర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇప్పుడు ఎక్కడ విన్నా కూడా ఏఐ అని మాత్రమే, ఆల్ఫాబెట్స్ ఏమో రెండు అనేంతగా మనకి రెగ్యులర్గా వినపడుతున్న మాట అనమాట. మరి అలాంటి ఏఐకి ఎలా గాడ్ మదర్ అయ్యారు, మరి దాని వెనక ఎంత కష్టం ఉంది, ఇవన్నీ కూడా ఇవాళ శక్తిశీలిలో మనం మాట్లాడుకుందాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, స్టే ట్యూన్డ్.

0: రాజకుమారుడు సినిమా నుంచి బాలుగారు చిత్ర గారు పాడిన వండర్ఫుల్ మెలోడీ సాంగ్ విన్నాం. మణిశర్మ గారి కంపోజిషన్లో వేటూరు గారి సాహిత్యం.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
0: 2:32 ఎగ్జాక్ట్గా స్టూడియో క్లాక్లో టైం. శక్తిశీలిలో ఫెఫేలీ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. గాడ్ మదర్ ఆఫ్ ఏఐగా ఖ్యాతికెక్కిన ఫెఫేలీ గారి గురించి. ఫెఫేలీ గారు 1976లో చైనాలో జన్మించారు. లీకి 15 సంవత్సరాలు ఉన్నప్పుడే వాళ్ళ ఫ్యామిలీ అంతా చైనా నుంచి న్యూజెర్సీకి షిఫ్ట్ అయిపోయింది. అసలే వలస వచ్చిన కుటుంబం, అన్నీ సర్దుకోవాలంటే టైం పడుతుంది కదా. అలా ఎకానమికల్గా ఇబ్బంది ఉండడం వల్ల లీ కూడా వాళ్ళ నాన్నగారి డ్రై క్లీనింగ్ షాప్లో చదువుకుంటూనే నాన్నగారికి సహాయం చేస్తున్నట్టుగా పనిచేసేవారు. చిన్నప్పటి నుంచి ఫిజిక్స్ మీద చాలా ఇంట్రెస్ట్ లీకి. స్పేస్ అంటే ఏంటి, అసలు మేధస్సు ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, అది ఎలా వస్తుంది, అన్నీ నేర్చుకుంటూ ఉండేవారనమాట. ఫిజిక్స్ మీద అపారమైన ఆసక్తి ఉండడం కూడా తనని అలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు టర్న్ అవ్వడానికి, అలాగే మెషిన్స్ గురించి నేర్చుకుంటూ ఇలా ఎన్నో క్వశ్చన్స్లో ఆవిడ చాలా చాలా సాధన చేసి అవన్నీ కూడా కలగలిపి పిహెచ్డి చేసేలాగా చేశాయంట లీని. ఇక 2010వ సంవత్సరం, ఆ టైంలో కంప్యూటర్లో పరిశోధన రంగం ఎటు వెళ్లాలో తెలియని సందిగ్ధ పరిస్థితి వచ్చింది. మరి అప్పుడు అందరి దృష్టి డేటా కన్నా కూడా అల్గోరిథమ్స్ మీదే ఉన్నా అవి సరిగ్గా పనిచేసేవి కాదంట. మరి ఆ సమయంలో లీ అల్గోరిథమ్స్ని దాటి సైకాలజీ, లింగ్విస్టిక్స్ మీద కాన్సన్ట్రేట్ చేశారట. మనిషి ఎలా నేర్చుకుంటున్నాడు, మెయిన్గా దీని మీద డిపెండ్ అవుతున్నాడు, దేని మీద డిపెండ్ అవుతున్నాడు, అందరితో మాట్లాడుతూ ఎదుటివారిని చూస్తూ వాళ్ళ ఎక్స్పీరియన్స్ నుండే కదా అని ఆలోచించారంట లీ. ఇదే విషయం కొందరు సీనియర్స్కి చెప్తే సింపుల్గా కొట్టిపారేశారట, ఇంపాసిబుల్ అని కూడా అన్నారట. మరి సక్సెస్ అయిందని మనం అర్థమవుతుంది కానీ మరి ఎలాగానే తెలియదు కదా. కాబట్టి లీ చేసిన కృషి ఏంటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఆవిడ కొత్తగా కనుక్కున్న కాన్సెప్ట్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఇవాళ శక్తిశీల్లో మనం మాట్లాడుకుందాం. బట్ అందుకన్నా ముందు ఒక మంచి సాంగ్ విందాం. చంద్రలేఖ సినిమా నుంచి మీ అందరి కోసం రాజేష్ సుజాత పాడిన సిరివెన్నెల గారి గీతం, సంగీతం సందీప్ చౌత. స్టే ట్యూన్డ్.

0: సైక్లింగ్ ద్వారా ఫిట్నెస్, ఇంకా పర్యావరణ హితాన్ని కోరే క్రమంలో తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో వరల్డ్ బైసికిల్ డే 2026 సండేస్ ఆన్ సైకిల్ జూన్ 7 సండే 6 AM గజ్జిబౌలి స్టేడియం నుంచి స్టార్ట్ అయ్యే సైకిల్ ర్యాలీ పాల్గొనే దాదాపు 2,000 మందికి పతకాలు, సర్టిఫికెట్లు. ఈ గ్రాండ్ ఈవెంట్ సపోర్టర్స్ హైదరాబాద్ సైక్లింగ్ గ్రూప్, హైదరాబాద్ సైక్లింగ్ రెవల్యూషన్, హైదరాబాద్ రన్నర్స్, గిగిల్ బగ్స్, తెలంగాణ సైక్లింగ్ అసోసియేషన్, ఇంకా మరిన్ని సంస్థలు. పేరు నమోదు కోసం ఫోన్ నంబర్ 9000033100.
1: ఆకాశవాణి 90 సంవత్సరాల ప్రజాసేవ ప్రసారోత్సవాల సందర్భంగా హైదరాబాద్ కేంద్రం నిర్వహిస్తున్న గగన విజయం విశేష అష్టావధానం కార్యక్రమం 7వ తారీఖు ఆదివారం ఉదయం 9:30 నాంపల్లి డాక్టర్ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం నందు జరుగుతుంది. అందరూ ఆహ్వానితులే. ఈ కార్యక్రమానికి విచ్చేసి

0: విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం.
1: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
3: శక్తిశీలి వింటున్నారు. శక్తిశీలిలో ఫెఫేలి, గాడ్ మదర్ ఆఫ్ ఏఐగా పేరు తెచ్చుకున్న స్త్రీమూర్తి గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. అలా ప్రపోజల్స్ని వాళ్ళు రిజెక్ట్ చేశారనమాట. దాన్ని ప్రూవ్ చేయడం కోసం తను లీ ఏం చేశారంటే ఇమేజ్ నెట్ అనే ఒక ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశారు. ఎవరేమన్నా ప్రూవ్ చేయగలగాలనే గట్టి నిర్భయంతో వెనకడుగు వేయకుండా ఏదైనా సాధించాలి అనుకున్నారు. అందుకోసం లీ ఏం చేశారంటే కొందరు గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ హెల్ప్ తీసుకుని 1,50,00,000 ఇమేజెస్ని 22,000 విభాగాలుగా డివైడ్ చేసి ఈ ఇమేజ్ నెట్ని ఏర్పాటు చేశారు. అండ్ ఆ ప్రాజెక్ట్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఆ ఇమేజెస్ లేదా ఫొటోస్ అనేవి కంప్యూటర్స్కి అర్థమయ్యేలా చెయ్యటం అనమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాన్సెప్ట్ అదే కదా. మనం ఏదైనా చిన్న ప్రోగ్రామ్ ఇస్తే ఇక హ్యూమన్ బ్రెయిన్తో సమానంగా దాదాపు దగ్గరగా చేయగలిగే ప్రావీణ్యమే కదా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చూపిస్తోంది. ఇమేజ్ నెట్ లేదా ఎలెక్స్ నెట్ పనితీరు చూశాకనే కంప్యూటర్ టెకీస్లకి డీప్ లెర్నింగ్ ఇంపార్టెన్స్ అనేది అర్థమైంది. LLMS అంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ని డెవలప్ చేశారు జెఫ్రీ హింటన్ గారు. జెఫ్రీ హింటన్ని మనం గాడ్ ఫాదర్ ఆఫ్ ఏఐ అని పిలుస్తాం. సో ఈ LLMని డెవలప్ చేసిన తర్వాత ఏఐలో కీలకమైన మలుపుకి కారణమైందనే చెప్పాలి. అలా లీ చేసిన ఈ ఇమేజ్ నెట్ ప్రాజెక్ట్ తర్వాత ఆవిడ పేరు ప్రఖ్యాతలు అమాంతం పెరిగిపోయాయి. తర్వాత తను చేసిన హార్డ్ వర్క్ ఖచ్చితంగా తనకి పేరు తీసుకొచ్చి పెట్టింది. స్వయంగా ఆవిడని గాడ్ మదర్ ఆఫ్ ఏఐగా పిలవడం మొదలుపెట్టారు అప్పటి నుంచి. ఇంకా మాట్లాడుకుందాం ఓ పాట తర్వాత. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
4: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 నుండి 4 మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.

0: అల్లుడు గారు వచ్చారు సినిమా నుంచి పాట విన్నారు. రచన సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారు, సంగీతం గానం ఎంఎం కీరవాణి.
1: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
2: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
3: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
2: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
3: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

శక్తిశీలిలో ఫేఫేలీ గారి గురించి మాట్లాడుకుంటున్నాం కదా, గాడ్ మదర్ ఆఫ్ ఏఐగా ఖ్యాతికెక్కిన. అండ్ లీ ప్రస్తుతం స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నారు. ఎథికల్ టెక్నాలజీ, నైతిక సాంకేతికత మీద ఎన్నో ప్రసంగాలు కూడా చేశారు ఆమె. ఇంకా ఐక్యరాజ్య సమితి సైంటిఫిక్ ప్రోగ్రెస్ బోర్డులో సభ్యురాలు కూడా. ఒక స్టార్టప్కి ప్రస్తుతం కోఫౌండర్ సీఈఓగా కూడా ఉన్నారు. అది స్టార్ట్ చేసిన ఏడాదిలోనే సుమారు 9,000 కోట్ల విలువకు చేరుకుందంట. మనందరికీ తెలుసు, ఇప్పుడు ఎక్కడ విన్నా ఏఐ ఏఐ ఏఐ. ఏఐ వల్ల చాలామంది భయపడుతోంది ఏంటంటే జాబ్స్ చిక్కుల్లో పడతాయేమో, మొత్తం ఏఐయే తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తే వాట్ నెక్స్ట్ అనే ఒక డైలమాలో కూడా ఉన్నారు ప్రస్తుతం చాలామంది. అండ్ ఇప్పుడు ఈ కాలంలో ఏంటంటే ఇంత పెద్ద బజ్ వర్డ్ అవుతుందని ఎవ్వరూ అనుకోలేదు ఈ ఏఐ అనేది. ఇప్పుడు ఆ స్టార్టప్ ఏఐని దాటిపోయిందంట, ఏది లీ గారు స్టార్ట్ చేసింది. మరి ఏఐని మించింది ఇంకేముంది అనే కదా మీ సందేహం. అదేంటో చెప్తాను మరి కాసేపట్లో. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: దొంగోడు సినిమా నుంచి సాంగ్ విన్నారు. భాషాశ్రీ సాహిత్యం, విద్యాసాగర్ కంపోజిషన్లో, కార్తీక్ స్వర్ణలత గారు పాడిన పాట అది.
1: ఒరే, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
0: శక్తిశీలిలో ఫెఫేలి గారి గురించి మాట్లాడుకుంటున్నాం. ఆవిడ నెక్స్ట్ వర్క్ చేస్తున్న ప్రాజెక్ట్ ఏంటి తెలుసా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కూడా దాటేసి ఇప్పుడు స్పేషియల్ ఇంటెలిజెన్స్ మీద ఆవిడ వర్క్ చేస్తున్నారు. అంటే ఏఐని ఎన్ని రకాలుగా వాడాలో అన్ని రకాలుగా వాడుతున్నాం. ఏది నిజం, ఏది అబద్ధం అనేది కనుక్కోవడం చాలా కష్టం. అది బాగా దాని మీద అవగాహన ఉన్నవాళ్ళు ఏది రియల్, ఏది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పగలుగుతారు. అయితే ఏఐ చూస్తూనే మనం అబ్బా ఓ అంటున్నాం, మరి దాన్ని మనం ఎలా అడాప్ట్ చేసుకోవాలి? ఏఐకి వాయిస్ ఉంది కదా అని దాన్ని నిజం అనుకోవడానికి వీల్లేదు. ఏఐకి వాయిస్ ఉంది కానీ ఎక్స్పీరియన్స్ లేదు, నాలెడ్జ్ ఉంది కానీ ఫండమెంటల్స్ లేవు. కానీ ఈ ఎస్ఐ ఏదైతే ఈ స్పేషియల్ ఇంటెలిజెన్స్, ప్రాదేశిక మేధస్సు అలా కాదంట, నిజమైన వర్చువల్ వర్క్ క్రియేట్ చేయడం ఎంత బాగుంటుందో కదా, అప్పుడు మనల్ని అందులో లీనమయ్యేలా చేస్తుందట. అప్పుడు ఎడ్యుకేషన్, మెడికల్, టెక్నాలజీ ఫీల్డ్స్ ఇలా ఇంకా బాగా డెవలప్ అవుతాయి. అండ్ లీ కష్టపడుతున్న ఈ స్పేషియల్ ఇంటెలిజెన్స్ గురించి మనం వినడమే కానీ దాని మీద ఇంకా పరిశోధనలు అయితే జరుగుతూ ఉన్నాయి. మరి అది ఒకవేళ సక్సెస్ అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని దాటేసి మరి అది క్రియేట్ చేసే వండర్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ మనం తెలుసుకోవాలంటే ఇంకొంతకాలం వెయిట్ చేయాలి. వాళ్ళ ప్రయోగాలు సక్సెస్ అవ్వాలని కోరుకుందాం. టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడం వరకు కరెక్టే, బట్ ఎండ్ ఆఫ్ ద డే మన మోరల్స్ మర్చిపోకూడదు. మనం మనుషులం, మరమనుషులం కాదు కదా. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి గాడ్ మదర్ అయిన ఫెఫేలి గారు ఎలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేసినా ఆవిడ సక్సెస్ సాధించాలి, శక్తిశీలిగా నిలబడాలని ఆల్ ద బెస్ట్ చెప్పేస్తూ ఇది ఇవాళ్ళది శక్తిశీలి. స్టే ట్యూన్డ్.

0: ఆకాశవాణి 90 సంవత్సరాల ప్రజాసేవా ప్రసారోత్సవాల సందర్భంగా హైదరాబాద్ కేంద్రం నిర్వహిస్తున్న గగన విజయం విశేష అష్టావధానం కార్యక్రమం 7వ తారీఖు ఆదివారం ఉదయం 9:30 నాంపల్లి డాక్టర్ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం నందు జరుగుతుంది. అందరూ ఆహ్వానితులే. ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము.
1: శ్రోతలకి మరొక్కసారి నేను గుర్తు చేస్తున్నాను, ఆకాశవాణి ప్రజాప్రసార సేవలో 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా జూన్8 సోమవారం ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా శ్రోతలందరికీ ఆహ్వానం పలుకుతోంది ఆకాశవాణి వివిధ భారతి. మీరు నేరుగా ఆకాశవాణికి ఫోన్ చేసి మీ శుభాకాంక్షలు, అనుభవాలు, అభిప్రాయాలు పంచుకోవచ్చు. రేడియోతో మీకున్న అనుబంధాన్ని మాకు చెప్పొచ్చు. లైవ్ ఫోన్ ఇన్ సమయాలు 7:30 నుంచి ఉదయం 8 వరకు, అలాగే 12:40 నుంచి 1:10 వరకు.

అలాగే మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ఆకాశవాణితో మీ అనుబంధాన్ని, మీ మధుర జ్ఞాపకాలని, 90 ఏళ్ల ఈ అపూర్వ ప్రస్థానంపై మీ అభినందనల్ని మాతో పంచుకోండి. ఎక్కడ? 0402324852, అలాగే మరొక నెంబర్ 2324085353. మరి జూన్ 8వ తారీఖున ఆకాశవాణితో ఫోన్లో మాట్లాడండి, నేను చెప్పిన సమయాల్లో, అలాగే మీ వాయిస్ని నేరుగా వినిపించండి. ఆకాశవాణితో మీ అనుబంధాన్ని పంచుకోండి. గమనిక విన్నారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 5 గంటలు కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో వార్తల ముఖ్యాంశాలు వింటారు.

కేంద్రం చిత్రసీమ తెలుగు సినీ గీతల కార్యక్రమం వింటారు. ముందుగా ఓయ్ చిత్రం కోసం శ్రేయ ఘోషాల్ పాడిన పాట, గీత రచన వనమాలి, సంగీతం యువన్ శంకర్ రాజా.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: తర్వాత పాట నరసింహ చిత్రం కోసం మను ఫెబి పాడిన పాట. గీత రచన మణిరత్నం, శివగణేష్, సంగీతం ఏఆర్ రెహమాన్.

భరత్ అనే నేను చిత్రం కోసం యాజిన్ నిజార్ రీటా పాడిన పాట, గీత రచన రామజోగయ్య శాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: ఒంగోలు గిత్త ఈ చిత్రం కోసం జీవి ప్రకాష్ కుమార్ పాడిన పాట, గీత రచన వనమాలి, సంగీతం జీవి ప్రకాష్ కుమార్.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: శ్రోతలు ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz పై చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు సినీ గీతాలు వింటున్నారు. తర్వాత పాట కోర్టు చిత్రం కోసం అనురాగ్ కులకర్ణి, సమీరా భరద్వాజ్ పాడిన పాట. గీత రచన పూర్ణాచారి, సంగీతం విజయ్ బల్గనిన్.

0: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు. ఈ చిత్రం కోసం శ్రీరామచంద్ర పాడిన పాట, గీత రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం మిక్కిజే మేయర్.

వారసుడు చిత్రం కోసం అనురా కులకర్ణి, ఎంఎం మానసి పడిన పాట, గీత రచన రామజుగయ్య శాస్త్రి, సంగీతం ఎస్ఎస్ తమన్.

0: ఏంది మామా, నీ ఊపుకి ఊరే ఊగిపోద్ది. పద ఒక పట్టు పట్టేద్దాం.
1: అట్టగంటావా?

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: శ్రోతలు చిత్రసీమ వింటున్నారు. తర్వాత పాట సీతారామరాజు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి శైలజ పాడిన పాట. గీత రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం ఎంఎం కీరవాణి.

0: శ్రోతలు చిత్రసీమ విన్నారు ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ఇప్పుడు ఒక దేశభక్తి గీతం విందాం. ముందుగా ఒక వాణిజ్య ప్రకటన.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 6:05 కావస్తుంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. రంగారెడ్డి జిల్లా కోహెడ్లో అత్యాధునిక సమీకృత పళ్ల మార్కెట్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరికొద్దిసేపట్లో శంకుస్థాపన చేస్తారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ నెల 20వ తేదీన ఎల్బీ స్టేడియంలో సామూహిక యోగా కార్యక్రమం నిర్వహిస్తున్నామని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో ఇసుక ద్వారా వచ్చే ఆదాయాన్ని పెంచడంతో పాటు అక్రమ ఇసుక తవ్వకాలు రవాణాను పూర్తిగా అరికట్టేందుకు నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈ రాత్రికి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. రంగారెడ్డి జిల్లా కోహెడలో అత్యాధునిక సమీకృత పళ్ల మార్కెట్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరికొద్దిసేపట్లో శంకుస్థాపన చేస్తారు. 179 ఎకరాల విస్తీర్ణంలో

0: 3,307 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించే ఈ ప్రాజెక్ట్ ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో 3 ఏళ్లలో పూర్తి కానుంది. ఈ మార్కెట్ అందుబాటులోకి వస్తే ప్రత్యక్షంగా పరోక్షంగా సుమారు 25,000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం వెల్లడించింది. కోహెడ పళ్ల మార్కెట్ ఉద్యాన రైతులకు వరంగా మారనుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. పళ్ల వ్యాపారం, నిల్వ, రవాణా, మార్కెటింగ్కు కోహెడ ఫ్రూట్ మార్కెట్లో సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. యోగాను నిత్య జీవితంలో భాగం చేసుకోవాలని, దేశ సంస్కృతిని ప్రపంచానికి చాటాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ నెల 20వ తేదీన ఎల్బీ స్టేడియంలో సామూహిక యోగా కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు. కవాడీగూడలోని సిజిఓ టవర్స్లో నిర్వహించిన యోగా సన్నాహక సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ, యోగాకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడంలో జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించేలాగా కృషి చేసిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకే దక్కుతుందన్నారు. యోగా దినోత్సవం రోజు ప్రతి ఒక్కరూ ఇళ్లల్లో, కాలనీల్లో యోగా చేయాలని, ఎల్బీ స్టేడియంలో యోగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కిషన్ రెడ్డి కోరారు. రాష్ట్రంలో ఇసుక ద్వారా వచ్చే ఆదాయాన్ని పెంచడంతో పాటు అక్రమ ఇసుక తవ్వకాలు, రవాణాను పూర్తిగా అరికట్టేందుకు నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని కార్మిక శాఖ మంత్రి డాక్టర్ జి వివేక్ వెంకటస్వామి అధికారులను ఆదేశించారు. ఈరోజు హైదరాబాద్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలోని తన చేంబర్లో తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ది సంస్థ అధికారులతో మంత్రి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక లభ్యత, నిర్వహణ, ఆదాయ వృద్ధికి అవకాశాలు, వ్యవస్థలో చేపట్టవలసిన సంస్కరణలపైన ఈ సమావేశంలో సమగ్రంగా చర్చించారు. ఇసుక నిర్వహణకు సంబంధించిన అన్ని కార్యకలాపాల్లో పారదర్శకత పాటించాలని, లారీల కదలికలను, రాకపోకలను నిరంతరం పర్యవేక్షించేలాగా కట్టుదిట్టమైన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో మృగశిర కార్తె చేప ప్రసాదం పంపిణీ ఏర్పాట్లను మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకేటి శ్రీహరి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ పరిశీలించారు. ఈ నెల 8వ తేదీన రాత్రి 9 గంటలకు ప్రారంభమై 9వ తేదీ రాత్రి వరకు నిరంతరాయంగా ప్రసాదం పంపిణీ సాగుతుందని, చివరి వ్యక్తి వరకు అందిస్తామని మంత్రులు స్పష్టం చేశారు. మత్స్యశాఖ ఆధ్వర్యంలో 140,000 కొర్రమీను చేప పిల్లలను సిద్ధం చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ వేసవి దృష్ట్యా ఫ్యాన్లు, కూలర్లు, తాగునీరు, నిరంతరం విద్యుత్ అందించాలని అధికారులను ఆదేశించారు. తొక్కిసలాట, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా సీసీ కెమెరాలు, కంట్రోల్ రూమ్ ద్వారా నిఘా ఉంచాలన్నారు. మెడికల్ క్యాంపులు, సిపిఆర్ బృందాలు, ఫైర్ ఇంజిన్లు సిద్ధం చేయాలని కూడా మంత్రి సూచించారు. హైదరాబాద్లోని సనత్ నగర్ టిమ్స్ ఆసుపత్రిలో వైద్య సేవల సంసిద్ధతను ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ క్షేత్రస్థాయిలో మరోసారి పరిశీలించారు. ఓపీ, ఐపీ, ఎమర్జెన్సీ, ఐసీయు, ఆపరేషన్ థియేటర్లను తనిఖీ చేసిన మంత్రి ప్రారంభానికి ఉన్న పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అత్యాధునిక వైద్య పరికరాలు, మౌలిక వసతులు, సిబ్బంది అందుబాటుపై సమీక్షించారు. నీటి సరఫరా, విద్యుత్ పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. పేదలకు కార్పొరేట్ స్థాయి ఉచిత వైద్యం అందించడమే లక్ష్యమని మంత్రి చెప్పారు. హైదరాబాద్ హైటెక్స్లో ఏర్పాటు చేసిన పోచంపల్లి థ్రెడ్ వస్త్ర ప్రదర్శనను శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఈరోజు సందర్శించారు. ఎగ్జిబిషన్కు ముఖ్య అతిథిగా హాజరై అక్కడ ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్ను తిలకించి చేనేత వర్తకులతో ముచ్చటించారు. పోచంపల్లి వస్త్రాలకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఖ్యాతుందన్నారు. తాను ఎంపీగా ఉన్న కాలంలో ఢిల్లీలోని సహచర ఎంపీలకు, కేంద్ర మంత్రులకు పోచంపల్లి శాలువాలను బహుకరించి భూటాన్ పోచంపల్లి చేనేత వస్త్రాల గొప్పతనాన్ని వివరించేవాడినని గుర్తు చేసుకున్నారు. ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలు ధరించి మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాలని సుఖేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రతి ఇంట్లో చెత్తను 4 రకాలుగా వేరు చేసి పారిశుద్ధ్య వాహనాలకు ఇవ్వాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ పిలుపునిచ్చారు. రామన్నపల్లి గ్రామంలో నిర్వహించిన ప్రత్యేక గ్రామ సభకు కలెక్టర్ హాజరై మాట్లాడుతూ,
1: ఫస్ట్ మీ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క మోరీలు క్లీన్ అయిపోవాలి. కానీ ప్లాస్టిక్ కవర్ వేయడం అవి వేయద్దు, అది మీ బాధ్యత. ప్రతి ఒక్క ఇంట్లో, షాప్ లో, కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ లో మన చెత్తకి 4 రకాలు సెగ్రిగేట్ చేయాలి. ఆ వెహికల్ వచ్చినప్పుడు మీరు సెపరేట్ ఇవ్వండి, కలెక్ట్ చేసి మన సెగ్రిగేషన్ లో తీసుకువెళ్లడం, అక్కడ ప్రాపర్ గా ప్రాసెస్ చేయడం.
0: రాష్ట్ర ప్రభుత్వం మాటలు కట్టి పెట్టి ఎలాంటి కోతలు లేకుండా యుద్ద ప్రాతిపదికన తక్షణమే ఒడ్లు కొనుగోలు చేయాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. సిద్దిపేట నియోజకవర్గం పరిధిలోని నారాయణరావుపేట మండలానికి చెందిన రైతు పల్లెవేని కనకయ్య

0: పొడుతో మృతి చెందగా ఈరోజు హరీష్ రావు ఆయన భౌతిక కాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం నిర్లక్ష్యం, వడ్ల కొనుగోలులో జరుగుతున్న ఆలస్యం వల్లే రైతు కనకయ్య ప్రాణాలు కోల్పోవలసి వచ్చిందని ఆరోపించారు. కనకయ్య పండించిన వడ్లను మార్కెట్ యార్డులో దాదాపు 45 రోజుల పాటు కొనుగోలు చేయకుండా ఆలస్యం చేశారని, ఇటీవల కురిసిన వర్షాలకు ఆ వడ్లన్నీ తడిసిపోయాయని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, విశ్వసనీయతను మరింత బలోపేతం చేయడంలో భాగంగా ఈవీఎంల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డి చెప్పారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని పాత డిఆర్డీఏ కార్యాలయం ఆవరణలో ఉన్న ఈవీఎం గోడౌన్ను ఆయన ఈరోజు తనిఖీ చేశారు. ఎన్నికల సామగ్రి భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా వన్యప్రాణులు, పక్షుల సంరక్షణలో ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని మంథని అటవీ రేంజ్ అధికారి ఎం వినయ్ నాయక్ అన్నారు. ఈరోజు ముత్తారం మండలంలో బర్డ్ వాక్స్ అండ్ వైల్డ్ లైఫ్ అవేర్నెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రకృతి సమతుల్యతను కాపాడడంలో పక్షులు, వన్యప్రాణులు కీలక పాత్ర పోషిస్తాయని ఆయన అన్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈరోజు విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నైరుతి ఋతుపవనాల ప్రభావంతో పాటు వాతావరణంలో ఏర్పడిన మార్పుల వల్ల వివిధ ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షం నమోదవుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాలతో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆకాశం పూర్తిగా మేఘావృతమై ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడుతోంది. ఎండ తీవ్రతతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఈ వర్షాల వల్ల వాతావరణం చల్లబడి ఉపశమనం లభించింది. తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదలపై కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వం నుండి ప్రస్తుత కాంగ్రెస్ పాలన వరకు సుమారు 14,000 కోట్ల రూపాయల బకాయిలు పెండింగ్లో ఉన్నాయని వెల్లడించారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను బూత్ లెవెల్ అధికారులు మరింత వేగవంతంగా పూర్తి చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పేయి ఆదేశించారు. హనుమకొండ జిల్లా కలెక్టరేట్లో నూతన బీఎల్ఓలతో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంగెం గ్రామం సమీపంలోని భీమలింగేశ్వర క్షేత్రాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి చెప్పారు. ఈరోజు ఆయన భీమలింగాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ప్రధాన పంటలతో పాటు కందులు, కూరగాయలు, బంతిపూల వంటి అంతర పంటలు సాగు చేయడం ద్వారా అదనపు ఆదాయం లభిస్తుందని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఈరోజు దుగ్గొండిలో చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాష్ట ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమం అమలవుతోందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ ఈరోజు కారుకొండ రామవరంలో జరిగిన గ్రామసభలో తెలియజేశారు. విశేషాలు మరొకసారి. రంగారెడ్డి జిల్లా కోహెడలో అత్యాధునిక సమీకృత పళ్ల మార్కెట్కు ముఖ్యమంత్రి మరికొద్ది సేపట్లో శంకుస్థాపన చేస్తారు. రాష్ట్రంలో ఇసుక ద్వారా వచ్చే ఆదాయాన్ని పెంచడంతో పాటు అక్రమ ఇసుక తవ్వకాలు, రవాణా అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః పునీత త్రిపాఠి.
2: ఆకాశవాణి వరంగల్ కేంద్రం ప్రసార విశేషాలు. ముందుగా ఒక వాణిజ్య ప్రకటన విందాం.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్ పై ఈ పూట మరియు రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ సాయంత్రం 6:20 సమాచార దర్శిని, 6:30 జానపద సంగీత కార్యక్రమంలో ఎరుకల నాంచారి శారద కథ వింటారు కథకులు శ్రీ ముగ్గు అంజయ్య బృందం. 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం వింటారు. 7:05 తెలుగులో వార్తలు. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో

తొలకరికి ముందు రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ వై ప్రశాంత్ గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ హర్షం సదానందం. మరియు వేసవికాలం దుక్కులలో జాగ్రత్తలు. ఆత్మకూరు మండలం నీరుకుళ్ళు గ్రామ రైతు తాటికొండ శోభన్ బాబు గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ హర్షం సదానందం. 7:45 చిత్రసీమ తెలుగు సినీ గీతాలు వింటారు. 9:00 News@9 ఆంగ్లంలో వార్తలు. 9:15 స్పాట్లైట్ జాతీయ కార్యక్రమం. 9:31 12 సంవత్సరాల ప్రభుత్వ పాలన ప్రత్యేక కార్యక్రమం వింటారు. ఇక 10:00 జాతీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఇవి ఈ పూట ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు.

ఇక రేపటి ప్రసారాలోని కొన్ని ముఖ్యాంశాలు. రేపు ఉదయం 6 గంటలకి దేశభక్తి గేయం, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 తరంగిణి భక్తి సంగీత కార్యక్రమం, 6:40 దేశభక్తి గేయం, 6:45 ప్రాంతీయ వార్తలు, 6:50 ప్రసార విశేషాలు, 7:00 జిల్లా సమాచార లేఖ, 7:05 తెలుగులో వార్తలు, 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమంలో నడక ఆరోగ్యానికి మొదటి మెట్టు, కాకతీయ విశ్వవిద్యాలయంలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్లో రిటైర్డ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రీ జి సురేందర్ గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ ఇల్లెందుల రవికుమార్. 8:00 శాస్త్రీయ సంగీత కార్యక్రమం, 8:15 మార్నింగ్ న్యూస్, 8:30 హలో మనోరంజని, శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన సినీ గీతాలు వింటారు, 9:30 చిన్నారి లోకం కార్యక్రమంలో SRGHS హై స్కూల్ స్నేహనగర్ హన్మకొండ విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు, 10:00 90 వసంతాల ఆకాశవాణి ప్రత్యేక కార్యక్రమం, 10:30 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు, 12:30 తెలుగులో వార్తలు, 12:40 వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, 1:10 ప్రాంతీయ వార్తలు, 1:20 వివిధ భారతి కార్యక్రమాలు, 3:00 నాటకం, 4:00 వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి ముంబై కేంద్రం నుండి. ఇవి ఈ పూట మరియు రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు విన్నారు ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమాచార దర్శిని.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: ముఖాన మొటిమల
2: సై బాల్,
1: గజ్జా బొబ్బల
2: సై బాల్,
1: నడుగుల కామరా
2: సై బాల్,
1: బురద పుల్ల
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
4: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
5: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
6: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
7: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
8: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
7: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
8: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
9: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800

0: 4200233.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: వాణిజ్యాన్ని విస్తరించాలనుకుంటున్నారా?
6: మీ ఉత్పత్తికి మెరుగైన ప్రచారం కావాలి.

0: ఎక్స్పెక్టేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: వాణిజ్యాన్ని విస్తరించాలనుకుంటున్నారా?
6: మీ ఉత్పత్తికి మెరుగైన ప్రచారం కావాలా?
5: మీ వ్యాపార ప్రకటనను స్పష్టంగా తెలపాలనుకుంటున్నారా?
6: మీ వ్యాపార ప్రకటన అన్ని వర్గాల వినియోగదారులకు చేరుకోవాలా?
5: మీ ఉత్పత్తితో వినియోగదారులకు మరింత చేరువవుదాం అనుకుంటున్నారా?
6: అయితే వేరే మార్గాల కోసం వెతకండి.
5: వరంగల్ చుట్టూ 80 కిలోమీటర్ల పరిధిలో
6: సుస్పష్టమైన ప్రసారాలతో శ్రోతలందరినీ ఆత్మీయంగా పలకరిస్తూ
5: విభిన్న కార్యక్రమాలతో బహుళ జనాదరణ పొందిన ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం 103.5 MHz పై వరంగల్ ఆకాశవాణితోనే అది సాధ్యపడుతుంది. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి. 9182986142 918 2 98 6142.
6: మీ స్నేహితులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
7: మీ కుటుంబ సభ్యులకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
6: సందర్భం ఏదైనా,
7: శుభకార్యం మరేదైనా,
6: ఇప్పుడు మీ శుభాకాంక్షలను ఆకాశవాణి వరంగల్ కేంద్రం ద్వారా
7: అతి తక్కువ ఖర్చుతో ప్రత్యక్షంగా తెలియజేయవచ్చు.
6: అంతేగాక దేశ విదేశాల్లో ఉన్న మీ ఆత్మీయులకు కూడా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా మీ శుభాకాంక్షలు చేరే అవకాశమూ ఉంది.
7: పూర్తి వివరాలకై ఆకాశవాణి వరంగల్ కేంద్రం కార్యాలయాన్ని నేడే సంప్రదించండి.
8: సమాచార దర్శిని విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం జానపద సంగీత కార్యక్రమం. ఈనాటి జానపద సంగీత కార్యక్రమంలో ఎరుకల నాంచారి శారద కథ వింటారు కథకులు శ్రీ ముగ్గు అంజయ్య బృందం.

0: చేస్తే నీకుడు లోపల తలగొట్టుక మరణమంత
1: రామ రామ
0: కోరి కుమారిక మెచ్చిన విభక్తి ఇచ్చద పుత్ర

దేవా నాచారంటే పేరు పెట్టుకొని సాధుకోమని భగవంతుడు సత్యాదులకు తొమ్మిదే గడియా.

ఉంటది. నీ భార్య నాగమ్మా మంచిగా ఉంటది, కానీ లేకపోతే చూడంగ నీ భార్య వస్తది నాతోగా పగలాడుతుంది ఇక్కడికే. కాని వాళ్ళకి బాలని దానం ఇవ్వాలని బ్రాహ్మణులు చెప్పిండ్రు. బ్రాహ్మణులు చెప్పేవారికల్లా యువరాలు కట్టాలు బ్రాహ్మణులకు ఇచ్చిండు. ఎవరు వస్తారో కళ్ళ చూస్తారని రాజు ఎల్మకోటయ్యా తప్పి విందా ఉన్నా.

ಮಾತಾಡವರಿಗೆಲ್ಲ ರಾಜ ಎಲ್ಮಕೋಟಯ್ಯ ಧರ್ಮಲೇಖ ಚಿಂತನೆ.

కాసేపటికో కూసేపటికో సస్తట్టున్నది అని బ్రాహ్మణులు ఒక తెరువాత

0: ఎందుకోటయ్యా, మూల నక్షత్రాన్ని కుమార్తె పుట్టింది, ఈ కుమార్తె మీ ఇంట్లో ఉంటే ఇల్లంతా నష్టమైతుంది. ఎవరైనా కాలిపరిధి అసలు దానం ఇవ్వండి అయ్యా. అమ్మ
1: సాధుకోమంటున్నాడు. రాజు అనేక మంది దుఃఖపడి ముంచు మూడు దోశల వరాలు పెట్టిండు. బందారం

0: వచ్చింది.
1: ఎందుకు పెద్ద
0: ఆలేస్తారా మోహనంగా? ఇటువంటి బాలనే మన మన
1: లగ్నానికి పెరిగింది.
0: లగ్నానికి పెద్ద పెరిగింది.
1: అవునవును,
0: మన కులస్తులకు ఇచ్చి లగ్నం చేద్దామనాదా అని ఎరకలే మంచి మాట్లాడితే జయజాలు చూసేమంటామన్నాడు.
1: ఓ అమ్మా, ఈ కుమార్తె వచ్చిన చూడడం ధనము కలిగింది, భాగ్యం కలిగింది. ఇలా మంచి ఎవరికన్నా మన పెళ్లి చేస్తే వారంట వచ్చిన లక్ష్యం మిమ్మల్ని పోతుంది. కుమార్తెని ఎవరికి ఇవ్వద్దు, ఎవరికి ఇవ్వద్దు అని మన గర్భవాసంలో కుమారుడు పుట్టిండు సోడప్పకు. సోడప్పకు

0: అమ్మాయి ఇంతవరకు తల్లి తెల్లని పిలిచినావు, ఇప్పుడు అత్త అని మామ అని
1: పిలవమ్మా.
0: నాకు చెప్పావాడు
1: జన్నులకు మాడు జన్నులకు తవుడు నూకలకు ఎరక చెప్తామన్న కోడలా అని అత్తమ్మ చెప్పేవారు కల్లా.

0: పేరుగా చెప్పింది. నెల్లూరి పట్టణంలో నెల్లూరి రాజు
1: చెప్పింది, నెల్లూరి రాజు ఎరకా చెప్పింది, ఎరకా చెప్పింది.
0: అడమంటే నెల్లూరు రాజు పేరుగా చెప్పింది, పుట్టిన నుండి ఆ వ్రాలు ధరించుకున్నది.

0: ಇಲ್ಲ.
1: ಆ ನಾಯರಿಂದನು ಮೈನ ತಾನು ಮೆಚ್ಚಿನವ ತಾನು ಮೆಚ್ಚಿನವ
2: ಜಾರಿಗಳೇ ಉಂದಂಟೇ ಇಳಗುಡಿಯರ್ಗ ಎವರು ಚೆಪ್ಪಲೇ ನಮ್ಮ తౌడును కలిగరక చెప్పుకుంటూ సొరడు కొండకు ఎరక చెప్పుకుంటూ వాళ్ళము ముఖాలు చేస్తున్నావు వరాలు చేస్తున్నావు నాంచారి నాంచారి అంటూనే ఉంటే అక్కడికి ఇంకేముందంటే గోల్కొండ

0: జారి
1: గోల్కొండ
0: సర్కార్ అంటే, గోల్కొండ సర్కార్ అంటే మహాసామాన్యుడు కావడు బిడ్డ.
1: ఆడ
0: దేశాల సర్కారు ఉన్నాడు, నీ వన్య చిన్నది వచ్చే నేను ఓర్వ జాలడు.

0: అవును
1: అల్లొక్క మాట నిజమైతే ఒక మాట అబద్ధమైతది.
0: అవును బిడ్డ,
1: నా ఎరుక మంచిది అయితే నన్ను ఎవరేమి రాజాదిరాజులకు ఎరుక చెప్పిన పాండితులకు ఎరుక చెప్పిన కిన్నరాశ్వరులకు ఎరుక చెప్పిన రామలక్ష్మణులకు ఎరుక చెప్పిన సీత భగవతికి ఎరుక చెప్పిన నా ఎరుక మంచిది అయితే నా బాబు నన్ను ఏం చేయడు, నాపై వస్తా కాదన్నా.

0: నా పేరు నాంచారి అరే ఎక్కడ నాంచారి నువ్వేనా నంచారివి నువ్వేనా అయితే నువ్వు ఏం చేస్తావు ఏం పనులు చేస్తావు
1: కట్టిన వస్త్రం పేరు తెలియజేస్తాను తిన్నాన్న పేరు తెలియజేస్తాను వెనుకొచ్చే గంత ముందు వచ్చే మురుఫము కర్మగా చారము రెండు గుర్తించి నీకు ఎరక చేస్తానయ్యా బాబు.
0: అరే పీర్మియా బందే కాతర్మియా ఈ ఎరకల్ నాంచారి మధ్యలో ఉన్న మాల చెప్తానన్నది వెనుకొచ్చే యోగం ముందులొచ్చే మురుపం కడుపులు ఉన్న పిండం పేరు కడుపులున్న పిండం పేరు చెప్తానన్నది నా మనసు నా మాల చెప్తావు మంచి మాట లేకపోతే తార్మిందా.

0: నువ్వు నాకు కడుపులున్న మాట చెప్తావు, మంచి మాట, లేకపోతే తార మీద తల కొడతా.
1: అవును

0: అధికారు.
1: రాజానికి రాజముఖి, దేశానికి దేశముఖి,
0: ఆరు దేశాలకు సర్కార్,
1: ఆరు దేశాలకు అధికారుడు.
0: అవును,
1: నిమ్మించిన వారు ఎవరు లేరయ్యా
0: బాబు సర్కారు, నిన్ను మించిన వారు ఎవరు లేరయ్యో బాబు సర్కారు,
1: నిన్ను మించిన వారు ఎవరు లేరు బాబు సర్కారు. ఒక మాట తలంపు తలచినావు.
0: ఏం తలంపము?

0: బాగా వచ్చాడు.
1: ఒక మాట నువ్వు తలపోదలిచిన ఏం మాట అంటే, ఇన్నూరు రూపాయలు పెట్టి ఒక అష్టాన్ తెచ్చినావు
0: గుర్రాన్ని,
1: ఇన్నూరు రూపాయలు పెట్టి ఒక అష్టాన్ తెచ్చినావు గుర్రాన్ని, గుర్రపు చేస్తే గుర్రపు ఇంతవరకు ఏనాపాయను కట్టపాయను కడుపులో గడ్డన నీరు శోభన నీరు బల్లన అని అనేక మంది కచ్చేరి మీద కూర్చొని ఆలోచన చేస్తున్నావు.
0: అరే అరే,
1: నీరు శోభ కాదు, నీరు బల్ల కాదు,
0: సరికారు
1: గడ్డ కాదు. ఒకనాటి సమయమందున గుర్రపశాలలో గురాన్ని కట్టేసినావు, లోపల చొప్ప తెచ్చినావు, కుంచెట్ చెన్నెలు తెచ్చినావు, తెచ్చి అశ్వం ముందర పెట్టావు. బాబు సర్కార్
0: కట్టింది
1: నీ వద్ద ఉన్న అష్టము గురమశాలలో ఉన్నది, మోపర్ చొప్పదిన్నది, కుంచెట్ చెల్లెలు బుక్కింది, తోపుకాలు నీళ్ళ దగ్గరకు వచ్చి జలములు గురవలే సమయమందున పోతు గుర్రం నీడ జలములలో ఆగుపడ్డది. గుర్రంబు అప్పుడు తాను వేగాను జలములయ్యేలా,
0: గుర్రంబు చూటయ్యా తాను నిలసింది బాబు సరుకారు.
1: జలము గురవలింది, పోతు గుర్రం చెమట వచ్చి నీళ్ళల్లో పడ్డది. గుర్రము

0: ఎన్నాడు ఇంటది ఎన్నాడు పోతుంది
1: ఎన్ని గంటల వరకలా అస్తమిస్తదా?
0: ఎన్ని ఎన్ని రోజుల గింటది
1: ఖచ్చితంగా అస్తమం ప్రశ్నిస్తది.
0: ఎన్నాడు
1: వాళ్ళు తెలుపు నష్ట సుక్కల వాళ్ళ మెర్రగా పోతుగుర్రం పిల్ల తెలపిస్తాదయ్యా.
0: అయితే ఇవాళ 12 గంటే రాత్రి
1: 12 గంటల వరకలా తప్పక సరి పోతుగుర్రం పిల్ల జన్మిస్తది.
0: 12 గంటల వరకు పోతుగుర్రం జన్మిస్తుంది అంటే బాబు సర్కారు మరించుండు. అరే దేవానది ఉంటే దేవగనియనా నాగలోకంలో నాగగనియనా దీని మాట అన్నదు తాము జమాండరే గుర్రం వద్ద ఉన్న ఉంటే చెప్పినట్టయి 12 గంటే రాత్రి.

0: పుట్టింది జమాన్లు వచ్చారు బాబ సర్కారు ఇరకల్ రాజు దేవాలయ పుట్టిన దేవగనియా నాగలో కాన నాగగనియా
1: నాగగనియా
0: వట్టే రాత్రి ఇరకల్ నంచారు చెప్పినట్టే గుర్రం అశయోగం ప్రసూతయింది ఆ సూర సక్కని గుర్రం పిల్ల పుట్టినాయా ఆ ఎరకల్ దాని మంచిగా చూసుకోవాలి ఆయన
1: సరే ఎరకల్ ఎరక దూడే చేయాలి ఎట్లా దూడే చేయాలంటే పిల్లని తీసి గగ్గి తట్ట కింద దాపెట్టండి తల్లిని తీసుకొచ్చి రాజ కచేరి ముందర నిలబెట్టండి అష్టమీ లేదని
0: చెప్పి
1: దూటా చేతాం ఎరకల్
0: అరే అచ్చాయి మాట మంచిదని చెప్పి గుర్రం పిల్ల చచ్చిండ్రు గగ్గి తట్ట కింద చేసిండ్రు ఎరకల్ నాంచారి జైలుకోని తీసుకొచ్చింది ఏమమ్మా ఎరకల్ నాంచారి గుర్రం ఏమో లేదు దూటా మాట చెప్పినావు
1: బాబు మా ఇంటి శారదమ్మని ఏడుకొని ఉన్నట్టు చెప్తాను లేని మాట లేనట్టు చెప్తాను
0: అవునవును
1: ఆగండి సామి
0: చెప్పు చెప్పు
1: చెప్పిన తర్వాత నా ప్రాణం తీయండి
0: చెప్పు
1: తప్పు

0: నేను చెప్పిన మాట నిజమున్నాదయ్యో బాబు సరుకారు.
1: బాబు సరికారు కండ చూసిండు ఓ దేవుడు ఎరకల్ ఎరకల్ అది దేవాన దేవగలియా నాగలోకాన నాగలియా. ఓ యా శరణమ్మ మా తల్లి.

0: చెట్టుతాం కదా ఇంచు పెట్టిండు బాబు సరుకారు. రెండు ఇయర్ కలపుడి తీసుకొని ఎక్కడికి వచ్చిందంటే అత్తగాయింటికి వచ్చింది. నాంచారికి గడియే దేవాన పుట్టిన నాంచారికి ఒక కుమార్తెని ఇచ్చిండు దేవుడు. కుమార్తె పేరు పాపమ్మని పేరు పెట్టుకున్నది. ఆ ఇంటి లోపల ఉంటే మానాడి గోల్కొండ పట్టణం నుంచి ఎక్కడికి పోతుంది అమ్మడతండ. గోదారికిష్ట గో తండ పోతుంది తండ పోతుంది గోదారికిష్ట తండ పోయి దొరకలు వాంజేవాళ్ళు అమ్మడోరు వస్తా వస్తా ఈ నెల్లూరు మహారాజుతో కంటు కట్టుకున్నారు. నెల్లూరు మహారాజుతో కంటు కట్టుకోలేదు ఉదమా నెల్లూరు మహారాజును ఓడించి నాంచారి దగ్గరికి అట్ట వస్తా ఉన్నారు. అయ్యో దైవనందనా
1: ఇంతవరకు మీరు ఈనాటి జానపద సంగీత కార్యక్రమంలో శ్రీ ముగ్గు అంజయ్య బృందం సమర్పించిన ఎరుకుల నాంచారి శారద కథ విన్నారు. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు పై

0: బుక్స్ అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
3: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
4: మన్నికకి మారు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు, ధోవతులు, టవల్స్. నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
5: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
0: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
5: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
0: ఫీజులు, పైగా బుక్స్ అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
3: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.

0: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.
1: హే, ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం వింటారు. ముందుగా వాణిజ్య ప్రకటన.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.
0: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం. మొదటి ఉద్యోగ సమాచారం. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సీ రోడ్లు భవనాల శాఖలో 222 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ ఖాళీలను సివిల్ విభాగంలో భర్తీ చేయనున్నారు. మల్టీజోన్ 1లో 112, మల్టీజోన్ 2లో 110 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి సివిల్ ఇంజనీరింగ్లో బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి లేదా ఏఎంఐఈ అర్హత కలిగి ఉండాలి. అభ్యర్థుల వయసు జులై 1, 2026 నాటికి 18 నుండి 44 సంవత్సరాల మధ్య ఉండాలి. ఆబ్జెక్టివ్ రత పరీక్ష, మెరిట్, ధృవపత్రాల పరిశీలన, వైద్య పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ tgpsc.gov.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ జులై 13, 2026. అదేవిధంగా 49 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఖాళీలను కూడా భర్తీ చేయడానికి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఖాళీలను ఎలక్ట్రికల్ విభాగంలో భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు పోస్ట్ని అనుసరించి సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో బ్యాచిలర్స్ డిగ్రీ సాధించి ఉండాలి లేదా ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ ఏఎంఐలో అసోసియేట్ మెంబర్గా ఉండాలి. అభ్యర్థుల వయసు 2026 జులై 1 నాటికి 18 నుండి 44 సంవత్సరాల మధ్య ఉండాలి. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం కూడా వెబ్సైట్ అడ్రస్ tgpsc.gov.in అనే వెబ్సైట్ను చూడవచ్చు.

0: అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ జూలై 15, 2026. మరొక ఉద్యోగ సమాచారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ శాఖ ఆధ్వర్యంలో ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు కాంట్రాక్టు ప్రాతిపదికన 47 హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్స్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. అభ్యర్థులు ఎంబీబీఎస్ లేదా ఎండీఎస్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ లో మాస్టర్స్ డిగ్రీ లేదా తత్సమాన ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం, కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి. అభ్యర్థుల వయసు 42 ఏళ్లకు మించకుండా ఉండాలి. విద్యార్హతల అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఆన్లైన్లో పూరించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ apmsrb.ap.gov.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ జూన్ 17, 2026. మరొక ఉద్యోగ సమాచారం. ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు గ్రూప్ బి మరియు గ్రూప్ సి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 25 రకాల పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 1979 ఖాళీలు. ఇందులో జూనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్, అసిస్టెంట్ ఆర్కైవిస్ట్, అసిస్టెంట్ ఫిట్టర్, లిఫ్ట్ ఆపరేటర్, అసిస్టెంట్ ఆపరేటర్ కమ్ మెకానిక్, సబ్స్టేషన్ అప్రెంటిస్, డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్, డొమెస్టిక్ సైన్స్ టీచర్, స్పెషల్ ఎడ్యుకేటర్, ఎలక్ట్రికల్ ఓవర్సీస్. ఈ విధంగా ఖాళీలను భర్తీ చేయనున్నారు. గరిష్టంగా జూనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ ఖాళీలు 289 ఉన్నాయి. అభ్యర్థులు సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీ లేదా బిఈ లేదా బీటెక్ అర్హత కలిగి ఉండాలి. ఉపాధ్యాయ పోస్టులకు సంబంధిత బ్యాచిలర్స్ డిగ్రీ, స్పెషల్ డిప్లొమా లేదా బీఈడితో పాటు సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ పాస్ అయి ఉండాలి. స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులకు ఆర్సీఐ రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా ఉండాలి. మిగతా ఖాళీలకు ట్రేడ్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. అభ్యర్థుల వయసు ఉద్యోగాన్ని బట్టి 27 నుండి 37 ఏళ్ల మధ్య ఉండాలి. కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఆన్లైన్లో పూరించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ dssb.delhi.gov.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ జూలై 15, 2026.
1: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 7:05 అవుతుంది. మరి కాసేపట్లో తెలుగులో వార్తలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం 7:05 కావస్తుంది. ఇప్పుడు తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. అంతర్జాతీయంగా సంక్షోభం నెలకొన్న తరుణంలో భారత ఆర్థిక పెరుగుదలను ఏ విధంగా కొనసాగించాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఆర్థిక సలహా మండలి సభ్యులతో చర్చించారు. 6వ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే నివేదిక మన దేశంలో ఆరోగ్య రంగంలో వచ్చిన పరివర్తన ప్రతిఫలిస్తోందని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా తెలియజేశారు. వంట నూనెలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్త ప్యాకేజింగ్ నిబంధనలు ప్రకటించింది. భారత అండర్ 18 పురుషుల హాకీ జట్టు 3వ ఏషియా కప్ గెలుచుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి సభ్యులతో ఒక సమావేశం నిర్వహించారు. ప్రపంచవ్యాప్త స్థిరతల మధ్య భారత ఆర్థిక వృద్ధిని మరింతగా పెంపొందించడానికి తీసుకోవాల్సిన వివిధ చర్యలు ఆలోచనలపై ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలితో చర్చించారు. జీవన సౌలభ్యాన్ని వ్యాపార నిర్వహణ సౌలభ్యాన్ని మెరుగుపరచడానికి అవసరమైన వివిధ సంస్కరణలపై కూడా ఈ సమావేశంలో చర్చ జరిగింది. పశ్చిమాసియా దేశాల మధ్య జరుగుతున్న ఘర్షణలు భారత్ ప్రపంచంపై చూపే ప్రభావం గురించి కూడా సభ్యులు తమ అంచనాను ఈ సందర్భంగా వివరించారు. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే NFHS-6 ఫలితాలపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే చేసిన వ్యాఖ్యలను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి బీజేపీ మాజీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈరోజు తిప్పికొట్టారు. ప్రజారోగ్యం అనేది రాజకీయ వాదోపవాదాలకు వాడుకునేంత చిన్న విషయం కాదని నడ్డా సోషల్ మీడియాలో అన్నారు. కేవలం తమకు నచ్చిన విషయాలను మాత్రమే చదవడం రాజకీయాలకు పనికొస్తుందేమో కానీ వాస్తవాలు మాత్రమే దేశానికి ఉపయోగపడతాయని ఆరోగ్య మంత్రి వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో వచ్చిన గణనీయమైన మార్పులను NFH

0: చెస్ 6 గణాంకాలు ప్రతిఫలిస్తున్నాయని ఆయన స్పష్టం చేశారు. NFHS 3తో NFHS 6 డేటాతో పోలుస్తూ గర్భధారణ మొదటి త్రైమాసికంలోనే ఫస్ట్ ట్రైమెస్టర్లో జరిగే యాంటీనాటల్ రిజిస్ట్రేషన్ల శాతం 43.9% నుంచి 76.2% పెరిగిందని నడ్డా చెప్పారు. అలాగే ఆసుపత్రిలో జరిగే ప్రసవాలు ఇన్స్టిట్యూషనల్ డెలివరీలు 38.7% నుంచి 90.6% పెరిగాయని, శిక్షణ పొందిన ఆరోగ్య సిబ్బంది సమక్షంలో జరిగే ప్రసవాలు అదే కాలంలో 46.6% నుంచి 91.3% పెరిగాయని నడ్డా చెప్పారు. ఇవి కేవలం అంకెలు మాత్రమే కావని, లక్షలాది మంది తల్లులకు సరైన సమయంలో అందుతున్న వైద్య సంరక్షణకు, సురక్షితమైన ప్రసవాలకు, మెరుగైన ఆరోగ్య ఫలితాలకు ఇవి నిదర్శనాలని ఆరోగ్య మంత్రి పేర్కొన్నారు. సంపూర్ణ రోగ నిరోధకత పరిధి 87.1% పెరిగిందని, అలాగే ఆరోగ్య బీమా రక్షణ 4.9% నుంచి 60.2% భారీగా పెరిగిందని నడ్డా తెలియజేశారు. ఆరోగ్య సంరక్షణ, పోషకాహారం, పారిశుద్ధ్యం, చివరి వ్యక్తి వరకు సేవలను అందించడంపై నిరంతరాయంగా చేసిన పెట్టుబడుల వల్లే ఈ ప్రగతి సాధ్యమైందని ఆరోగ్య మంత్రి స్పష్టం చేశారు. NFHS 6 డేటా మాత్రం మెరుగైన వైద్య సదుపాయాలు, బలమైన మాతా శిశు సంరక్షణ సేవలు, విస్తృతమైన సామాజిక రక్షణ కీలక సూచీల్లో స్పష్టమైన ప్రగతితో ఒక భిన్నమైన వాస్తవాన్ని చూపుతోందని నడ్డా పేర్కొన్నారు. మధ్యప్రదేశ్లో బీజేపీ అభ్యర్థులు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుక్, రజనీష్ అగర్వాల్ ఈరోజు రాజ్యసభ ఎన్నికలకు తమ నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. భోపాల్ అసెంబ్లీలోని రిటర్నింగ్ అధికారికి వారు తమ నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు హేమంత్ ఖండేల్వాల్, మంత్రి కైలాష్ విజయవర్గీయ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిగా మందస్సార్ మాజీ ఎంపీ మీనాక్షి నటరాజన్ బరిలోకి దించింది. మధ్యప్రదేశ్ నుంచి ఖాళీగా ఉన్న 3 రాజ్యసభ స్థానాలకు నామినేషన్లు దాఖలు చేసేందుకు ఈ నెల 8వ తేదీని చివరి తేదీగా నిర్ణయించారు. యువత దేశానికి అతిపెద్ద బలమని, 2047 నాటికి వికసిత్ భారత్ స్వప్నాన్ని సాకారం చేయడంలో వారు అగ్రగామి పాత్ర పోషిస్తారని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవి అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన యూత్ ఫర్ వికసిత్ భారత్ మై భారత్ యూత్ కన్వెన్షన్ ఉద్దేశించి మాట్లాడుతూ మంత్రి, యువత తమ ఆకాంక్షలను, ఆలోచనలను పంచుకోవడానికి, దేశ నిర్మాణంలో వారి స్వచ్ఛంద సేవాభావాన్ని చాటడానికి ఒక వేదికగా మై భారత్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రూపకల్పన చేశారని పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. చట్టపరమైన కొలతలు, లీగల్ మెట్రాలజీ నిబంధనల ప్రకారం వంట నూనెల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రామాణికమైన కొత్త ప్యాకింగ్ సైజులు ప్రవేశపెట్టింది. సవరించిన నిబంధనల ప్రకారం పామాయిల్, పామోలిన్, సోయాబీన్ నూనె, సన్ఫ్లవర్ నూనె, ఆవ నూనె, వేరుశెనగ నూనె, నువ్వుల నూనె, రైస్ బ్రాన్ ఆయిల్, పత్తి గింజల నూనె, మొక్కజొన్న నూనెలతో సహా ప్రధాన వంట నూనెలన్నిటికీ ప్రామాణికమైన ప్యాక్ పరిమాణాలు నిర్ణయించినట్లు వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. 200 గ్రాములు, 500 గ్రాములు, 1 నుంచి 5 కిలోగ్రాములు, 15 కిలోగ్రాములు, 20 కిలోగ్రాములుగా ప్యాక్ పరిమాణాలను ప్రభుత్వం ఆమోదించింది. కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ ఈ సాయంత్రం న్యూఢిల్లీలో నేపాల్ విదేశాంగ మంత్రి శిషిర్ ఖనాల్తో చర్చలు జరపనున్నారు. ఈ సమావేశంలో ఇరు దేశాలు పరస్పర ప్రయోజనకరమైన అంశాలపై చర్చిస్తాయని నేపాల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ముఖ్యంగా వాణిజ్యం, పెట్టుబడులు, కనెక్టివిటీ, ఇంధనం, ఇరు దేశాల ప్రజల మధ్య సంబంధాలతో సహా కీలక రంగాల్లో సహకారాన్ని మరింత పెంపొందించుకోవడమే లక్ష్యంగా ఈ చర్చలు సాగుతాయి. మరోవైపు నేపాల్ విదేశాంగ మంత్రి పర్యటన భారత నేపాల్ దేశాల మధ్య ఉన్న ప్రత్యేక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని మన విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలియజేశారు.
1: With Nepal, we have an expansive agenda from the development cooperation to people ties to trade and investment. So all these ties together will be discussed when the two foreign ministers meet. But on our side, we are keen to further strengthen this multifaceted partnership that we have with Nepal.
0: తమ దేశంతో పాటు కువైట్ను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ బ్యాలిస్టిక్ క్షిపణులను, డ్రోన్లను ప్రయోగించారు.

0: ని అయితే వాటిని మధ్యలో అడ్డుకున్నానని బహ్రెయిన్ తెలియజేసింది. ఈ దాడులను బహ్రెయిన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. గల్ఫ్ పొరుగు దేశాలపై దాడులను వెంటనే నిలిపివేయాలని ఇరాన్ కోరింది. ఈ దాడులు తీవ్రమైన ఉద్రిక్తతలకు దారితీసే చర్యలని, తమ దేశ సార్వభౌమాధికారాన్ని పూర్తిగా ఉల్లంఘించడమేనని కువైట్ విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా అభివర్ణించింది. హోర్ముజ్ జలసంధి గల్ఫ్ అరబ్ మిత్ర దేశాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లను తాము అడ్డుకున్నట్లు అమెరికా సైన్యం ప్రకటించిన కొన్ని గంటలకే బహ్రెయిన్, కువైట్ ఈ ప్రకటనలు చేశాయి. పంజాబ్లో ఈ ఉదయం ఫిరోజ్పూర్ ఫజిల్కా రహదారిపై ఒక వాహనం ట్రక్కును ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో కనీసం 8 మంది మరణించగా పలువురు గాయపడ్డారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారిని. మరణించిన తమ బంధువు అస్థికలను బ్యాస్ నదిలో నిమజ్జనం చేయడానికి బ్యాస్ వెడుతుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలియజేశారు. ప్రమాదం తీవ్రతకు పలువురు అక్కడికక్కడే మృతి చెందగా గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఫిరోజ్పూర్లోని సివిల్ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి చెరో 2 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 50,000 రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియాను ప్రధానమంత్రి ప్రకటించారు. భారత పురుషుల జట్టు అండర్18 హాకీ ఏషియా కప్ను 3వ సారి కైవసం చేసుకుంది. ఈరోజు కకామిగహారాలో జరిగిన ఫైనల్ మ్యాచ్లో జపాన్ 4-1 తేడాతో భారత్ ఓడించింది. భారత్ తరఫున ఆశిష్ పూర్తి హ్యాట్రిక్ గోల్స్తో రాణించగా కెప్టెన్ కేతన్ కుష్వాహా విజేత జట్టు తరఫున మరొక గోల్ సాధించారు. అంతకుముందు జరిగిన మ్యాచ్లో భారత మహిళల జట్టు దక్షిణ కొరియాను 3-0 ఓడించి కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ఆఫ్ఘనిస్తాన్తో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్లో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తన మొదటి ఇన్నింగ్స్లో 3 వికెట్ల నష్టానికి 368 పరుగులు చేసింది. న్యూ చండీగఢ్లో జరుగుతున్న మ్యాచ్లో కేఎల్ రాహుల్ కెప్టెన్ శుభ్మన్ గిల్ సెంచరీలతో ఆతిథ్య జట్టును బలమైన స్థితిలో నిలిపారు. సాయి సుదర్శన్ కూడా 81 పరుగులు చేసి త్రుటిలో తన తొలి టెస్ట్ సెంచరీని చేజార్చుకోగా రిషబ్ పంత్ వేగంగా హాఫ్ సెంచరీ పూర్తి చేసి నాటౌట్గా నిలిచారు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో మొహమ్మద్ సలీం 2 వికెట్లు తీసుకున్నారు. జియాపూర్ 1 వికెట్ తీసుకున్నారు. విశేషాలు మరొకసారి. అంతర్జాతీయంగా సంక్షోభం నెలకొన్న తరుణంలో భారత్ ఆర్థిక పెరుగుదలను ఏ విధంగా కొనసాగించాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తన ఆర్థిక సలహా మండలి సభ్యులతో చర్చించారు. 6వ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే నివేదిక మన దేశంలో ఆరోగ్య రంగంలో వచ్చిన పరివర్తనను ప్రతిఫలిస్తోందని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా తెలియజేశారు. వంట నూనెలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్త ప్రామాణికమైన ప్యాకేజింగ్ నిబంధనలను ప్రకటించింది. భారత్ అండర్18 పురుషుల హాకీ జట్టు 3వ సారి జపాన్ నుంచి ఏషియా కప్ గెలుచుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

0: ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్నవారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.
1: సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి.
2: రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు.
1: అదేలా?
2: ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800 1801551.
3: ఇది ఎవరి నంబర్ బాబు?
2: కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు.
1: అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా?
2: తప్పకుండా దొరుకుతారు.

0: చేస్తారు. ఏడాదిలో 365 రోజులును, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా.
1: మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా.
0: ఖర్చు లేనేలేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కు ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చు ఉండదు.
1: నిజంగా
0: 16 నెలల నిజం.
2: రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నెంబర్ 1800 1800 1551 తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్.
3: ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో తొలకరికి ముందు రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ వై ప్రశాంత్ గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ హర్షం సదానందం.
4: వరంగల్ ఆర్ఏఆర్ఎస్ శాస్త్రవేత్త డాక్టర్ వై ప్రశాంత్ గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. వారి యొక్క విలువైన సలహాలు సూచనలు, రానున్న వర్షాకాలంలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద మంచి సలహాలు సూచనలు అందిస్తారు. నమస్కారం అండి ప్రశాంత్ గారు.
5: నమస్కారం అండి.
4: ప్రశాంత్ గారు, ప్రస్తుతం ఈ పత్తి పంట వేసుకునే ముందు రైతులు పాటించవలసిన సూచనలు చెప్పండి. మరి
5: ముఖ్యంగా మనకి వివిధ రకాలైన మన తెలంగాణ రాష్ట్రంలో చాలా రకాలైన పంటలు పండుతూ ఉన్నాయి. దానిలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఖరీఫ్లో వానాకాలంలో ప్రధాన పంటలుగా చెప్పుకోదగినవి వరి, పత్తి, మొక్కజొన్న, సోయా చిక్కుడు. 4 పంటలు ఎక్కువ మొత్తంలో విస్తీర్ణంలో సాగు చేయబడతా ఉన్నాయి. దాదాపు మన తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పంట దాదాపు 1,50,000 ఎకరాల వరకు సాగు చేయడం చూసినాము గత కొన్ని సంవత్సరాల్లో చూసుకున్నట్లయితే. ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రము 3వ అతిపెద్ద రాష్ట్రంగా, పత్తి పండించే రాష్ట్రంగా చెప్పుకోవచ్చు. మనకు వివిధ రకాల పంటల్లో మనం ఏం చేయాలి, ఏ విధంగా చేయాలి అన్నదాన్ని కనుక చూసుకున్నట్లయితే, ప్రతి పంటలో ముఖ్యంగా వివిధ రకాలైన హైబ్రిడ్లు మనకి మార్కెట్లో లభ్యమవుతూ ఉన్నాయి.
4: ఇంకా ప్రశాంత్ గారు, ప్రస్తుతం వర్షాలు ఎక్కడెక్కడ కురుస్తున్నవి, ఈ వర్షాలకు రైతులు విత్తనం పెట్టుకోవచ్చా లేదా చెప్పండి. మరి
5: మన తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా చూసుకున్నట్లయితే అక్కడక్కడ 1 మోస్తారు నుంచి భారీ వర్షాలు కూడా రెగ్యులర్గా కంటిన్యూగా 2 to 3 డేస్ పడతా ఉన్నాయి. రైతులు ఫీల్డ్ ప్రిపరేషన్ అంటే పొలం దుక్కి దున్నడం మొదలు పెట్టేసినారు. కొంతమంది రైతులు ఫీల్డ్ ప్రిపరేషన్ అంటే మొత్తం పొలం దుక్కి దున్నడం, రొటోవేటర్ కొట్టుకోవడం కూడా అయిపోయింది. రైతులు ఇట్టి పరిస్థితుల్లో విత్తనం వేసుకోవచ్చా అని అడుగుతూ ఉన్నారు చాలామంది రైతులు. ముఖ్యంగా ఏంటంటే ఇది మనం ఇప్పుడు ప్రస్తుతం మే చివరి 3 నుంచి 4 వారం మధ్యలో ఉన్నాం. ఇప్పుడు ఏంటంటే మనకి కొంచెం ఎండ వేడి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ ఎండ వేడి ఎక్కువగా ఉన్న సందర్భాలలో మనం విత్తనం పెట్టినప్పుడు నేలలో ఎక్కువ తడి లేకుండా ఉండే అవకాశం ఉంటుంది. కొన్ని రోజులు ఇమీడియట్గా ఎంట నెక్స్ట్ డే ఎక్కువ వేడి ఉన్నప్పుడు నేలలో తడారిపోయే అవకాశం ఉంటుంది. మళ్ళీ ఇమీడియట్గా మనం ఇరిగేషన్ నీరు పెట్టుకోవాల్సి వస్తూ ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఇప్పుడే కాకుండా ఇంకా కొన్ని రోజులు ఆగి మంచిగా వర్షాలు పడ్డాకనే రైతులు విత్తనం విత్తుకుంటే మంచిదని సలహా చెప్తా ఉన్నాం.
4: ఇంకా ప్రశాంత్ గారు, విత్తనం కొనేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో రైతులకు చెప్పండి. మరి
5: ముఖ్యంగా ఏంటంటే ప్రత్తిలో చూసుకుంటే చాలా రకాల హైబ్రిడ్లు మనకి అందుబాటులో ఉన్నాయని చెప్పుకున్నాం మనం. కొంతమంది రైతులు ఏంటంటే కొంతమంది డీలర్సే కానివ్వండి, లేకపోతే బయట నుంచి సడన్గా వెహికల్స్లో వచ్చేసి ఈ రకం మంచిగా ఉంటుంది, ఈ రకము ఈ రాష్ట్రంలో ఎక్కువ దిగుబడి వచ్చింది, ఈ డిస్టిక్లో ఎక్కువ దిగుబడి వచ్చింది, ఆంధ్రాలో ఎక్కువ వేస్తున్నారు, ఇక్కడ ఎక్కువ వేస్తున్నారని ఎట్లాంటి బిల్లులు లేకుండా వాళ్ళు ఎవరితో ఆమోదం పొందకుండా డైరెక్ట్గా ఫార్మర్స్ని ఏదో చెప్పేసి అమ్మేసి పోతూ ఉంటారు. వాళ్ళ దగ్గర ఎట్లాంటి బిల్లులు ఉండవు. ఇట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళ దగ్గర ఈ విత్తనం అన్నది తీసుకోకుండా ఉంటే మంచిది. ఎందుకంటే పొరపాటున విత్తనం మొలకెత్తకపోయినా, లేకపోతే మొలకెత్తిన తర్వాత ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా మనం రైతులు ఎవరిని సంప్రదించాలో కూడా తెలియని పరిస్థితిలో ఉంటారు. ఇదొకటి. కాబట్టి ఎవరైతే సర్టిఫికేట్

0: ట్రేడ్ డీలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర మాత్రమే తీసుకుంటే మంచిదని చెప్తా ఉన్నాం. ముఖ్యంగా విత్తనం కొనేటప్పుడు మనం ఎట్లాంటి విత్తనం కొన్నా అది ఊరే కానివ్వండి లేకపోతే మొక్కజొన్న కానివ్వండి ప్రత్తే కానివ్వండి, ఉదాహరణకు ప్రత్తి మనం ఏదో ఒక హైబ్రిడ్ తీసుకుంటున్నాం, తీసుకుంటున్నామంటే ఆ హైబ్రిడ్ యొక్క డేటు దానిపైన వ్యాలిడిటీ డేటు ఉందా లేదా చూసుకోవడము, జర్మినేషన్ పర్సంటేజ్ అవన్నీ పూర్తిగా లేబుల్ రూపంలో దాని మీద ముద్రించడం జరుగుతూ ఉంటుంది, అది చూసుకోవాల్సిన అవసరం ఉంది. దాని తర్వాత మనకిచ్చే హైబ్రిడ్ మనం అన్న హైబ్రిడ్ ఒకటే కాదా దానిపైన చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తీసుకున్న తర్వాత విత్తనం తీసుకున్న తర్వాత మనం రసీదు ఏదైతే అంటున్నామో బిల్లు ఖచ్చితంగా మనం ఆ షాప్ వాళ్ళని అడిగి ఫెర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ ఏదైతే మనం విత్తనం తీసుకునే షాప్లో బిల్లు కనుక తీసుకుంటేనే మనం దాన్ని బిల్లును తీసుకుని భద్రపరచుకుంటే మంచిదని చెప్తా ఉన్నాం. ఇట్లే ఎప్పుడైనా ఏమైనా విత్తనం మొలకెత్తకపోయినా లేకపోతే ఏమైనా ఆఫ్ టైప్స్ కానీ దిగుబడి తక్కువ వచ్చినా ఇట్లాంటి సందర్భాలలో ఏ విధమైన కారణాల వల్ల విత్తనం వల్ల ఏమన్నా నష్టం జరిగితే మనం ఎవరైనా సంప్రదించితే కొంచెం దానిపైన ఏమన్నా రైతులు లబ్ధి పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా రైతులు విత్తనం తీసుకున్న తర్వాత రసీదును తీసుకోవాల్సిందిగా మనం సలహా చెప్తా ఉన్నాం.
1: ఎటువంటి రకాల విత్తనాలు ఎంచుకోవచ్చు చెప్పండి మరి.
0: ముఖ్యంగా ప్రతి పంటలో చూసుకున్నట్లయితే దాదాపు ప్రతి సంవత్సరము హండ్రెడ్స్ ఆఫ్ వెరైటీస్ మనకి మార్కెట్లో కొత్త వెరైటీస్ వస్తూ ఉన్నాయి, కొత్త హైబ్రిడ్స్ వస్తూ ఉన్నాయి. వీటిలో కనుక మనం చూసుకున్నట్లయితే మనం పెట్టుకునే నేల, అదేవిధంగా మనం నీటిపారుదల కింద పండిస్తున్నామా లేకపోతే వర్షపాతం కింద పండిస్తున్నామా అనేది ఆధారంగా చేసుకొని మనం పూర్వం మనం వేసిన హైబ్రిడ్ల అనుభవం తీసుకొని మనం హైబ్రిడ్స్ ఎంపిక అన్నది చాలా ముఖ్యం. ఉదాహరణకి మనది నల్లరేగడి నేల అనుకోండి, నల్లరేగడి నేలలో కొంచెం నీటిపారుదల కింద మనం పండిస్తున్నాము అనుకోండి, మనకి ఎట్లాంటి హైబ్రిడ్స్ అవసరం అంటే కొంచెం బాగా పెరిగే హైబ్రిడ్స్ అవసరం. అట్లా కాకుండా మనది నేల కొంచెం సారవంతం కాదు, చౌక నేల అనుకోండి, నీటి ఎద్దడి కింద అంటే కరి వర్షభావం కింద మనం పండిస్తూ ఉన్నాం అనుకోండి, మనకేంటంటే కొంచెం తక్కువ పెరుగుదల ఉండే హైబ్రిడ్స్ అవసరమవుతూ ఉంటాయి. అవి కాంపాక్ట్ అంటే హై డెన్సిటీ ప్లాంటింగ్, క్లోజ్ స్పేసింగ్ అంటే దగ్గర దగ్గర పెట్టుకుంటే కొంచెం మంచిగా ఉండే హైబ్రిడ్స్ను మనం ఎంచుకోవాల్సిన అవసరం ఉంది మనం పండించే నేల స్వభావాన్ని బట్టి. ఉదాహరణకు బాగా నల్లరేగడి భూములు అనుకోండి, కొంచెం 6CH6 అని కొంచెం ఈ టైప్ ఆఫ్ హైబ్రిడ్స్, ఈ ఒక రకమనే కాను ఈ టైప్ ఆఫ్ హైబ్రిడ్స్ను మనం ఎంచుకుంటే సరిపోతుంటుంది. ఇంకా నల్లరేగడి కాకుండా కొంచెం తక్కువ స్వభావం కలిగిన అంటే తక్కువ సారం కలిగిన నేలల్లో అయితే కొంచెం హైట్ తక్కువగా ఉండి కొమ్మలు ఎక్కువ రాకుండా కాయ సైజు బాగా పెద్దగా కాకుండా కొంచెం మీడియం సైజు ఉండే రకాలను మనం ఎంచుకుంటే మంచిగా ఉంటుంది.
1: ఈ యొక్క విత్తనాలు అనేది ఎంత దూరంలో విత్తుకోవాలో చెప్పండి మరి.
0: ఇప్పుడు మనం ఏంటంటే సాధారణంగా ఈ ఎక్కువ పెరిగే హైబ్రిడ్స్ను మనం ఎంచుకున్నప్పుడు అంటే మన నేల బాగా సారవంతమైంది లభ్యత ఉంది అనుకున్నప్పుడు మనం కొంచెం దూరంగా అంటే దాదాపు 3-4 ఫీట్లు వరుసకి మధ్య ఉండేటట్టు, అదేవిధంగా మొక్కకి మధ్య 3-4 ఫీట్లు లేకపోతే 2-3 ఫీట్లు ఉండే విధంగా మనం విత్తుకున్నట్లయితే మనకి కొంచెం మొక్క పెరుగుదల అనేది బాగా ఉంటుంది. మనం నీటి లభ్యత కింద పెంచుతున్నాం లేకపోతే డ్రిప్ ఇరిగేషన్ కింద పెంచుతున్నాం అనుకున్నప్పుడు దూరంగా ఇప్పుడు నేను చెప్పినట్లు 4x1 అని అంటుంటారు, 4x2 అని అంటుంటారు, అట్లే విధంగా డబ్బ పత్తి అని కూడా అంటుంటారు, 3x3 అంటే 3 ఫీట్లు వరుసకి 3 ఫీట్లు మొక్కకి ఈ విధంగా ఉండేటట్టు రైతులు విత్తుకుంటే మంచిది. ఒకవేళ మనం వరుస పత్తి సాల్ పత్తి అని రైతులు వాళ్ళ నానుడి భాషలో చెప్తూ ఉంటారు, దీంట్లో ఏంటంటే మనకి చౌకగా ఉన్న నేలల్లో 3 ఫీట్లు వరుసకి ఉండేటట్టు సాల్కి ఉండేటట్టు మొక్కకి ఏంటంటే 1 ఫీట్ వరకు మ్యాక్సిమం ఫీటు లేకపోతే 0.5 ఫీట్ నుంచి 1 ఫీట్ వరకు ఉండేటట్టు మనం విత్తుకుంటే మనకి ఈ అధిక సాంద్రత లేకపోతే సాల్ పద్ధతిలో మొక్కలను మనం పెంచిన వాళ్ళం అవుతాం. ఈ దూరంగా పెట్టుకున్నట్లయితే మనకి అంటే దూరం 3x3 డబ్బా పత్తి కానివ్వండి లేకపోతే కొంచెం విడమేడంగా పెట్టుకుంటే మనకి

ప్యాకెట్స్కి 2 ప్యాకెట్స్ వరకు ఇప్పుడున్న సీడ్ అవసరం సరిపోతుంది. అదేవిధంగా కొంచెం దగ్గర దగ్గర హై డెన్సిటీ ప్లాంటింగ్లో మనం పెట్టుకున్నట్లయితే మనకి 4 to 5 ప్యాకెట్స్ వరకు కూడా సీడ్ అన్నది అవసరమవుతూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే రైతులు విత్తనం ఎంచుకునేటప్పుడు ఒకటే రకం విత్తనం, ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ అంతకుముందు ఇయర్ సంకేత్ అని లేకపోతే ఇంకోటి అని యుఎస్ 7067 అని 659 అని 929 అని స్విఫ్ట్ అని రైతులు చాలా రకాల హైబ్రిడ్స్ను వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఏదో ఒక రకమే అంటే బాగొచ్చింది ఈ హైబ్రిడ్ అన్న ఉద్దేశంతో ఆ ఒక రకం హైబ్రిడ్నే ఎంచుకోకుండా వివిధ రకాలకు సంబంధించిన మంచి హైబ్రిడ్స్ను, వివిధ రకాల కంపెనీలకు సంబంధించిన మంచి హైబ్రిడ్స్ను మనం ఒక 4 to 5 మనం ఎంచుకొని అవి మనం పెట్టుకుంటే మనకి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ అన్ని రకాల హైబ్రిడ్లు అన్ని వాతావరణ పరిస్థితులకు తగ్గట్టు ఉండవు. ఒక కొన్ని వాతావరణ పరిస్థితులు ఈ ఇయర్ వచ్చిన వాతావరణ పరిస్థితులు లాస్ట్ ఇయర్ లేకపోవచ్చు, లాస్ట్ ఇయర్ వచ్చిన వాతావరణ పరిస్థితులు అంతకుముందు

0: వివిధ రకాల కంపెనీలకు సంబంధించిన మంచి హైబ్రిడ్స్ను మనం ఒక 4 నుంచి 5 మనం ఎంచుకొని అవి మనం పెట్టుకుంటే మనకి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ అన్ని రకాల హైబ్రిడ్లు అన్ని వాతావరణ పరిస్థితులకు తగ్గట్టు ఉండవు. ఒక కొన్ని వాతావరణ పరిస్థితులు ఈ ఇయర్ వచ్చిన వాతావరణ పరిస్థితులు లాస్ట్ ఇయర్ లేకపోవచ్చు, లాస్ట్ ఇయర్ వచ్చిన వాతావరణ పరిస్థితులు అంతకుముందు ఉండకపోవచ్చు. ఇట్లాంటి పరిస్థితులు మనం ఏంటంటే ఒకే రకం హైబ్రిడ్ పైన డిపెండ్ కాకుండా 3-4 రకాలైన హైబ్రిడ్స్ మనం పెట్టుకుంటే మంచిది. అవి కూడా రైతులు 3-4 హైబ్రిడ్స్ అంటున్నాం కదా అని చెప్పి అన్ని సీడ్లు కలిపేసి అట్లా పెట్టుకుంటూ పోతే కాకుండా కొంత ఏరియా వరకు, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక 5 ఎకరాలు ఉందనుకోండి, ఒక ఎకరం ఒకటి ఒక హైబ్రిడ్ ఇంకో ఎకరం ఇంకో హైబ్రిడ్ ఇంకో ఎకరం అట్లా 5 టైప్ ఆఫ్ హైబ్రిడ్స్ పెట్టుకుంటే కొంచెం రైతులు నష్టపోకుండా ఉండే అవకాశం ఉంటుంది.
1: విత్తుకునేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పండి. మరి
0: మనకి విత్తనం విత్తేటప్పుడు ఇప్పుడు మనం అన్నట్టు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హైబ్రిడ్స్ మనం ఎంచుకుంటే మంచిది ముఖ్యంగా. అలాగే కాకుండా ఇంకొకటి రైతులు ఏంటంటే ఎక్కువ అక్కడక్కడ 2-2 సీడ్స్ అంటే ఒకటే ప్లేస్లో 2-2 విత్తనాలు పెడతా ఉంటారు. ఒక విత్తనం పోతే ఇంకో విత్తనం ఉంటుంది అన్న దృక్పథంతో పెడతా ఉంటారు. ఒకవేళ ఒకటే ప్లేస్లో 2 విత్తనాలు 2 మొక్కలు వచ్చినా కూడా నష్టమేం లేదు అని అనుకుంటా ఉంటారు. దీనివల్ల ఏంటంటే మనకి విత్తనం ఖర్చు ఒకటి పెరిగిపోయే అవకాశం ఉంటుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే 2 మొక్కలు వచ్చినప్పుడు కొంచెం వాటి యొక్క కాయ సైజు కానివ్వండి, లేకపోతే మొక్కలు జిబ్బుగా కావడం కానివ్వండి, అంటే దాన్ని ఒకటి దగ్గర 2 ఉండడం వల్ల ఏమవుతుందంటే సాంద్రత అనేది పెరిగిపోతూ ఉంటుంది. పెరిగిపోయి మన పంటల యొక్క వాతావరణ పరిస్థితి మారిపోయి చీడపీడలు పెరిగే అవకాశం ఉంటుంది. ఇది ఒకటి. తర్వాత విత్తనం విత్తుకునేటప్పుడు ఏంటంటే మనం ఈసారి విత్తనం పెడతాం, మనకు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక 1 ఎకర్ ఉందనుకోండి, నేను ఏదో ఒక రకమైన హైబ్రిడ్ని తీసుకొని వచ్చి విత్తుకున్నా, ఒక ప్యాకెట్ తెచ్చి విత్తుకున్నా. తర్వాత వర్షాభావ పరిస్థితులు ఏర్పడి లేకపోతే నీటి ఎద్దడి పరిస్థితులు, మనకు నీళ్ళు ఏదో రకంగా మనకు జర్మినేషన్ తక్కువ ఉంది అనుకోండి, తర్వాత ఫార్మర్ షాప్కి వెళ్ళి ఆ రకమైన హైబ్రిడ్ ఉండదు, ఉండక రైతులు ఏం చేస్తూ ఉంటారంటే మరి వేరే రకమైన హైబ్రిడ్ తెచ్చిపెట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. దీనివల్ల ఏంటంటే కల్తీలు అంటే మనకు ఏది ఏమవుతుంది అంటే ఏ మొక్క ఏది ఏదైనా మంచి చెడు ఏమైనా జరిగితే ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకటే రకానికి సంబంధించిన హైబ్రిడ్లు పెట్టుకుంటే మంచిది. ఏది పోగుంటల్లో కూడా పోగుంటల్లో అని చెప్పి వేరే రకమైన హైబ్రిడ్ తెచ్చిపెట్టుకోకుండా మనం తీసుకునేటప్పుడే మనకు కొంత మొత్తంలో అంటే ఒక 2 ప్యాకెట్ తెచ్చుకున్నాం అనుకోండి, మనకి 1 ఎకర్కి అది దూరంగా పెట్టుకుంటే పోగుంటలకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ పోగుంటల్లో కూడా మనం ఏదైతే ఫస్ట్ ఏదైతే పెట్టుకున్నామో హైబ్రిడ్ అదే హైబ్రిడ్ పెట్టుకుంటే మంచిదని చెప్తా ఉన్నా. ఎందుకంటే ఏమన్నా పరిస్థితులు హైబ్రిడ్ సరిగా లేకుండా మనం ఏమన్నా వెరిఫికేషన్కి వెళ్ళినా కూడా ఒక 2 రకం కనబడుతుంటుంది, ఇంకో మొక్క ఇంకో రకంగా కనబడుతూ ఉంటుంది, తెలియదు అన్నట్టు. ఏ రకం వల్ల నష్టపోయిండు రైతు అన్నది చెప్పలేకుండా ఉండే పరిస్థితి వస్తూ ఉంటుంది. కాబట్టి అట్లాంటి జాగ్రత్తలు రైతులు తీసుకుంటే మంచిది.
1: కలుపు మందులు ఏమైనా స్ప్రే చేసుకునే అవకాశాలు ఉంటాయా, చేసుకోవచ్చా వద్దా?
0: మనకేంటంటే వర్షాకాలంలో ఎక్కువ ప్రతి పంటల్లో మనకి కంటిన్యూగా వర్షాలు పడుతూ ఉన్నప్పుడు మనం ఈరోజు విత్తేస్తాం, విత్తిన తర్వాత 10-15 డేస్ వర్షాలు కూడా పడే అవకాశం ఉంటుంది. ఒక్కటేసారి గడ్డి మొత్తం పొలంలో వచ్చే అవకాశం ఉంటుంది. ఇట్లా మనం చాలా సంవత్సరాల్లో చూడడం జరుగుతూ ఉంటుంది. మొక్క కన్నా ముందే గడ్డి రావడం జరుగుతూ ఉంటుంది. రైతులు ఏంటంటే ఇప్పుడున్న కూలీల కొరత వల్ల బాగా ఇన్వెస్ట్ చేసే పరిస్థితిలో లేరు. అదేవిధంగా ఒక్కొక్క కూలీకి, దాదాపు వ్యవసాయ కూలీకి 400-500 రూపాయల వరకు ఒక రోజుకి ఇస్తూ ఉన్నారు. కాబట్టి కలుపుకే మనకి ఎక్కువ మొత్తంలో డబ్బు వెచ్చించాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది. ఈ విధంగా 10-15 రోజుల వరకు వర్షాలు పడతాయి. ఇట్లాంటి సందర్భాల్లో మనం తీసుకోవాల్సింది ఏంటంటే విత్తనం పెట్టగానే, పెట్టిన తర్వాత పెండిమితాలు అనే కలుపు మందు మనకు దొరుకుతూ ఉంటుంది. ఈ పెండిమితాలిన్ అనే కలుపు మందును మనకి పోస్టాంప్ ఎక్స్ట్రా అనే వివిధ రూపంలో మనకి లభ్యమవుతూ ఉంది. ఒకవేళ మనది కొంచెం చౌక నేల అనుకోండి, 750 ml ఒక ఎకరానికి సరిపోతూ ఉంటుంది. కొంచెం బరువైన నేల అనుకోండి, 1 లీటర్ ఒక ఎకరానికి సరిపోతూ ఉంటుంది. ఇది స్ప్రే ఏంటంటే విత్తిన మనం 24 గంటలలోపు మనకు స్ప్రే చేస్తే విత్తిన తర్వాత మనకు 24 అవర్స్ నుంచి 72 అంటే 1

0: ఆర్ 2 డేస్ లోపు మనం ఖచ్చితంగా స్ప్రే చేసుకోవాలి. అంటే భూమిలో తడి ఆరిపోయే లోపు మనం స్ప్రే చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఖచ్చితంగా మనం హ్యాండ్ స్ప్రేయర్తో, నాప్స్టాక్ స్ప్రేయర్తో మాత్రమే స్ప్రే చేయాలి.
1: బాగుందండి ప్రశాంత్ గారు, మీదైనా విలువైన సమయాన్ని కేటాయించి పత్తి పంట వేసుకునే ముందు రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని దాని గురించి చాలా చక్కగా వివరించారు. మీ సలహాలు సూచనలు జిల్లా రైతులు పాటిస్తారని కోరుకుంటూ ధన్యవాదాలండి. నమస్కారం.
0: థ్యాంక్ యూ.
2: ఇంతవరకు మీరు తొలకరికి ముందు పత్తి పంట సాగులో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ వై ప్రశాంత్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ హర్షం సదానందం.
3: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి. ఈ పథకం కింద 2 హెక్టార్ల వరకు పొలం కలిగిన రైతుల కుటుంబాలకు 6,000 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. అది అర్హత గల రైతులకు 2,000 రూపాయల చొప్పున 3 వాయిదాల్లో నేరుగా వారి ఖాతాల్లో జమ చేయబడుతుంది. ఈ సన్న చిన్నకారు రైతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వాలు ఎంపిక చేస్తున్నాయి. ఈ పథకం యొక్క పూర్తి ఖర్చును భారత ప్రభుత్వం భరిస్తోంది.
4: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి రైతుల వ్యవసాయానికి సరికొత్త గౌరవం.
3: వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: ఇప్పుడు వేసవికాలం దుక్కులలో జాగ్రత్తలు, ఆత్మకూర్ మండలం నీరుకుళ్ళు గ్రామ రైతు శ్రీ తాటికొండ శోభన్ బాబు గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ హర్షం సదానందం.
1: ఈ ఖరీఫ్ సీజన్లో ఎలాంటి పంటలు పండిస్తున్నారు, ఈ పంటలు పండించడానికి దుక్కులు ఎలా చదును చేసుకున్నారు అనే దాని మీద శోభన్ గారు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. నమస్కారం శోభన్ గారు.
5: నమస్తే.
1: త్వరకరి వర్షం కురిసింది కదా, ఏం చేయాలనుకుంటున్నారు, మీదైనా విలువైన సమాచారాన్ని చెప్పండి. మరి
5: ప్రస్తుతానికి అయితే ఇప్పుడు వర్షం పడ్డది కాబట్టి దుక్కులు దున్నుతున్నాం. ఇక డిస్కులు పెట్టేటోళ్ళు డిస్కులు కొడతాను, కల్బ్యూటర్ కొట్టేటోళ్ళు కల్బ్యూటర్ కొడతాను, రోడ్వేటర్ కొట్టేటోళ్ళు ఇక రోడ్వేటర్ కొడతాను. దుక్కులు అయితే ఇప్పుడు ప్రస్తుతానికి సగం సిద్ధమైనవి, ఆయన కూడా సిద్ధమయ్యడానికి ఉన్నాయి.
1: అంటే ఇప్పుడు దుక్కులు సిద్ధం చేసింది కదా, దుక్కులు సిద్ధం చేయకముంటే ముందు ఆ దుక్కులలో ఏం పంటలు పండించారు?
5: ఎలా అంటే పత్తి కొంత పెట్టినాం, కొంత పసుపు, మిర్చి తక్కువ, ఇక్కడ వరి ఇలాంటివి వేసాం.
1: సరే, ఇప్పుడు పత్తి పంట పెట్టింది కదా, ఆ పత్తి పంటను పెట్టిన పత్తి పంట పుల్ల తీయడానికి అంటే ఇప్పుడు మనం దున్నించే దున్ను ఉంటారు కదా,
5: పుల్ల ఏరుడు
1: ఎట్లా అంటే దున్నిన తర్వాత ఏరుతారా లేదంటే ఎండాకాలంలో ఏరుకుంటారా ఎట్లా?
5: అంటే కొంతమంది ఎండాకాలం ఏరుతారు, ఇప్పుడు కొంతమంది దుక్కి సాగు చేసినాక ఏరుతారు. పైన వానాకాలం బాపతి వడ్లు చాలా దిగుబడి తక్కువ వచ్చేది, ఇప్పుడు కొద్దిగా యాసింగ్ కొద్దిగా మామూలుగా ఇప్పుడు కొద్దిగా రేంజ్కి వచ్చింది, కొద్దిగా ఆ వాటి కూడా గిట్టుబాటు ధర కొద్దిగా పెంచాలని మేము కోరుతున్నాం.
1: ఎన్ని ఎకరాల్లో వరి వేసిండ్రు, ఎన్ని ఎకరాల్లో పత్తి వేసిండ్రు, ఆ వేసినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు?
5: వరి 10 ఎకరాలు వేసాం. ఇక దాని జాగ్రత్త అంటే ఇక దానికి మందులు ఇట్లా అన్నీ సేమ్ పోయిన సారి ఎట్లా కొట్టాము, ఇప్పుడు మందులు కూడా సేమ్ కొట్టాము. కాకపోతే ఏంటంటే వర్షాకాలం కొద్దిగా దోమపోటుతో చాలా ఇబ్బంది అయింది. ఇప్పుడు యాసింగ్ అయితే మంచిగానే వెళ్ళినాయి. ఇప్పుడు పత్తి పెట్టినాం, పత్తి కూడా ఇక్కడ మామూలుగానే వెళ్ళింది, చాలా తక్కువ వెళ్ళింది, దానికి కూడా గిట్టుబాటు ధర లేదు.
1: అంటే ఇప్పుడు పత్తి తక్కువ వెళ్ళడానికి కారణాలు ఏంది, అంటే ఏమన్నా వైరస్ వచ్చిందా, తెగుళ్ళు ఏమైనా వచ్చిందా, ఇట్లా దాన్ని ఎందుకు మరి మందులతో ఎందుకు నియంత్రించలేదు?
5: వైరస్ వచ్చేది, వైరస్ వచ్చింది కానీ ఏది కొట్టినా కూడా కంట్రోల్ కాలేదు.
1: అంటే ఏం ప్రాబ్లం వచ్చింది?
5: ఏం ప్రాబ్లం అంటే ఎర్రపురుగు వచ్చింది, చాలా ఎర్రపురుగు వచ్చింది. ఆ ఎర్రపురుగు ఏమైతుంది అంటే ఒక కాయకు ఆ కాయను వల్తే ఒక 2 పాయలు మంచి, 3 పాయలు పురుగు, అట్లా చాలా తక్కువ వెళ్ళింది.
1: మరి ఈ సంవత్సరం ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయింది, తొలకరి వర్షం కురిసింది, మరి ఏం పంటలు వేసుకోవాలనుకుంటున్నారు? అంటే మీరు పంటలు వేసుకోవాలంటే ఎవరైనా అడుగుతారా, అంటే ఎవరైనా మీ ఊరికి సంబంధించిన సీనియర్ రైతులు కానీ లేదంటే మీ ఇంటి పక్కన ఉన్నటువంటి బాగా పంటలు పండించే వాళ్ళని ఎవరైనా అడుగుతారా ఏం వేస్తే బాగుంటుందని?
5: అంటే కొంతమంది అడిగేటోళ్ళు అడుగుతారు, కొంతమంది తెలిసిన వాళ్ళు, ఇక మొక్కజొన్న ఇష్టవాళ్ళు మొక్కజొన్న ఇస్తారు, పత్తి పెట్టేటోళ్ళు పత్తి పెడతారు, ఇక వాళ్ళ ఇష్టం ఎవరా ఒపీనియన్ బట్టి వాళ్ళు అది చేస్తారు,
1: వాళ్ళు ఇస్తారు. మీరేం చేద్దాం అనుకుంటున్నారు?
5: ఇప్పుడు ప్రస్తుతానికి అయితే నేను మొక్కజొన్న ఉన్న పత్తి కొద్దిగా నీడు అంతా కాదు, కొద్దిగా మామూలుగా వేసి పసుపు పెద్దాం అనుకుంటాను. వరికి వరి
1: అంటే మొత్తం కలిపి ఎన్ని ఎకరాలు ఉన్నది మీకు, ఎవరిదైనా కౌలుకు తీసుకుని చేస్తారా?
5: మాదంటే ఇప్పుడు 12 ఎకరాలు ఉన్నది, బయట 8-9 ఎకరాల దాకా కౌలు తీసుకుంటాం.
1: అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో వర్షాలు పడక కానీ అత్యధికంగా వైరస్ రావడం వల్ల కౌలు రైతులు నష్టపోయినారు, వ్యవసాయ భూమి ఉన్నటువంటి రైతులు కూడా నష్టపోయినారు. మరి కౌలు చెల్లించేటువంటి

0: పరిస్థితి ఉన్నదాన్ని అంటే కౌలుకు పట్టినప్పుడు
1: ఇక కౌలుకు పట్టే పరిస్థితి అంటే కౌలుకు పట్టినాం అసౌంతో మనకు మాట రావద్దా అంటే అది పండినా పండకుండా మనం ఇవ్వాలి, కంపల్సరీ ఇవ్వాల్సింది. కౌలు అంటే పోయినసారి 10,000 దాకా ఉండే, అంటే మామూలు దానికి 10,000 ఉండే, నీళ్ళు ఉన్న దానికి 15,000 ఉండే. ఏడు వచ్చేసి ఏంటంటే 2,000 తగ్గినాయి.
0: సరే, ఇప్పుడు కౌలుకు మనం ఒక సంవత్సరానికి 15,000 రూపాయలు నీళ్ళు ఉన్న కడగడ తీసుకుంటాం. ఏదైనా పంట వేస్తే మరి ఇప్పుడు మనం వేసినటువంటి గిట్టుబాటు మన పంటకు సంబంధించిన డబ్బులు, కౌలు రైతుకు సంబంధించిన డబ్బులు ఇవన్నీ వస్తాయా? మరి పంట మీద తీయచ్చా?
1: తీయచ్చునంటే అది పంట పండితే వస్తుంది మనకు, పంట పండనేది రాదు. ఈ సంవత్సరం కాకపోతే ఇంకో సంవత్సరం దాన్ని చేసుకోవాలని పడతాం మనం.
0: సరే, ఇప్పుడు ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయింది కదా, ఈ ఖరీఫ్ సీజన్లో వరి పంట పండించాలంటే ముందు పొలాన్ని మనం ఎట్లా చదును చేసుకోవాలి, ఎట్లా దుక్కులు దున్నుకుంటే బాగుంటుంది?
1: ఫస్ట్ మనం వట్టిదిక్కి దున్నాలి. వట్టిదిక్కి దుని మన సూపరా లేకపోతే జీలుగులా లేకపోతే పెసల్లా ఏదన్నా ఒకటి చల్లుకోవాలి. అది చల్లుకున్నాక మనం బురద కొట్టుకొని మనం నారు పోసుకొని నారు ఎదిగిందంటే బురద కొట్టుకొని నాటేసుకోవాలి.
0: అంటే పచ్చి రొట్టె వేసుకోవాలి?
1: పచ్చిరొట్టె
0: చేసుకుంటే సరిపోతుంది,
1: కన్ఫర్మ్. అది
0: అంటే పచ్చి రొట్టె వేస్తే దానికి భూమికి ఎట్లా ఉంటుంది?
1: పచ్చి రొట్టె అంటే ఇప్పుడు మనం ఈ మందుల కన్నా పచ్చి రొట్టె మనకు
0: బలం
1: ఉంటుంది.
0: అది వేయడం వల్ల దేనికి బెనిఫిట్ ఏంటి?
1: బెనిఫిట్ అంటే మనకు భూమి కూడా కొద్దిగా అదైతుంది, మనకు కూడా కొద్దిగా లాభదాయాలు వస్తాయి అన్నట్టు.
0: సరే, ఫస్ట్ మీరు పచ్చి రొట్టె వేసిన తర్వాత దాన్ని 20 రోజులు దున్నుకుంటారు. దున్నిన తర్వాత ఏం చేస్తారు? మళ్ళీ
1: సూపర్ కలుగుతాం. సూపర్ కలిగి ఇక దున్ని ఒక 2-3 రోజులు మురగబెడతాం. మురగబెట్టిందంటే మళ్ళీ దున్నుకుంటా నాటేసుకుంటారు.
0: సరే, నాటేయాలంటే ముందు మనకు నారు కావాలి కదా,
1: నారు
0: ఎట్లా పోసుకుంటారు అంటే నారు పోసేటప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే, కానీ ఇప్పుడు మండే కట్టుకుండా కొంతమంది చేసుకుంటున్నారు రెడీమేడ్ పద్ధతిలో, మరి అట్లా కూడా చేస్తారు?
1: అది యాసింగ్ వారికి పనిచేస్తుంది, వానకాలం పనిచేస్తుంది.
0: వానకాలం ఎట్లా చేయాలి?
1: వానకాలం ఫస్ట్ వట్టి దుక్కి దున్నుకోవాలి. కొద్దిగా దున్నుకున్న అంత సాఫ్ చేసినాక వర్షం పడ్డదంటే మనం దున్నుకొని అలా పోసి వస్తే అలుక్కోవాలి. అలుక్కున్నదంటే మొలక వస్తుంది. నారు ఇక 4-5 రోజులు 25 రోజులకే స్టార్ట్ చేయాలి మనం. 25 రోజులు అంటే 4 రోజుల నాటేసుకుంటా వస్తాం మనం.
0: నారు పోయడానికి మనం వడ్లు అలుకుతాం కదా, వడ్లు అలికేటప్పుడు తెచ్చిన విత్తనాల అంటే ఏమైనా మందు గిట్లా కలుపుకోవాలి, పెస్టిసైడ్స్ ఏమైనా కలుపుకోవాలా రోగం రాకుండా, లేకపోతే డైరెక్ట్ కలుపుకోవచ్చు?
1: అంటే ఒక 20-20 అన్నా డిఏపీ అన్నా ఏదైనా ఒక కొంత కలుపుకోవాలి. కలుపుకొని
0: ఎన్ని రోజులకు మొలక కనబడుతుంది మనకు?
1: మనగా 8 రోజుల వరకు వెళ్తూనే ఉంటుంది.
0: నారు ఎన్ని రోజుల వరకు నారు అయిన తర్వాత మనం నాటేసుకోవచ్చు?
1: 25 రోజుల పైకి. యాసింగ్ అయితే 25 లోపే వేసుకోవాలి. యాసింగ్
0: వానకాలం అయితే
1: 25 నుంచి పైకి,
0: అంటే 30 రోజులు
1: కూడా వేసుకోవచ్చు.
0: సరే, ఒక ఎకరాకు నారు మనం పీక్కొని నాటేసుకోవడానికి ఎంతమంది పడతారు మనకు?
1: మనకు ఒక ఎకరానికి వచ్చేసి 12 మంది
0: కూలీలు. అంటే
1: ఓన్లీ నాటేసే వారికే,
0: అంటే పిడిసలేసే వాళ్ళు వేరే,
1: ఒక్కలు వాళ్ళకి ఒక్కలు
0: పిడిసలేసే వాళ్ళు వేరే, నార్మోస్ట్ వాళ్ళు వేరే.
1: అది
0: సరే, ఇప్పుడు మీరు వ్యవసాయం చేస్తున్నారు కదా, ఈ వ్యవసాయం చేసే క్రమంలో ఇప్పుడు నారు పోయాలన్నా లేదా నాటేయాలన్నా పత్తి పెట్టాలన్నా పసుపు పెట్టాలన్నా తప్పనిసరి మనుషులతోటి అవసరం ఉంటుంది. మరి ఇప్పుడు మీ ఇంట్లో మాత్రమే ఈ పని చేస్తున్నారా, ఇంకా వేరే వాళ్ళని ఎవరైనా చేయిస్తున్నారా?
1: లేదు, కూలీలను పిలుస్తాం. మా ఇంట్లో ఏమి అవుతుంది కాదు కదా, బయట కూలీలను కూడా పిలుస్తాం.
0: అంటే ఇప్పుడు దుక్కులు దున్నడానికి గతంలో మీ తాతలు తండ్రుల వయసులో ఉన్నప్పుడు ఎండ నాగలతో దున్నేది, అప్పుడు దుక్కులు లోతుగా పడేది, లోతు దుక్కులు పడేది, బాగా భూమి కూడా తీరమరయ్యేది. మరి ఇప్పుడు మీరు ఏ పద్ధతి చేస్తున్నారు? మీరు
1: ఇప్పుడు అంటే అప్పటి పద్ధతితోనే ఎడ్లతోనే దున్నేది, ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఇక ట్రాక్టర్లు వచ్చాయి, ట్రాక్టర్లతోనే ఇక దున్నట్టు అన్ని స్టార్ట్ అయినాయి. ఎప్పుడు ఉన్నంత చేసుడు కూలీలు ఇప్పుడు చేస్తలేరు, ఇప్పుడు అన్ని ట్రాక్టర్లే అవుతున్నాయి, ట్రాక్టర్లతోనే దున్నుతాను.
0: ఖర్చు విషయంలో ఏది ఎక్కువ వస్తుంది?
1: ఈ ఖర్చు విషయం అంటే ఇప్పుడు ట్రాక్టర్లదే వస్తుంది, కాకపోతే అంటే లేబర్ దొరుకుతలేరు, తొందరగా అయిపోతుంది.
0: సరే, ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో 100 రోజులు పనిచేయడం వల్ల లేబర్ దొరుకుతలేరు అనేది ఒకటి ప్రచారం ఉంది. మరి రైతు అనే వాళ్ళకు మీలాంటి పెద్ద రైతులు పనిచేసేటప్పుడు 100 రోజుల పనికి పోయే రైతులను వాళ్ళను మనసులన్నిటి పంపించవచ్చు కదా?
1: అది పంపిస్తే మాకు ఇంకా చాలా లాభం.
0: దాని మీద మీ అభిప్రాయం ఏంది?
1: అభిప్రాయం ఏంటంటే ఇప్పుడు వేస్ట్గా వేరే వేరే పనులు చేస్తున్నారు, అదే రైతులకు ఏదో అన్నప్పుడు తీసుకొచ్చి ఆ పని చేపిస్తే మాకు చాలా లాభం అవుతుంది రైతులకు. అది
0: అంటే మీకు చెరువు కింద నీళ్ళు ఉన్నాయా లేదంటే బోర్ ద్వారా వస్తాయా, ఎట్లా?
1: మాకు బావి ఉంది,
0: బావి నుంచి నీళ్ళు వస్తాయి. సరే, ఇంకోటి శోభన్ గారు, మీరు ఎన్ని సంవత్సరాలుగా ఈ వ్యవసాయం చేస్తున్నారు, వ్యవసాయం చేయడానికి గల కారణాలు ఏంటి, ఎవరి ద్వారా నేర్చుకున్నారు వ్యవసాయం?
1: చిన్నప్పటి కాంచి ఇక నేను వ్యవసాయాలే, మాకు చిన్నప్పటి కాంచి ఉన్నది, అటు చదువుకుంటా చేసుకుంటా వచ్చినాక 10th అయిపోయింది, ఇవి మొత్తం పూర్తిగా వ్యవసాయాలు దిగినాను.
0: అంటే ఈ వ్యవసాయం అనేది ఎవరి ద్వారా నేర్చుకున్నారు, అంటే మీ నాన్న ఇట్లతో, మీ నాన్నతో
1: బాబుతోనే అవి చిన్నప్పటి నుంచి వాళ్ళు చేసేది, వాళ్ళ ద్వారా నేను నేర్చుకొని ఇప్పుడు

0: సాదాగానే మేము చేసుకుంటున్నాం.
1: సరే, మీరు వ్యవసాయం చేస్తున్నారు, మీరు 10వ తరగతి చదివిన తర్వాత వ్యవసాయం చేస్తున్నారు, మరి అదే విధంగా మీ పిల్లల్ని కూడా వ్యవసాయం చేస్తారా లేదంటే వాళ్ళని చదివిస్తున్నారా? మరి ఎట్లా?
0: వాళ్ళ ప్రస్తుతానికి అయితే ఇప్పుడు చదివిస్తున్నాం, వాళ్ళు ఇక చదువుకుంటున్నారంటే చదివించుడే, ఇక మీ ఇది అదైన వాటికి వాళ్ళని అయితే ఏదో రూట్ చదివాలని చూస్తున్నాం.
1: ఎంత ఖర్చు అవుతుంది ఒక ఎకరానికి, దిగుబడి ఎంత వస్తుంది, లాభం ఎంత వస్తుంది అందాజు ఎకరానికి? 10-15 వేలు అవుతా,
0: 20 వేలు దాకా వస్తుంది.
1: 20 వేలకు ఖర్చు వస్తుంది, లాభం ఎంత? 40 వేలు వస్తుంది, 50 వేలు వస్తుంది.
0: వస్తుంది 35-40 దాకా వస్తుంది, మంచిగా వెళ్తే 50 వేలు.
1: 50 వేలు
0: 50 వేలు
1: ఒక ఎకరానికి ఎన్ని బస్తాలు వాళ్ళు తీయచ్చు?
0: 50 బస్తాలు తీయచ్చు, 50-40. ప్రస్తుతానికి ఏంటంటే ఇప్పుడు ఊళ్ళలో 30-35 వెళ్తున్నాయి, మంచిగా పడితే 40-45 దాకా కూడా తీయచ్చు.
1: అంటే భూమిని బట్టి,
0: భూమిని బట్టి, బలాన్ని బట్టి.
1: మన దగ్గర మన గ్రామంలో ఎలాంటి భూములు ఉంటాయి, అంటే ఎర్ర చెక్క భూములా లేదంటే సౌడు భూములా, ఎట్లాంటి భూములు మన దగ్గర?
0: మన కాడ నల్ల రేగడి భూములు ఉన్నాయి, సౌడు భూములు ఉన్నాయి, చౌకలు ఉన్నాయి.
2: ఇంతవరకు మీరు ఖరీఫ్లో దుక్కులలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆత్మకూరు మండలం నీరుకుళ్ళు గ్రామ రైతు శ్రీ తాటికొండ శోభన్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ హర్షం సదానందం.
0: మళ్ళా కట్టవలసింది.

0: रक्त बांध लो।
1: आज ही मिट्टी की जांच कराएं, राज्य सरकार के कृषि अधिकारी से संपर्क करें और मुफ्त में सॉयल हेल्थ कार्ड पाएं। कृषि और किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी।
2: ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఇంతటితో ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, చిత్రసీమ, తెలుగు సినీ గీతాలు వింటారు. ముందుగా 100% లవ్ చిత్రం కోసం టిప్పు పాడిన పాట, గీత రచన చంద్రబోస్, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

దూవాడ జగన్నాథం చిత్రం కోసం చిత్ర ఎంఎల్ఆర్ కార్తికేయన్ పాడిన పాట, గీత రచన సాహితీ సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

నువ్వే నువ్వే చిత్రం కోసం ఉదిత్ నారాయణ్ నిత్య సంతోషిని పాడిన పాట, గీతరచన శ్రీవెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం కోటి.

0: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: తర్వాత పాట రచ్చ చిత్రం కోసం టిప్పు గీతా మాధురి పాడిన పాట. గీత రచన చిన్ని చరణ్, సంగీతం మణిశర్మ.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఖుషీ చిత్రం కోసం హేషం అబ్దుల్ వాహిద్ పాడిన పాట, గీత రచన శివ, నిర్వాణ సంగీతం హేషం అబ్దుల్ వాహిద్.

0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: జర్నీ చిత్రం కోసం కార్తిక్ పాడిన పాట, గీత రచన, సాహితీ సంగీతం సత్యం.

తర్వాత పాట జల్సా చిత్రం కోసం టిప్పు గోపికా పూర్ణిమ పాడిన పాట, గీత రచన భాస్కర్ వట్ల, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: మన్నికకి మరో పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్ నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
1: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
3: జాజి మల్లె చిత్రం కోసం మల్లికార్జున్ పాడిన పాట గీత రచన పైడిశెట్టి శ్రీరామ్, సంగీతం బెర్రి ఉమామహేష్.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: శ్రోతలు FM 103.5 MHz పై చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు సినీ గీతాలు వింటున్నారు. తర్వాతి పాట సదా మీ సేవలో చిత్రం కోసం ఉదిత్ నారాయణ్ ఉషా పాడిన పాట. గీత రచన కందికొండ, సంగీతం వందేమాతరం శ్రీనివాస్.

0: నాగరికులకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: శ్రోతలు ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్ పై చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు సినీ గీతాలు వింటున్నారు. తర్వాతి పాట సదా మీ సేవలో చిత్రం కోసం ఉదిత్ నారాయణ్ ఉషా పాడిన పాట, గీత రచన కందికొండ, సంగీతం వందే మాతరం శ్రీనివాస్.

రోజా చిత్రం కోసం మినిమిని పాడిన పాట, గీత రచన రాజశ్రీ, సంగీతం ఏఆర్ రెహమాన్.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: హ్యాపీ చిత్రం కోసం ఎస్పి చరణ్ పాడిన పాట, గీత రచన కులశేఖర్, సంగీతం యువన్ శంకర్ రాజా.

శ్రోతలు చిత్రసీమ వింటున్నారు. తర్వాత పాట ఎందుకంటే ప్రేమట చిత్రం కోసం హరిచరణ్ చిత్ర పాడిన పాట. గీత రచన రామజోగయ్య శాస్త్రి, సంగీతం జీవి ప్రకాష్ కుమార్.

0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: వసంతం చిత్రం కోసం హరిహరన్, సుజాత, ఉన్నికృష్ణన్ పాడిన పాట, గీత రచన కులశేఖర్, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

కార్యక్రమంలో చివరిగా మృగరాజు చిత్రం కోసం సుఖ్వీందర్ సింగ్ స్వర్ణలత పాడిన పాట, గీత రచన భువనచంద్ర, సంగీతం మణిశర్మ.

శ్రోతలు చిత్రసీమ విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 9 గంటలకు అవుతుంది. మరి కాసేపట్లో న్యూస్ 9 ఆంగ్లంలో వార్తలు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలీ.

0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం శాస్త్రీయ సంగీత కార్యక్రమం. ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ఏ నారాయణన్ గారి గాత్ర సంగీతం వింటారు. ముందుగా ఒక వాణిజ్య ప్రకటన.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఇప్పుడు వినండి శ్రీ ఏ నారాయణన్ గారి గాత్ర సంగీతం.

0: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

ఇంతవరకు మీరు ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ఏ నారాయణన్ గారి గాత్ర సంగీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 10 గంటలు కావస్తుంది. మరి కాసేపట్లో జాతీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

గీతాలు అలనాటి ఆణిముత్యాలాంటి సినీ గీతాలు వింటారు. ముందుగా పండంటి కాపురం చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట, గీత రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం ఎస్పీ కోదండపాణి.

భక్త కన్నప్ప చిత్రం కోసం వి రామకృష్ణ, పి సుశీల పడిన పాట, గీత రచన వేటూరి, సంగీతం ఆదినారాయణరావు.

0: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.
1: మధుర గీతాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 11:10 కావస్తుంది. మరి కాసేపట్లో 12 సంవత్సరాల ప్రభుత్వ పాలన ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 11:45. ఇంతటితో ఈనాటి ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:00